ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 17వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 25 సెకండ్లు.

నీ శ్రమ, నిజాయితీ, పట్టుదల ఇవే నిన్ను జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి అన్నారు స్వామి వివేకానంద. నేను మీ రేడియో నేస్తం కలవకలను నాగలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05కు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: సన్నతి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ ఏ స్నేహస్వరూప్.
1: ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధనామమున శుభాభివందనములు. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. యెహోవా ఇల్లు కట్టించినడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడినడల దానిని కావలికాయివారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు ఎక్కువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టాజితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పది నింపుకొని వారు ధన్యులు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. మనిషి జీవితములో వివాహ బంధం పవిత్రమైనది. కుటుంబ జీవితము తరతరాలుగా దీవెనకరమైనది. దేవుడు ఇల్లు కట్టించినడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని బైబిలు వాక్యము సెలవిచుచున్నది. కనుక వివాహ బంధము ద్వారా ఈ భూమి మీద దేవుడు ప్రతి మనిషి జీవితములో ఇల్లు కట్టుచున్నాడు. మరియు కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యమనియు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారనియు పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. నిజమే, నేటి దినాలలో కుమారులు తల్లిదండ్రుల చేతులలో చెడును జయించే బాణములై ఉండక తల్లిదండ్రుల గుండెల్లో బాధించే బాణములై పోతున్నారు. తల్లిదండ్రులను ప్రేమింపక వారి అమృత ఆజ్ఞలను పాటించక దారి తెప్పిపోతున్నారు. అయినప్పటికీ ఎంతటి దుర్మార్గులైనా తల్లివడికి వారసులే. తండ్రికి ఒక మెతుకైనా భోజనము పెట్టనప్పటికీ తండ్రి ఆస్తికి వారసులే. దేవుని పరిశుద్ధ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ప్రేమను గూర్చి ఇటు రీతిగా ఉపమానము చెప్పుచున్నాడు. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడిసాగి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును, కాని ఎవడను వారికేమయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు యోగ్యుణ్ణి కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని తండ్రిని బతిమాలుకుందునని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని

0: చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వినికి కట్టి, విని చేతికి బంగారు ఉంగరము, పాదములకు చెప్పులు తొడుగుడి, ఇలయనగా ఈ నా చిన్న కుమారుడు తప్పిపోయి మరలా దొరికినని వారితో చెప్పెను. నిజమే, తండ్రి ప్రేమ ప్రపంచ ఆస్తుల కంటే గొప్పది. మరి నిశ్చయముగా దేవుని ప్రేమ భూమి ఆకాశాల కంటే సర్వోన్నతమైనది. పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు వారసులు కావాలంటే ముందుగా దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలతో జీవించాలి. అప్పుడు నీ దేవుడైన యెహోవా నీ జీవితమును సర్వ ప్రపంచమునకు దీవెనకరముగా ఉంచును. అలాగా దేవుడు నిన్ను వర్ధిల్లచేయును. ఆమేన్.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ ఏ స్నేహస్వరూప్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
0: రైతు సమాచారం.
3: మన రాష్ట్రంలో వేరుశనగ ఆముదం పంటల తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న నూనె గింజల పైరు నువ్వు పంట. నువ్వు పంటను తొలకరి పంటగా మే జూన్ మాసాలలో, రబీ పంటగా అక్టోబర్ నవంబర్ మాసాలలో, వేసవి పంటగా డిసెంబర్ జనవరి మాసాలలో సాగు చేసుకోవచ్చు. పూర్వకాలంలో తొలకరి వర్షాలకు మే జూన్ మాసాలలో ఎక్కువ విస్తీర్ణంలో నువ్వు సాగు చేసేవారు. కాలక్రమేణా పంటల సాగు, పంటల సరళిలో వచ్చిన మార్పుల వలన తొలకరిలో కంటే ఈ పైరు డిసెంబర్ జనవరి మాసాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. డిసెంబర్ జనవరి మాసాలలో 1-2 తడులు ఇవ్వటానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ యాజమాన్యం అవసరం లేకుండా తక్కువ సస్యరక్షణతో తక్కువ పెట్టుబడితో ఎకరానికి 4-5 క్వింటాల వరకు దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక తొలకరిలో వర్షాలు అధికంగా పడినప్పుడు దిగుబడులు మరియు గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ కారణంగా తొలకరిలో సాగు చేసే నువ్వు విస్తీర్ణం క్రమేణా తగ్గి నీటిపారుదల సౌకర్యంతో వేసవి పంటగా విస్తీర్ణం పెరిగింది. ఇతర పంటలతో పోల్చినప్పుడు పురుగులు తెగులు నువ్వులో కొంత తక్కువ అనుకున్నప్పటికీ కలుపు వలన నువ్వు పంటలకు సమస్య ఎక్కువే. కాబట్టి నువ్వులో కలుపు నివారణ సక్రమంగా చేసినప్పుడు మాత్రమే లాభదాయకమైన దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. కలుపు మందులపైనే పూర్తిగా ఆధారపడకుండా ఇతర పద్ధతులు కూడా కలుపుకుని కలుపు యాజమాన్యం చేపట్టడం ఎంతో మంచిది. నువ్వు గింజ సైజు బాగా చిన్నగా ఉంటుంది కాబట్టి దుక్కి బాగా తయారు చేసుకుని విత్తుకోవాలి. బాగా తయారు చేసిన దుక్కిలో నువ్వు విత్తనం చల్లటం కాకుండా సాలల్లో విత్తుకున్నప్పుడు పొలంలో సరైన దూరంలో సరిపడ పంట మొక్కలు ఉంటాయి. పొలంలో సరిపడ పంట మొక్కలు ఉన్నప్పుడు కలుపు ఉధృతి పంట సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంతేకాక పంట పెరిగే దశలో కలుపు నివారణకు అంతర్సేద్యం చేయటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. నువ్వు పంట విత్తిన 15-20 రోజులకు మొదటిసారి, 30 రోజులకు ఒకసారి, అలాగే రెండవసారి అంతర్సేద్యం చేసి సాళ్ల మధ్యలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు. అంతర్సేద్యం తర్వాత సాళ్లలో మొక్కల మధ్యన మిగిలిన కలుపును తీసేయాలి. నువ్వు పంటలో మంచి దిగుబడులు పొందాలంటే 90 రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. శ్వేత JCH 96, ఇది తెల్లగింజ రకం. 85-90 రోజుల పంట కాలపరిమితి. వేసవిలో వేసుకున్నట్లయితే 450 కిలోల వరకు దిగుబడినిస్తుంది. తెలంగాణ జిల్లాలకు 90 రకం ఇది. దీనిలో 100% 46-48 వరకు ఉంటుంది. కాండకుళ్ళ తెగులు కూడా కొంతవరకు తట్టుకుంటుంది. హిమా JCS 9426, ఇది తెల్లగింజ రకం. కాయలు పొడవుగా ఉంటాయి. వేసవిలో 85-90 రోజుల కాలపరిమితి ఉంటుంది. ఎకరానికి 480 కిలోల వరకు దిగుబడినిస్తుంది. ఇది వెర్రి తెగులను తట్టుకునే రకం. రాజేశ్వరి, ఇది కూడా తెల్లగింజం రకం. 85-90 రోజుల్లో కోతకు వస్తుంది.

దానికి 200 నుంచి 300 కిలోల దిగుబడినిస్తుంది. కాండం కుళ్ళు బూడిద తెగులను తట్టుకుంటుంది. ఎలమంచి 66, దీనిని శారదా అని కూడా అంటారు. వేసవికి అనుకూలమైన మంచి రకం. లేత గోధుమ రంగు విత్తనం. 75 నుంచి 80 రోజుల్లో కోతకు వస్తుంది ఈ రకం. ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. ఎకరాకు 350 కిలోల వరకు దిగుబడినిస్తుంది. చందన, ఇది గోధుమ రంగు విత్తనం కలిగి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది. వెర్రి తెగులను తట్టుకుంటుంది. ఎకరానికి 480 కిలోల దిగుబడినిస్తుంది. వీటితో పాటు మాధవి, వైఎల్ఎం 11, 17 వంటి రకాలను కూడా ఎంచుకోవచ్చు. ఎకరానికి 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి 3 ఇంతల ఇసుక కలిపి గొర్రుతో వరుసలో విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకుచెప్తో విత్తన శుద్ధి చేయాలి. పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడడానికి ఇమిడక్లోఫ్రిడ్స్ 2.0 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.

0: 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మంకు చెప్తో విత్తన శుద్ధి చేయాలి. పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడడానికి ఇమిడక్లోఫ్రిడ్స్ 2.0 మిల్లీలీటర్లు కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయాలి.
1: నువ్వు సాగులో రకాల గురించి ఈనాటి రైతు సమాచారంలో తెలుసుకున్నారు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ప్రసార వివరాలు. ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక. 7:15 ఈ మాసపు పాట. పాటంటే మనం వింటే రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతులు మూల శ్రీలత, జి శ్రీవిద్య. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. చిత్రగీతాలు ఇక 7:30 రసమయీ సాహితీ కార్యక్రమం. తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయస్త కార్యక్రమం 39వ భాగం. వీలునామా కేబి శ్రీ ఉమాదేవి గారి కథానిక. 7:45 లలితగీతాలు. ఉదయం 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట. శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి నా చిన్న చిత్రగీతాలు కోరుకునే కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0874, ఇది ఎస్టీడీ కోడ్ నెంబర్, 295038, మరొక నెంబర్ 295039. ఉదయం 9:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 12:40 ప్రసారమయ్యే చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ప్రాంతీయ వార్తలు 1:20 వనితాలోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 2:30 సాయంత్రం 6:35 రాత్రి 7:45 కిన్నెర్లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. మధ్యాహ్నం 3:00 నాటకం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 4:00 చిత్రగీతాలు వినవచ్చు. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 జానపద సంగీతం. రాత్రి 9:30 మధురిమ శీర్షికన ఆపాత మధుర గీతాలు వినవచ్చు. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈనాటి ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 25 సెకండ్లు. 6:45 ప్రాంతీయ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛ రథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛ రథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే వ్యర్థాల వర్గీకరణలో సాంకేతికత వినియోగం పెరగడంతో పనితీరు మెరుగుపడటమే కాకుండా కార్మికుల జీవనోపాధికి దోహదపడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్ కు అనుకూలంగా మలచి విలువైన వనరుగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో స్వచ్ఛతా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం అనుబంధ రంగాలపై నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 1.20 లక్షల రైతులు 30,000 కౌలు రైతులకు అవసరమైన సమాచారం చేరేలా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నగరం నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఉప్పుగూడ రైల్వే స్టేషన్ను 26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అంతకుముందు మలక్పేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1 కోటి సూర్యగర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోగా రాష్ట్రంలో 20 లక్షల కనెక్షన్ల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పీఎం సూర్యగర్ సోలార్ యూనిట్లు ఉచితంగా పేదలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ
1: దేశంలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు ఒక్కొక్క ఇంటి పైన 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున సూర్యగారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తమైన 1 కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల టార్గెట్ గా పనిచేస్తామంట. ఎందుకంటే ఇంధన పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. పగల పూట వచ్చే డే లైట్ గాలి ద్వారా మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకుని మన అవసరాలకు వాడుకుంటా యుద్ధం వల్ల వచ్చే నష్టం మన మీద పడకూడదు.

0: ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి విపత్తులు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో మంచి జరిగింది ప్రజలకు.
1: పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్య అందించేందుకు తాలిం ఏ హునర్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశ పరీక్షను ఈరోజు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు చెందిన పదో తరగతి ఉత్తీర్ణులై ప్రతిభ కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య అందించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు నీట్, ఐఐటి, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. సవర గిరిజన చిత్రలేఖనం రాష్టంలో గిరిజన సంప్రదాయ కళల్లో ఒక విశిష్ట రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కళకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీఏ చేస్తున్న కృషిని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ఇటువంటి హస్తకళా ఉత్పత్తుల ద్వారా గిరిజన కళలకు విస్తృత ప్రాచుర్యం లభించడం మాత్రమే కాకుండా గిరిజన కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. సంప్రదాయ సవర కళతో అలంకరించిన హస్తకళ జాకెట్ను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుకొండ ప్రాంతానికి చెందిన సవర గిరిజన తెగ ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ కళారూపం వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిఫలింపజేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో నాణ్యమైన మానవ వనరుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలైన అమృత్, జల్జీవన్ మిషన్, పీఎం సుడిగర్, పీఎం కుసుమ్ వంటి కీలక కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్ కానీ స్వర్ణాంధ్ర కానీ కళ సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
1: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు 24 గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు 20 గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛారథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

0: నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి వెమ్మసని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యత అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద ఝా. పంచదేశానాం యాత్రాయాః ద్వితీయే దినే హ్యః ప్రధానమంత్రి నరేంద్రమోదీ నీదర్లాండ్స్ దేశస్య ప్రధానమంత్రిణా సహ అనేకేషు కార్యక్రమేషు సహభాగం అకరోత్. అత్ర సాముదాయిక సంపర్కః, డచ్ రాజపరివారేణ సహ మేళనం చ అన్యతమే ఆస్తాం. హేగ్ నగరే భారతీయ సముదాయం సంబోధయన్ శ్రీమోదీ ప్రవర్తమానం దశకం ఆపద్దశకత్వేన వర్ణితవాన్, యద్ధి బహువిధైః సంకటైః గ్రస్తమస్తి. ప్రధానమంత్రి అవదత్ యత్ భారత నీదర్లాండ్స్ దేశో వైశ్విక సమాహ్వానాన్ని సమ్ముఖీకర్తుం విశ్వస్తాయాః పారదర్శిన్యాః చ భవిష్యాపూర్తి వ్యవస్థాయాః నిర్మాణార్థం సంభూయ కార్యరతౌ స్తః. సః అవదత్ యత్ విశ్వం సర్వాదౌ కోవిడ్ 19 మహామారీం తదనంతరం చ యుద్ధం సమ్ముఖీకృతవత్. సాంప్రతం ఏతత్ ఊర్జా సంకట సమం వికట సమాహ్వానం సమ్ముఖీకరోతి. సహ సవహితం అకరోత్ యత్ ఏదేషాం సమాహ్వానానాం ద్రుతగత్యా యది నిరాకరణం నభవతి చేత్ వైశ్విక వికాస లాభః ప్రపాదితః భవిష్యతి, జనసంఖ్యాయాః విశాలః భాగః చ నిర్ధనతాగ్రస్తః భవిష్యతి. ఆర్థికస్థితి వ్యవస్థాయాః సుదృఢీకరణాయ వైశ్వికాన్ ప్రయాసాన్ ప్రకాశయన్ ప్రధానమంత్రి అవదత్ యత్ భారత నీదర్లాండ్స్ దేశో సంయుక్తరూపేణ సుదృఢాపూర్తి శృంఖలాయాః నిర్మాణాయ కటిబద్ధౌ స్తః. ధ్యానాస్పదమస్తి యత్ ఏషా యాత్రా ద్విపక్షీయ సంబద్ధేభ్యః అధికా మహత్వపూర్ణా వర్తత. నిదర్లాండ్స్ దేశస్య యాత్రాయాః అనంతరం ప్రధానమంత్రి అద్య స్వయాత్రాయాః తృతీయ చరణే స్వీడన దేశస్య యాత్రాం కరిష్యతి. సః అద్య గోథెన్బర్గ్ నగరం సంప్రాప్నోతి. స్వీడన్ దేశస్య ఏకదివసీయ యాత్రా నవదిల్లీ స్టాక్హోమయోః వర్ధమాన పారస్పరిక సంబంధేషు ఐతిహాసికః పదక్రమః అస్తి. శ్రీమోదీ స్వీడన్ సమకక్షిణ ఉల్ఫ్ క్రిస్టర్సనేన సహ ద్విపక్షీయ సంబంధపరకం సంభాషణం కరిష్యతి. సిబిఎస్ఈ ఇత్యనేన కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద నవమకక్షాయాః ఛాత్రేభ్యః భాషాత్రయస్య అధ్యయనం జులై మాసస్య ప్రథమదివసాత్ అనివార్యం కృతం. పరిషదా విజ్ఞప్తో ఉక్తం యత్ 20th-2000th రాష్ట్రీయ శిక్షానీతేః 23rd-2000th రాష్ట్రీయ విద్యాలయ శిక్షా పాఠ్యక్రమస్య అనుసారి ఏతాసు తిస్రిషు భాషాసు న్యూనాతిన్యూనం భాషాద్వయం భారతీయ మూలకం భవేత్. భారతీయార్థ విభాగేన అద్య అండమాన నికోబార ద్వీప సమూహాయ పశ్చిమ బంగాళే హిమాలయస్య అధోవర్తి క్షేత్రేభ్యః సిక్కిమాయ చ అతివృష్టిపరా నారంగవర్ణకీయ సంచేతనా ప్రసరితా. కేరళం మాహె లక్షద్వీప దక్షిణాభ్యంతరేణ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి కరాయికలేషు ఉత్తరపూర్వీయ క్షేత్రస్య కతిపయ భాగేషు చ సమానా ఏవ స్థితిః భవిష్యతి ఇత్యపి విభాగేన సూచితం. ప్రియా శ్రోతారః, సంస్కృత జగతా సంబద్ధైః విభిన్నైః క్రియాకలాపైః సంవలితస్య సంస్కృత సాప్తాహికీతి విశిష్ట కార్యక్రమస్య ప్రసారణం ఆకాశవాణ్యాః ఎఫ్ఎం గోల్డ్ ప్రవాహికాతః అద్య మధ్యాహ్నే 12:30 భవిష్యతి. భవంతః సర్వే యథాకాలం శ్రోతుం ప్రభవంతి. అంతే క్రీడా వార్తాసు. బ్యాంకాక్ నగరే థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ క్రీడా మాలికాయాః పురుషయుగల వర్గీయే నిర్ణాయక ద్వంద్వే అద్య భారతస్య సాత్విక సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి చ ఇండోనేషియా దేశస్య లియో రాలీ కార్నాండో డేనియల్ మార్టినాభ్యాం స్పర్ధిష్యేతే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ స్పర్ధా మాలికాయాం గతరాత్రౌ కోల్కతాయాః ఈడెన్ గార్డెన్స్ క్రీడాంగణే ఆయోజితే ద్వంద్వే కోల్కతా నైట్ రైడర్స్ దళేన గుజరాత్ టైటన్స్ దళం 39 పరాజితం. ఆదోపణం విజిత్య గుజరాత్ టైటన్స్ దళం క్షేత్రరక్షణం కర్తుం నిర్ణీతవత్.

0: इत्यनेन द्वन्द्वद्वये प्रथमं धर्मशालायाम् अपराह्णे सार्धत्रिवादने पंजाब किंग्स दलं रॉयल चैलेंजर्स बैंगलुरु दलेना स्पर्धिष्यते। ततः सायं सार्धसप्तवादने दिल्ल्यां दिल्ली कैपिटल्स दलं राजस्थान रॉयल्स दलं सम्मुखीकरिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి జనగాం జిల్లా సమాచార లేఖ వింటారు. అందించేవారు శ్రీ బి నరసింగరావు.
2: 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జనగామ జిల్లాలోని లింగాల గణపురం గ్రామ పంచాయతీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొనగా డీసీపీ రాజమహేందర్ నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 280 గ్రామ పంచాయతీల్లో రోడ్డు భద్రత గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులతో పాటు పాదచారులు కూడా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అవగాహన కల్పించారు. నేషనల్ హైవేస్ అంబులెన్స్ ను జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్ లో ప్రారంభించారు. నేషనల్ హైవే 163 యాదాద్రి వరంగల్ రహదారిపై ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ లో అందించే వైద్య సేవలు ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. జనగామ జిల్లా పెంబర్తిలో నిర్మించిన రైల్వే ఆర్ఓవీ భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు. రోడ్ అండర్ బ్రిడ్జ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గాను క్షేత్రస్థాయిలో ఉన్న అవకాశాలను గుర్తించి సమన్వయంతో తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో బమెర పోతన స్మారక స్థూపంతో పాటు ఇతర నిర్మాణ పనుల కోసం రాష్ట ప్రభుత్వం 44 కోట్ల రూపాయలు విడుదల చేసి అభివృద్ది పనులు చేపడుతుంది. పనుల పురోగతిపై జనగామ జిల్లా కలెక్టర్ రవి నిర్వహించారు. 15 రోజుల్లో తనకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పూర్వీకులు అందించిన అమూల్యమైన జ్ఞాన సంపదను భావితరాలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జ్ఞాన భారతం పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. యజమానుల వద్ద ఉన్న గ్రంథాలను కేవలం ఫోటోలు మాత్రమే తీసుకుని అసలు ప్రతులు యజమానుల వద్దే సురక్షితంగా ఉంచుతామని పురావస్తు శాఖ స్పష్టం చేసింది. చారిత్రక ఆధారాలను 9912288083 అనే నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలపాలని కేంద్ర పురావస్తు శాఖ జనగామ జిల్లా నోడల్ అధికారి మడిపల్లి మల్లేష్ కోరారు. ఫోన్ నంబర్ మరోసారి 9912288083. భారత ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతీయ జనగణన కార్యక్రమం 2027లో భాగంగా ఈసారి స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఈ సౌకర్యం కల్పించారు. స్వీయ గణన పూర్తవగా ఎన్యూమరేటర్లు ఇంటింటికి వచ్చి జనగణన చేపడుతున్నారు. ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియ జిల్లాలో వేగంగా జరుగుతోంది. వీఆర్ఓలు, ఏవీఆర్ఓలు తమ పరిధిలోని బీఎల్ఓలు, సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ క్షేత్ర స్థాయిలో ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చేపడుతున్నారు. బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల ఏజెంట్ల సహకారంతో ఓటర్ల నమోదు సవరణ చేపడుతున్నారు. ఇందులో 2002 ఓటర్ జాబితాలో ఉన్న పేర్లతో పోలిస్తే పేర్లు లేని అర్హులైన పౌరులను ఇంటింటికి వెళ్లి సర్వే చేసి గుర్తిస్తున్నారు. మే 1వ తేదీన జిల్లాలో మేడే కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ అధికారి కుమారస్వామి ఆధ్వర్యంలో మే 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వారోత్సవాలను జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులను గుర్తించి బహుమతులు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విజయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు వేసవి శిబిరాలు ఆగిపోయిన పనుల శంకుస్థాపన కింద పాఠశాలలో మౌలిక సదుపాయాల దినోత్సవం, 2వ రోజున 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రెమిడియన్ తరగతులు నిర్వహించనున్నారు. 3వ రోజున ప్రజాప్రతినిధులతో వర్క్ షాప్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి సర్పంచుల భాగస్వామ్యంతో విద్యా కార్యక్రమాలపై చర్చ, 5వ రోజు లైబ్రరీ డే నిర్వహణ, 6వ రోజున ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కల్చరల్ డే కింద చేతి పనులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రైతు వేదికలో వ్యవసాయ ప్రత్యేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో మట్టి పరీక్షలు, ఎరువుల సమగ్ర వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. జిల్లాలోని బచ్చన్నపేటలో ఆయిల్ పామ్ సాగుపై ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తారు. జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన 12 పరీక్షా కేంద్రాల్లో 2338 మంది మొదటి సంవత్సరం, 1259 మంది రెండో సంవత్సరం విద్యార్థులతో కలిపి మొత్తం 3597 మంది పరీక్షలు రాస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో ఏడాది పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 వరకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు.
1: జనగాం జిల్లా సమాచార లేఖ విన్నారు. అందించిన వారు శ్రీ బి నరసింగారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఏట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి అల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
2: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
1: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్ట్రపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రాష్ట్రాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను, సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు 11 మే జస్టిస్ రాజశేఖర్ మంథా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా

తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్యురాలి తల్లిదండ్రులు

0: స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యకుని పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 నిమిషాలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజులపాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మరఠవాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 నిమిషాలకు జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి, పాటంటే మనం వింటే. రచన శ్రీ బివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతులు మూల శ్రీలత, జి శ్రీవిద్య, వాద్య సహకారం కీబోర్డ్ శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, ప్యాడ్స్ శ్రీ పి రాంబాబు, వీణా శ్రీమతి మండపాక శ్రీదేవి, ఫ్లూట్ శ్రీ వి మల్లేశ్వరరావు, తబల శ్రీ బి ధనంజయ్.

0: ఈ మాసపు పాట విన్నారు పల్లవి పాటంటే మనం వింటే. గీతరచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతులు మూల శ్రీలత, జి శ్రీవిద్య. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఈరోజు వరల్డ్ టెలికాం అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు.

వచ్చాడు. ఉల్లి పెట్టెల్లో ఉన్నాడు బూచాడమ్మా బూచాడు, ఉల్లి పెట్టెల్లో

0: బడిపంతులు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: ఈనాటి రసమయ సాహితీ కార్యక్రమంలో వీలునామ శ్రీమతి కేబిశ్రీ ఉమాదేవి గారి కథానిక వింటారు.
5: ఏమిటి, మళ్లీ ఉద్యోగం వదిలేశావా? మరో ఉద్యోగం దొరుకుతుందనే గ్యారంటీ ఉందా? ఈ 10 ఏళ్లలో 12 ఉద్యోగాలు మారావు. ఈ పాటికి అందరికీ నీ సంగతి తెలిసిపోయి ఉంటుంది. నీకు ఉద్యోగం ఎవడిస్తాడు? అవని కోపంగా అడుగుతున్నా, ఆమె గొంతులో ధ్వనిస్తున్న అంతులేని ఆవేదనను గుర్తించినా శ్రీకర్ నిర్లిప్తంగా ఉండిపోయాడే తప్ప ఏమీ మాట్లాడలేదు. దాంతో అవనికి ఇంకా బాగా కోపం వచ్చింది. 100,000 రూపాయల నెల జీతాన్ని తృణపాయంగా వదిలేశావు. ఇల్లు ఎలా గడుస్తుందో ఆలోచించావా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. నా ఒక్క సంపాదనతో ఎలా నెట్టుకు రావాలి అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, ఎప్పుడూ ఏడవడమేనా? నన్ను అసలు అర్థం చేసుకోవా? ఈ ఆఫీసులో కూడా అందరూ సన్నాసులే ఉన్నారు. మా మేనేజర్ కూడా పనిచేయడం రాదు. నేను చేసిన పనులన్నీ వాడి ఖాతాలో వేసుకుని సీఈఓ దృష్టిలో గొప్ప పనివంతుడిలాగా పేరు కొట్టేస్తున్నాడు అంటుండగా అడ్డు తగిలింది అవని. అందుకేగా నీకు అప్పుడప్పుడు ఏదో రకంగా ఇన్సెంటివ్లు ఇస్తున్నాడు అంది. అంటే వాడు వేసే కుక్క బిస్కెట్లకు నా ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టమంటావా అంటూ మండిపడ్డాడు. నేను అలా అనడం లేదు, కాస్త పరిస్థితులతో రాజీ పడమని అంటున్నాను అంది. అలా రాజీ పడటం వల్లనే ఈ కంపెనీలో 7 ఏళ్ల పాటు ఉండగలిగాను, ఇక నా వల్ల కానే కాదు అని విసురుగా అనేసి బయటకు వెళ్ళిపోయాడు. మతిపోయినట్లు చూస్తూ ఉండిపోయింది అవని. శ్రీకర్ గురించి ఆలోచిస్తుంటే ఆమెకు అనంతం బాబాయి తన పెళ్ళైన కొత్తలో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అనంతం ఆమె తండ్రికి దూరపు బంధువు. అయితే వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువగా ఉండేది. తల్లి, నువ్వు అనుకున్నట్లుగా శ్రీకర్ కులాన్ని చూసి మీ నాన్న నీ పెళ్లిని వ్యతిరేకించలేదు. అతనితో నువ్వు సుఖపడలేవని ముందు చూపుతోనే వాడు వద్దన్నాడు. నీకు నా మాటలు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ అడ్డు తగలకుండా విను. శ్రీకర్తో మాట్లాడే 1/2 గంటలోనే మీ నాన్న అంతా ఆకలింపు చేసుకున్నాడు. లాభం లేదురా, శ్రీకర్ వల్ల అవని సుఖపడదు. అతను చాలా తెలివైన వాడే. ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు, ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ అతనికున్న అపారమైన తెలివితేటలు చూసి గాఢంగా ప్రేమించేసింది. ఆ తెలివితేటలే కొంప ముంచాయి. బాగా తెలివైన వాడినన్న అహం అతన్ని బాగా ఆవహించింది. ఆ విషయం అందరూ పసిగట్టలేరు. మన అవనితో సహా నాకు తెలిసి అతను ఎక్కడా ఇమడలేడు. ఏ ఉద్యోగంలోనూ స్థిరపడలేడు. ఏ వ్యాపారానికి పనికిరాడు. అతని వల్ల మన చిట్టి తల్లికి కలకాలం కష్టాలే, కానీ పూర్తిగా అతని లోకంలో మునిగిపోయిన తనకి ఇవన్నీ చెప్పినా అర్థం చేసుకునేటువంటి శక్తి లేదు. కేవలం కులం కారణంగానే అతనితో పెళ్లి వద్దని అంటున్నానని అనుకుంటోంది. తనకి ఏ విధంగా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి నాది అని నాతో అన్నాడమ్మా మీ నాన్న అని చెప్పాడు అనంతం. నువ్వేమో మీ నాన్న మాట కాదని వాడితో తెగతెంపులు చేసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేశావు. ఎలా బతుకుతావో ఏమిటో అంటూ బాధతో అన్న బాబాయి మాటలు ఆమె ఇంకా మర్చిపోలేదు. ఆమె తండ్రి భయపడినట్లే అయింది. ఎవరి దగ్గర శ్రీకర్ నిలకడగా 6 నెలలకు మించి పనిచేసేవాడు కాదు. పై అధికారులు చిన్న మాటన్నా పడేవాడు కాదు. 3 ఏళ్ల క్రితం స్నేహితులతో కలిసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు. అది బాగా అభివృద్ధిలోకి వచ్చింది, కానీ శ్రీకర్ ధోరణి నచ్చక స్నేహితులు అతన్ని బయటకు నెట్టేశారు. మళ్ళీ వేరే ఉద్యోగంలో చేరాడు. ఆ ముచ్చట కూడా కొన్నాళ్లే. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అన్నట్లు 1,000 రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లో లేని పరిస్థితికి వచ్చాడు. తండ్రి పరశురాం మాట వినకుండా పెద్ద తప్పే చేశానని కుమిలిపోతున్న అవనిని ఆయన జ్ఞాపకాలు చుట్టుముట్టు

చిన్న వయసులోనే భార్య చనిపోయినా పరశురాం మళ్లీ పెళ్లి చేసుకోకుండా అవనిని తల్లిలాగే సాకాడు. అర్ధరాత్రి లేచి ఆకలిని ఏడిస్తే చిరాకు పడకుండా ఆమెను ఎత్తుకుని బజారంతా తిప్పేవాడు. ఆ రాత్రిపూట ఎక్కడా ఏది దొరక్కపోతే దూరంగా ఉన్న సినిమా హాళ్ల దగ్గరికి వెళ్లి దొరికిన వస్తువులు కొనిపెట్టి ఆ పిల్ల ఏడుపు తల్లిలా ఆపేవాడు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు తినడానికి ఏదైనా పెడితే తన చిట్టి తల్లి కోసం తను తినకుండా కూతురు కోసం ప్యాక్ చేయడానికి కాగితం ఏదైనా దొరుకుతుందేమోనని చూసేవాడు. ఆ విషయాలన్నీ అనంతం చెప్తుంటే తండ్రికి తన మీద ఉన్న అచంచలమైన ప్రేమకు ముగ్ధురాలు అయ్యేది అవని. అటువంటి తండ్రిని శ్రీకర్ కోసం దూరం చేసుకున్నందుకు ఆమె కుమిలిపోని రోజంటూ లేదు. తన మీద బెంగతోనే తండ్రి చనిపోయాడన్న అపరాధ భావంతో ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది అవని. శ్రీకర్తో అవని పెళ్లి ఆమె వదిలినదిద్దరికీ బాగా కలిసి వచ్చింది. కూతురు మీద ఆకాశమంత ప్రేమ పెంచుకున్న పరశురాం ఆస్తి అంతా ఆమెకే దోచిపెడతాడేమోనని అవని వదినలిద్దరూ తెగ బాధపడిపోయేవారు. ఎప్పుడైతే తండ్రికి ఇష్టం లేని సంబంధం చేసుకుని ఇల్లు వదిలి వచ్చేసిందో అప్పటి నుంచి చీకు చింత లేకుండా ప్రశాంతంగా వదినలిద్దరూ ఉండగలిగారు. అన్నయ్యలు ఇల్లు అమ్మకానికి పెట్టారని కొనుక్కునే ఆసామి దాన్ని పడగొట్టించి పెద్ద షాపింగ్ మాల్ కట్టే ఉద్దేశంతో ఉన్నాడని బాబాయ్ ద్వారా వినగానే అవని గుండెని ఎవరో నలిపేస్తున్నంత బాధ కలిగింది. నాన్న చాలా ఎక్కువ ఆస్తినే గడించారు. ఆయన చనిపోయాక నాకు చిల్లిగవ్వ దక్కకపోయినా అన్నలిద్దరికీ కూడా బాగానే దక్కింది. చెరో 20 ఎకరాల పంట భూమి, కొబ్బరి తోటలు చాలు వాళ్లు సుఖంగా బతికేయడానికి. మంచి సెంటర్లో దాదాపు 1000 గజాల్లో ఉన్న రాజభవనం లాంటి ఇల్లు, అది నాన్న జ్ఞాపకంగా ఉన్న ఇంటిని అమ్మేయాలన్న ఆలోచన వాళ్ళకి అసలు ఎందుకు వచ్చిందో అనుకుంటూ మదనపడిపోయినా నేను చేయగలిగింది ఏముంది, వాళ్ళ ఆస్తి వాళ్ళ ఇష్టం అనుకుంది. అయినా ఆమెలో ఒక చిన్న ఆశ మినుకు మినుకుమంటుంది. అందుకే అనంతం బాబాయ్ని కలిసింది. బాబాయ్, నాతో చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? ప్రాధేయపడుతూ అడుగుతున్న అవనిని అయోమయంగా చూశాడు అనంతం బాబాయ్. అవని ఇలా అభ్యర్థించడం అతను చిన్నప్పటి నుంచి ఎరుగడు. అందుకే అంత ఆశ్చర్యం, అయోమయం, చెప్పు తల్లి అన్నట్లు తలూపాడు. ఆ మాత్రానికే ఆమె ముఖం వెలిగిపోయింది. నాన్న జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఇంటిని పడగొట్టేస్తున్నారని విన్నాను, కానీ పడగొట్టే ముందు మా ఇంటిని ఒక్కసారి చూడాలని, అక్కడ నాన్న జ్ఞాపకాలు నెమరవేసుకోవాలని తెగ తహతహలాడుతున్నాను. మా ఇంటికి వెళ్ళి చూడడానికి మా అన్నలు ఒప్పుకోరని తెలుసు. వాళ్ళకి తెలియకుండా నేను ఆ ఇంట్లో కాసేపు గడపటానికి అవకాశం కల్పించవా బాబాయ్ అని అడగగానే రిలీఫ్ వచ్చినట్లు ఫీల్ అయ్యాడు వాళ్ళ బాబాయి. అంతేనా తల్లి, ఇంకా ఏదో అడుగుతామని భయపడ్డాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ మాట వినగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏం అడుగుతామనుకున్నావు బాబాయ్ అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు అతను తడుముకున్నాడు. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఆస్తిలో వాటా అడుగుతావేమో, మీ అన్నలు నా మాట వింటారా అని అతను అలా అంటుండగానే అడ్డుపడింది. బాబాయ్, నువ్వు నన్ను ఇంతేనా అర్థం చేసుకున్నది? నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే. శ్రీకర్ ఉద్యోగం వదిలేయడం వలన మరింత ఇబ్బంది పడుతున్నది నిజమే, కానీ నా ఆత్మగౌరవాన్ని చంపుకుని దిగజారుతానని ఎలా అనుకున్నావు అంటూ ఆవేదనగా అడుగుతున్న అవనిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు కాసేపు. అయ్యో తల్లి, నా ఉద్దేశం అది కాదమ్మా. ఆస్తిలో వాటా నీ హక్కు. అందుకే ఎప్పుడైతే నాన్న మాటను కాదనుకుని ఆ ఇల్లు వదిలేసి వచ్చావో అప్పుడే నా హక్కు కోల్పోయాను. ఇప్పుడు అదంతా ఎందుకులే బాబాయ్? నేను అడిగిన కోరిక నెరవేరుస్తావు కదూ ఆశగా అడుగుతున్న అవని తలపైన చేయి వేసి, నువ్వేమీ దిగులు పడకమ్మా, మీ అన్నలకు తెలియకుండా ఆ ఏర్పాటు నేను చేస్తాను అని అభయం ఇచ్చేసరికి అవని తృప్తిగా నవ్వింది. 10 ఏళ్ల తర్వాత తాను పుట్టి పెరిగిన ఇంటి ముందు నిలబడింది. ఏదో తెలియని ఉద్వేగం ఆవహించింది ఆమెకు. తన ప్రమేయం లేకుండానే ఒళ్ళంతా కంపించడం మొదలైంది. తనని తాను సంభాళించుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్లో ప్రవేశించింది. ఇంట్లో అడుగడుగునా తండ్రి యొక్క జ్ఞాపకాలే. హాల్లోకి అడుగు పెట్టగానే తండ్రి టేబులు కుర్చీ దర్శనమిచ్చాయి. నగిషీలు చెక్కిన రోజువుడ్ కుర్చీలో కూర్చుని ఏవో

సమయం పట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్లో ప్రవేశించింది. ఇంట్లో అడుగడుగునా తండ్రి యొక్క జ్ఞాపకాలే. హాల్లోకి అడుగుపెట్టగానే తండ్రి టేబులు కుర్చీ దర్శనమిచ్చాయి. నగిషీలు చెక్కినా రోజువుడ్ కుర్చీలో కూర్చుని ఏవో పేపర్లు చూసుకుంటున్నా తండ్రి తలెత్తి తననే చూస్తున్నట్లు అనిపించింది. దీర్ఘంగా నెట్టూర్చి తన ముందుకి నడిచింది. బాగా దుమ్ము పట్టేసి ఉన్న నాన్న ఫోటో చూడగానే ఆమె మనసు కలుక్కుమంది. దొరికిన గుడ్డతో తుడిచింది. ఆ ఫోటోని చూస్తుంటే నాన్నే తన ఎదురుగా నిలబడి ఉన్నట్లు అనిపించింది. ఆమె మనసు బాధతో మూలిగింది. తండ్రి బెడ్రూంలోకి వెళ్ళగానే ఎన్నో జ్ఞాపకాలు. నాన్న గుండెల మీద పడుకుని హాయిగా నిద్రపోయిన రోజులు గుర్తొచ్చి మనసంతా ఏదోలా అయిపోయింది. తండ్రి జ్ఞాపకాలతో బరువెక్కిపోయిన గుండె ఆ భారాన్ని భరించలేక అల్లాడిపోతున్నట్లు అనిపించింది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేయలేక సతమతమైపోతున్న అవని భుజం మీద ఒక చేయి పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అనంతం బాబాయ్ ఆమె వెనకే నిలబడి ఉన్నాడు. తన్నుకొస్తున్న దుఃఖానికి ఆనకట్ట వేయలేకపోతున్న అవని పరిస్థితి చూసి అతని కళ్ళెమ్మట నీళ్లు జలజలా రాలాయి. ముందే అనుకున్నాను తల్లి, ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నువ్వు కుమిలిపోతూ ఉంటావని పద పద తొందరగా ఇల్లంతా ఒక్కసారి కలే తిరిగాయి. నువ్వు ఇక్కడ ఉన్నట్లు తెలిస్తే మీ అన్న వదిలిన చేసే రాద్ధాంతాన్ని నువ్వు భరించలేవు అన్నాడు. అలాగే బాబాయ్, ఏదో నా తృప్తి కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ఏదైనా తీసుకుపోవాలన్న కోరికేదీ లేదు నాకు. వాళ్ళేవేవో ఊహించుకుని అనవసరంగా భయపడుతున్నారు. కాకపోతే నాన్న గుర్తుగా ఏదైనా ఒక వస్తువు ఇస్తే తీసుకెళ్దామని మాత్రం నాకు చాలా ఆశగా ఉంది. వాళ్లకు అవసరం లేనిది ఏదైనా ఇస్తారేమో అడగవా అంటూ బాబాయ్ చేతులు పట్టుకుని అర్థించింది. అనంతం పరశురాం కొడుకుల ముందు ఇబ్బందిగా కూర్చున్నాడు. అతనే ఏదో అడగాలని అనుకుంటున్నాడని వాళ్లకు అర్థమైంది. చెప్పు బాబాయ్, ఏదో అడగాలని వచ్చినట్లున్నావు అన్నాడు పరశురాం. పెద్ద కొడుకు పార్థు, మీ చెల్లికి ఒక కోరిక ఉందిరా అంటూ సందేహిస్తూ ఆగాడు అనంతం. ఏంటి, ఆస్తిలో వాటా కావాలా? వెటకారంగా అడిగాడు రెండో కొడుకు కిషోర్. అబ్బే, అదేం లేదు, చిన్న కోరిక అంతే. మీ నాన్న జ్ఞాపకార్థం ఏదైనా వస్తువు ఇవ్వమని అడిగింది అన్నాడు అనంతం. పూచిక పుల్ల కూడా ఇవ్వం, మహాభారతంలో దుర్యోధనుడు అన్నట్లు ఇంతెత్తులు లేచాడు చిన్న తమ్ముడు కిషోర్. తమ్ముణ్ణి శాంతపరిచి పెద్ద ధర్మమూర్తిలా ఫోజు పెడుతూ, అంత కావాలంటే నాన్న టేబులు కుర్చీ తీసుకెళ్లమను అన్నాడు పార్థు. కిషోర్ అడ్డు చెప్పపోయి ఆగిపోయాడు. దానికి కారణం అనంతంకి బాగా తెలుసు అవి బాగా పాతబడిపోయాయని, కాళ్లన్నీ లూజ్ అయిపోయి బాగా దెబ్బతిని వాడుకోవడానికి అనువుగా లేవు. అందుకే కిషోర్ అడ్డు చెప్పలేదు. చేసేదేమీ లేక తన సమ్మతిని తెలియజేస్తూ తలాడించాడు అనంతం. వారం రోజుల తర్వాత అనంతమే ఆ టేబుల్ను కుర్చీని అవని ఇంటికి తీసుకువచ్చాడు. వాటిని ముట్టుకోగానే ఆమెకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. గుడ్డతో శుభ్రంగా తుడిచింది. ఆ రెండింటితో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది. వాటితో ముడిపడిన జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. పరశురాం ఎక్కువసేపు ఆ కుర్చీలోనే కూర్చుని టేబుల్ మీదున్న కాగితాలతోనో న్యూస్ పేపర్తోనో చదువుతూ ఉండేవాడు. అక్కడే అప్పుడప్పుడు మంచి కవితలు రాసి అవనికి వినిపిస్తూ ఉండేవాడు. ఆ టేబుల్కి కుర్చీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది అవనికి. అవనికి కూడా ఇక్కడ గడపటమే ఇష్టం. చిన్నప్పుడు తండ్రి తనను ఆ టేబుల్ మీద కూర్చోబెట్టి అన్నము టిఫిను తినిపించిన రోజులు గుర్తొచ్చి ఆమె మనసు బాధతో మూలిగింది. తన తల్లి చనిపోయినప్పటికీ రెండో వివాహం చేసుకోకుండా తండ్రి చాలా ప్రేమగా పెంచాడు. అటువంటి తండ్రిని నేను కాదని బయటకొచ్చాను అని బాధతో మూలిగింది. స్కూల్లో చదువుతున్నప్పుడు కానీ కాలేజీలో చదువుతున్నప్పుడు కానీ నాన్న పక్కనే కూర్చుని ఆ టేబుల్ మీదే తన పనులన్నీ పూర్తి చేసుకునేది. అందుకే ప్రాణం లేనివైనా ఆ కుర్చీ ఆ టేబుల్ ఆమె జీవితంలో ముఖ్య భాగమయ్యాయి. ఆమెకు అపురూపమైన కానుకలయ్యాయి. శ్రీకర్ ఏ సహాయం చేయకుండా నిర్వికారంగా చూస్తున్నాడు. అతని ముఖంలో కాసింత అసహనం కనబడుతోంది. తన్ను కాదన్నాడని మామగారంటే అతనికి ఇప్పటికీ కోపమే. చూడండిరా, మీ మామయ్యలు మీ అమ్మకు ప్రేమతో సారి పంపారు అని పిల్లలతో వెటకారంగా అంటూ తన అక్కసును తీర్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవని అదేమీ పట్టించుకోకుండా కార్పెంటర్ని పిలిచి వాటిని బాగు చేయించి పాలిష్ పెట్టించి కొత్త వాటిలా తయారు చేయించే పనిలో పడింది. మర్నాడు ఇంట్లో ప్రవేశించిన అనంతం బాబాయ్ తను తెచ్చిన ఫర్నిచర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆ టేబుల్కి కుర్చీకి కొత్త రూపు వచ్చింది. అమ్మగారు,
ఈ సొరుగుతాళం మీ దగ్గర ఉందా అని అడిగాడు కార్పెంటర్. లేదన్నట్లు అడ్డంగా తలాడించి అనంతం బాబాయ్ వైపు చూసింది. తన దగ్గర కూడా

0: లేదన్నట్లు అడ్డంగా తలుపాడతను. మరి తాళం పగలకొట్టైనా కొత్తది వేసుకోవచ్చు అంటూ అవని అనుమతి కోసం చూశాడు. సరే అన్నట్లు అన్యమనస్థంగా తలాడించిందామే. తాళం పగలకొట్టి సొరుగు బయటకు లాగగానే దాని నుంచి ఒక బ్రౌన్ రంగు కవరు బయటపడింది. కార్పెంటర్ ఆ కవరు ఆమెకు అందించాడు. అయోమయంగా చూస్తూ వణికే చేతులతో అందుకుంది. అనంతం బాబాయ్ కుతూహలంతో చూస్తూ ముందుకు వంగాడు. అందులో ఉన్న వీలునామా చూడగానే ఆమెకు మతిపోయింది. ఇల్లు అవనికే చెందేట్లు పరశురాం రాసిన వీలునామా అది.
1: మీరింతవరకు వీలునామా శ్రీమతి కేబిశ్రీ ఉమాదేవి గారి కథానిక విన్నారు.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ కేబీకే మోహన్ రాజ్ బృందం ఆలపించిన లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీ కేబీకే మోహన్ రాజ్ బృందం ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. న్యూఢిల్లీలోని ఈడిసిఐఎల్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. 34 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్సల్టెంట్ ఒక పోస్టు, చీఫ్ కన్సల్టెంట్స్ 3 పోస్టులు, సీనియర్ కన్సల్టెంట్స్ 5 పోస్టులు, కన్సల్టెంట్స్ లో 17 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్లు 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 34 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంటెక్, ఎల్ఎల్బి, ఎంబీఏ, పీజీ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయసు విషయానికి వస్తే ప్రిన్సిపల్ చీఫ్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు 55 సంవత్సరాలు, చీఫ్ కన్సల్టెంట్స్కు 45 సంవత్సరాలు, సీనియర్ కన్సల్టెంట్స్కు 40 సంవత్సరాలు, కన్సల్టెంట్స్కు 35 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసోసియేట్కు 28 సంవత్సరాల వయస్సు మించకూడదు. విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://edcilindia.co.in అనే వెబ్సైట్లో దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://edcilindia.co.in. ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తుకు సంబంధించిన పూర్తి సమాచారం లభ్యమవుతుంది. మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ May 20, 2026. మరొక ప్రకటన. ఎన్టీపీసీ లిమిటెడ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. 20 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. లేదా సంబంధిత సబ్జెక్టుల్లో అంటే ఎన్విరాన్మెంట్ సైన్స్, మేనేజ్మెంట్లో పీజీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్ పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు ఉండాలి. వీరికి నెలకు 30,000 నుంచి 120,000 రూపాయల వేతన శ్రేణి అందుతుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా careers.ntpc.co.in. careers.ntpc.co.in. ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తుకు సంబంధించిన పూర్తి సమాచారం లభ్యమవుతుంది. మీ దరఖాస్తులు ఆన్లైన్లో చేరడానికి ఆఖరు తేదీ May 22, 2026. మరొక ప్రకటన. కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అప్రెంటిస్ రిగ్గర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 8వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు మొదటి సంవత్సరం 11,000, రెండవ సంవత్సరం 12,000 వీరికి స్టైఫండ్ గా లభిస్తుంది. ఫిజికల్ టెస్ట్, షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://kochishipyard.in. https://kochishipyard.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ May 30, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ 08744, ఇది ఎస్టీటి కోడ్ నంబర్, 295038, మరొక నెంబర్ 295039. కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ కొలిపాక శంకరరావు. సాంకేతిక సహకారం శ్రీ ఎం సుమన్. మరి శ్రోతలతో మాట్లాడిన చిన్న చిత్ర గీతాలను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను నేను, మీ రేడియో నేస్తం కలవకలను నాగలక్ష్మి.

0: మరి ఈనాటి కార్యక్రమంలో మొదటి శ్రోత హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఫరీద్ గారు ఈరోజు ఏ పాట కోసం ఫోన్ చేశారు?
1: ప్రేమించేది ఎందుకమ్మా, ఆ మూవీ నుంచి చిన్ని పాదాల చినుకమ్మ.
0: ఓకే ఫరీద్ గారు, మీరు అడిగిన పాట వచ్చేస్తుందండి, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే అండి. ఏ పాట కావాలండి? అబ్బాబాలి, స్పీడ్గా చెప్పేశారు పాట. ఓకేనండి, మరి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
2: థ్యాంక్ యూ మేడం.

0: పంతొమ్మిది వందల 80 వరకు ఇట్లాంటి ఒక పిల్ల నాకంట పడలేదు.
1: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
2: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: నా పేరు నూర్జహాన్ మేడం, కొత్తగూడెం బర్మటం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: నూర్జహాన్ గారు ఎలా ఉన్నారు? ఎండలు ఎలా ఉన్నాయి?
2: హలో,
1: ఎండలు ఎలా ఉన్నాయి? మీరు ఎలా ఉన్నారు?
2: ఎండలు బాగానే ఉన్నాయి మేడం, మేము కూడా బాగానే ఉన్నాం మేడం.
1: ఓకే ఓకేనండి. చల్లగా పాటలు వింటూ పనులు చేసుకుంటున్నారా?
2: అవును మేడం, ఇంట్లో ఉంటాను మేడం. ఇంట్లో ఎండని మనకి బయటకి వెళ్తే అర్థమైంది కానీ ఇంట్లో ఉంటాం కదా మేడం, ఏం ఎండలాగా అనిపిస్తుంది మేడం. ఎండలు మట్టుకైతే బాగానే ఉన్నాయి మేడం.
1: ఏ పాట కావాలండి ఈరోజు?
2: ఈరోజు కృష్ణార్జున సినిమాల నుంచి మంచి పిల్లలు ఎండక చిన్న పిల్లలు కళ్ళులా, ఆ పాట కాదు మేడం.
1: ఓకేనండి. చల్లగా ఉండడం కోసం మంచి పాట అడిగారు అన్నమాట ఇది.
2: అవును మేడం.
1: ఓకేనండి, మరి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
2: థ్యాంక్ యూ మేడం.
3: గల సహకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एंड ऑटोनोमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिला लोने एकाई का महिला इंजीनियरिंग कलाशाला डिप्लोमा बीटेक कोर्सुल तो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्या 100% प्लेसमेंट मी अम्मायल उज्ज्वल भविष्य की सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडी 9246907407
1: కార్యక్రమంలో మరొక శ్రోత హలో
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: నా పేరు కాపర్తి బాబు చారి మేడం. ఖమ్మం జిల్లా రాంగనాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం. బాగున్నారా మేడం?
1: బాగున్నాం బాబుచారి గారు. మీరంతా ఎలా ఉన్నారు?
2: మేమంతా బాగానే ఉన్నాం మేడం.
1: ఇవాళ ఏ పాట కోరుతున్నారు?
2: ఈరోజు మీనా చిత్రంలో నుంచి శ్రీరామ నామాలు శతభూత అనే పాట మేడం.
1: ఓకే అండి, మంచి పాట కోరుకున్నారు.
2: మా ఈర్లపూడి గ్రామ ప్రజల కోసం, ప్రజలందరి కోసం ఈ పాట.
1: మీకోసం కూడా.
2: ఓకే మేడం.
1: ఓకేనండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
2: గోపాలపురంలో ఉంటున్న నాగాచారికి ఫోన్ కలవట్లేదు మేడం. రోజు చెప్తా ఉండు, నా పేరు చెప్పండి, నా పేరు చెప్పండి అని.
1: ఓకేనండి, మరి నాగాచారి గారి కోసం
2: కలవట్లేదు మేడం.
1: అందరూ ట్రై చేస్తూ ఉంటారు కదండి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి అందరికి అవకాశం ఇవ్వాలి మనం. ఓకేనండి, మరి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
2: ఓకే.

0: కార్యక్రమంలో మరొక శ్రోత హలో.
1: హలో మేడం, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా పేరు మాలవేనా శ్రీనివాసరావు.
0: ఓకే శ్రీనివాస్ గారు, ఏ పాట వినిపించమంటారు?
1: మాకు లంబడ రామదాస్ సినిమాలో నుంచి

0: నా లక్ష్యం ఒక్కటే కాదా, నా లక్ష్మి ఒక్కటే కాదా.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
3: హలో,
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి.
4: సావన్కర్ గంగాధర్ కుండల్వాడి జిల్లా నాందేడ్ మహారాష్ట్ర నుంచి మేడం.
3: ఓకే, ఏ పాట కోసం ఫోన్ చేశారు ఈరోజు?
4: చింతకళ రవి నుంచి మేడం. మెరుపుల ఈ పాట కావాలి.
3: ఓకేనండి.
4: ఎట్లా ఎండలు ఉన్నాయి మేడం అక్కడ?
3: ఎండలు చాలా బాగున్నాయండి, చాలా బాగా ఉన్నాయి.
4: మా దగ్గర బాగున్నాయి మేడం, 43 ఉంది ఇప్పుడు.
3: జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా.
4: బాగా
3: ఎండ బాగా ఉన్నప్పుడు బయటికి
4: రాకూడదు.
3: ఒకవేళ వచ్చినా కూడా తలకి ఏమైనా పెట్టుకుని రావాలి. ఓకేనండి
4: మేడం. మా మిత్రుల పేరు చెప్తాను.
3: చెప్పండి.
4: చింతకాల రవి పాట కోసం నర్సాపురం నుంచి పర్వీన్ కుమార్జీ, అజీజ్ భాయ్, స్తుకారాం జాదవ్, మళ్ళా పోలయ్య,
3: మీ అందరి కోసం మీరు అడిగిన పాట.
4: ధన్యవాదాలు మేడం.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: హలో,
3: నమస్తే
2: అండి. బాగున్నాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మోహన్ గారు, ఏ పాట వినిపించుకుంటారు? ఓకేనండి, మీకోసం ఒక పాట చెప్పండి. చెప్పండి.
3: సుభద్రా, రాజ్ కుమార్, రచన మహిర, మానస, అనిలు, అనిక, హరి, కౌశిక్ రెడ్డి. మన రేడియో వింటున్న
2: ఓకేనండి. మరి మీ అందరి కోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
3: ఓకే.

0: ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హలో
2: హలో,
1: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: గుడ్ మార్నింగ్ మేడం, నేను సిఆర్ఆర్ మండలం సీతాపేట పంచాయతీ నుంచి భద్రు మాట్లాడుతున్నా మేడం.
1: భద్రు గారు ఏ పాట కోసం ఫోన్ చేశారు ఈరోజు?
2: మా అన్నయ్య సినిమాలో నుంచి మింగిలో అని పాట అయింది మేడం.
1: ఓకేనండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత హలో.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు?
0: అంటే చేస్తూ ఉంటారా? ఇదే ఫస్ట్? ఓకే ఓకే. కలుస్తుందా మరి లైన్? ఏ పాట వినిపించమంటారు?
1: సరిలేరు,
0: ఓకేనండి. మరి మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో మేడం గారు, నమస్తే అండి.
0: నమస్తే అండి. భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారు? చేస్తున్నారా ఫోన్స్? ఏ పాట కావాలండి?
1: డాడీ సినిమాలో నా ప్రేమ సుస్వాతం పాట కావాలండి.
0: ఓకేనండి, మరి మీరు అడిగిన
1: బాబు సార్ కోసం అందరి కోసం.
0: ఓకేనండి,
1: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేణుగోపాలం.
0: పరశురామ్ గారు అయితే ఎన్టీ రామారావు గారి పాటే కోరతారని నా గెస్సింగ్. అవునా? ఏ పాట అండి?
1: సినిమా పేరు రాజకోట రాశే మేడం. అందులో నన్ను మరువని దూరమని ఉంటుంది.
0: ఓకేనండి, మరి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
2: అనుభూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్

టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కిటిపిఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: హలో,
1: హలో,
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: గుడ్ మార్నింగ్ మేడం. నేను నోయగిరి ఆత్మగారి నుంచి. నా పేరు ఆదిశేష్.
0: ఆదిశేష్ గారు, ఏ పాట కావాలి?
1: మేడం, కృష్ణ గారు నటించిన దేవదాస చిత్రంలో చీకటి
0: ఓకేనండి, మరి పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: సుజాత్నగర్ నుంచి మాధవిని మాట్లాడుతున్నా మేడం.
0: మాధవి గారు ఏ పాట కోసం ఫోన్ చేశారు?
1: అల్లుడు గారి మూవీ నుంచి మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోత హలో.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. సతీష్ గారు ఎలా ఉన్నారు? ఓకే, ఏ పాట కోరుతున్నారు ఇవాళ?
1: మురారి సినిమాలో ఒక పాట వినిపించండి మేడం.
0: ఓకేనండి.
1: వింటున్నారు అందరికి, ఫోన్ కూడా లైన్ లేదు, చాలా బిజీగా ఉన్నట్టున్నా. చేయంగా చేయంగా చేయంగా దొరికింది
0: అందరికి.
1: అందరి కోసం మేడం ఈ సాంగ్.
0: ఓకేనండి, మరి అందరి కోసం అలాగే మీకోసం మీరు అడిగిన పాట.

0: కార్యక్రమంలో మరొక శ్రోత హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? ఎక్కడ మాట్లాడుతున్నారు? బాగున్నాండి.
1: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నామనంది నుంచి శ్రీరామ్ హనుమాన్ మాట్లాడుతున్నా మేడం.
0: ఓకే అండి. ఏ పాట కోసం ఫోన్ చేశారు ఈరోజు?
1: పచివాడి ప్రాణం నుంచి ఏదో ఒక మంచి పాట ఇవ్వండి.
0: ఓకే అండి.
1: మీ అందరికి మా యొక్క ధన్యవాదాలు. మీ స్టాఫ్ అందరికి, మరి శ్రోతలందరికి పేరు పేరున.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: కొత్తగూడెం బుర్ది దగ్గర నుంచి మాట్లాడుతున్నా మేడం. రాధాపాసి
0: రాధాపాసి గారు ఎలాగో అలాగా లాస్ట్ కాల్ పట్టుకున్నారుగా
1: మేడం. మనుషుంటే మార్గం ఉంటుంది కదా మేడం.
0: ఓకే ఓకే.
1: ఉన్నా మేడం, ఎనిమిదిన్నర నుంచి
0: అది లాస్ట్ కాల్ ఎలాగోలా పట్టారు మొత్తానికి.
1: లాస్ట్ కాల్ మాట్లాడుతున్నట్టు
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏ పాట కావాలి?
1: మా ఇంటి దేవత సినిమా నుంచి పాట కావాలి మేడం.
0: ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: చిన్నపాటి గురించి పాట కోరుకుంటున్నా.
0: ఓకే అండి, మీ అన్నయ్య గురించి మీరు ఫోన్ చేస్తారు పాట. ఓకేనండి, మరి మీ అందరి కోసం, మీ అన్నయ్యల కోసం ఈ పాట.
1: థ్యాంక్ యూ.

విన్నారు కదా ఈనాటి మేమాటితో ఓ పాట. కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ ఎం సుమన్. మరి ఇంతవరకు శ్రోతలతో మాట్లాడిన చిన్న చిత్ర గీతాలను వినిపించిన నేను మీ రేడియో నేస్తం కలవకులను నాగలక్ష్మి.

0: ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి ఒప్పెన చిత్రంలోని పాటలు వింటారు. గాయని గాయకులు శ్రేయ ఘోషాల్, హరిప్రియ, సమీర భరద్వాజ్, కైలాష్ ఖేర్, జస్ప్రీత్, జావేద్ అలీ, యాజిన్ నాజర్, శరత్ సంతోష్, ఇంకా స్వీయ సంగీతంలో దేవిశ్రీ ప్రసాద్. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి ఉప్పెన చిత్రంలోని పాటలు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై ఏకచిత్రగానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి ఉప్పెన చిత్రంలోని పాటలు వింటున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10:03 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ప్రజా ప్రసార సౌరవం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ಅಂತರ್ಜಾಲ ಪ್ರಜಾ ಪ್ರಸಾರ ಸೌರಭಂ ಆಕಾಶವಾಣಿ ವೈಭವಂ 97 ಆಕಾಶವಾಣಿ మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీకృష్ణ శిరోభారం నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి.

అని నిఖిల భువన ప్రధాన దేవతావందనంబు చేసి ఇష్టదేవతలను చింతించి వ్యాసునకు మృక్కి కాళిదాసునకు కైవారంబు చేసి మరియు ఇతర పూర్వనాటి

0: తల్లి భూదేవి, ఎందులకి కంటినీరు? ఏలా దుఃఖించుచుంటివి? శరీరము రోగభూయిష్టమయ్యున్నట్లుగా అనవచ్చుతున్నది.
1: నాయన ధర్మదేవత, ఏమని చెప్పుదు దుర్నిమిత్తముల నిన్ననే చెప్పుదు. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిదేమున్నది? కృతయుగంబున తపస్సౌచ దయా సత్యములను నాలుగు నీకు పాదములను చెప్పుదురు. అటువంటిది త్రేతాయుగంబున ఒక్క పాదంబు, ద్వాపరంబున పాదద్వయంబు నశించి ఇప్పుడు కలియుగమందు పాదత్రయంబు భగ్నంబయ్యి అవశిష్టం బగు ఒంటికాలితో ధర్మదేవతవైన నీవు
2: ధర్మదేవత భూమాతలిద్దరూ ఇక్కడ చేరి సరసోక్తి నాడుచుంటిరా? తన్నెడగా కమిము నేరం కూడగ తన్నెడీ. ఆగు ఆగు, సాధువులకు బాధలు కావచ్చు, కరుణ ఖండించిన నా ఖడ్గమిందుల వినువీధికెగిన నేల దాగినా పట్టి నిన్ను తంపెదగా.
3: రాజోత్తమ పరిచ్ఛిన్నరేంద్ర రక్షింపు, శరణాగతుడ రక్షింపు.
2: దురాత్మ, అర్జున పౌత్రుండైన ఈ పరీక్షిత్తు శరణమని మృక్కిన వారల తంపనులడు. దుర్జన భావంబు విడిచి తొలగిపోము. నీవు పాపబంధుండవు, మా బాహుపాలితంబైన దేశంబున నిలవలదు. పొమ్ము, నిన్ను అసత్య లోభ చౌర్య దౌర్జన్య దురాచార మాయ కలహ కపట కలుషాలక్ష్మి ఆది ధర్మేతర సమూహంబులు ఆశ్రయించగలవు.
3: జగదీశ్వర, నీ ఖడ్గ ధగద్ధగిత ప్రభలు నా గుండెలను ధరించుచున్నవి. ఇక ఎక్కడికి పోదును, ఏమి చేతును?
2: ఒరి క్రూరాత్మక కలి,

0: మత కామ హింసావైరంబులనియడు పంచప్రదేశంబులను సంగుతున్నాడు. మరి ఇతర స్థలంబుల స్పృశించితివా? నీ తల తెగటార్చ పొమ్మిట.
1: ధన్యుడ రాజేంద్ర, ధన్యుడ.
0: ధర్మదేవత, గత యుగములలో హీనములైన తపస్ శౌచ దయలనీయుడి నీ మూడు పాదంబుల నీకిదే ఇచ్చుతున్నా.
1: మహాప్రసాదం విజయ పౌత్ర, మహాప్రసాదం. ఈ విజయోత్సాహమున శుభముహూర్తంబున ఎవ్వరికి నీ తెలియరాని రహస్య కథ ఒకటి చెప్పెద అవతరింపుడు. ఈ కథారహస్యమును భగవంతుడైన పరమేశ్వరుండెరుంగు మరియు దేవర్షియుగు నారదుండును భగవంతుడు కపిలమునియు మాత్రమే ఎరుంగుదురు. వరులకెవ్వరికి నీ తెలియరాదు.
0: ఏమా కథ? ఎవరి కథా వృత్తాంతంబు?
1: ఎవరైతే నిన్ను రక్షించి ప్రాణభిక్ష పెట్టిరు ఆ పరమేశ్వరుని చిత్రకథ. పరీక్షన్ మహారాజా, నీవు నీ తల్లి ఉత్తర గర్భమున గర్భస్థ శిశువయ్యుండగా ద్రోణనందనుడైన అశ్వత్థామ క్రోధావేశుండై లోకమంతయు అపాండవంబయ్యుడుమని దివ్యాస్త్రం వేసి ఆ దుర్భర బాణానలమున నీవు దగ్ధమవుతుండగా మీ తల్లి ఈ దుర్లోక్యమును మాన్పుమని శ్రీకృష్ణ పరమాత్మను వేడుకొని అయ్యడ నా పరమేశ్వరుండు వైష్ణవమాయగప్పి అంగుష్టమాత్ర దేహుండై గర్భమున దొచ్చి గద జేతదాల్చి బ్రహ్మశిరంబనేడి ఆ దివ్యాస్త్ర స్ఫూర్తి నడంచి నిన్ను కాపాడిన లీలామానుష విగ్రహధారి యొక్క చిత్రకథ యొకండు చెప్పెద ఆకరణింపు.
0: తమ సెలవు, సావధానుండ.
1: పరమ భాగవతోత్తమురాలును శ్రీకృష్ణుని పట్టపురాణియునైన రుక్మిణి సహోదరుండైన రుక్మి కుండినపురంబును రాజధానిగా చేసుకుని విదర్భరాజ్యమునేలుచుండే. ఆ రాజ్యమున ఒక కుగ్రామమునందు వైప్లవ్యుండను సత్కవీశ్వరుండొకడు ఆ లీలామానుష విగ్రహధారి యొక్క ప్రకారంబుల ప్రభావితుండై శ్రీకృష్ణ శిరోభారమును నాటక ప్రబంధమును రచించే. అది వెలుగులోనికి వచ్చిన ఇమ్మనుజేశ్వరాధములకు జట్ట కలుగునని కృష్ణవైరి అయిన రుక్మి ప్రభు కుపితుండై ఆ వైప్లవ్య గ్రంథమును లాగికొని భూస్థాపితంబు జయించే ఆ వైప్లవ్య మహామునిని శిరఛేదనంబు గావించే.
0: కృష్ణ కృష్ణ,
1: శిరఛేదనమైన అమ్మునీశ్వరుండు ఇప్పటికీ సజీవుడయ్యున్నవాడు. ఆ ఖండిత శిరస్సు ఇప్పటికీ చేతనమై సజీవమై నీరాక కొరకు ఎదురు చూచుతున్నది. నరేంద్ర, సత్వరమేజని ఆ సత్కవీశ్వరును ఉద్ధరింపుము. సత్కవీశ్వర ఖండిత శిరస్సు నీకొక రహస్యము చెప్పగలదు. విజయోస్తు, వెళ్ళిరమ్మ.

0: ఎవరు? ఎక్కడ?
1: ఇటు ఇటు పైకి చూడు. నేనే
0: మృక్కెద మీకు విగత శరీరులై ఒక్క శిరస్సుతోనే వృక్షశాఖను వేలాడుతున్న మీరు సత్కవులైన వైప్లవ్యుల మహాశ్చర్యం. ఖండిత శిరస్కులై ఇంతకాలం ఎటుల జీవించి ఉంటుంది సత్కవి?
1: పరమాత్మని కృప వల్ల నీ ప్రతీక్షలో ప్రాణములు ఈ చుంచువన నిలిపి జీవించుతున్నాను. నీ రాకతో నా యాత్ర ముగిసినది. నీకి రహస్యము చెప్పుటకే నా ప్రాణములు నిలుపుకుంటే నీకు దక్క అంజుల చెరికి చెప్పిన నువ్వు ప్రయోజనం ఉండదని
0: చెప్పండి సత్కవి. మీ దాసుడు నేను.
1: భక్తవత్సల ఆశ్రిత రక్షక, నాచే రక్షింపబడిన గ్రంథం ఆ సమీప శీలకు నిరంతర నిబిడాంధకార కంటకావృత శీలకు.

0: சிற்றமையுள்ளது. தானியின் பயத்துக்கு தீர்ந்தவலையுனாயுதாபிதமైన காரணம் வச்சு అందు కొన్ని భాగములు శిథిలములయ్యు. ఆ శిథిల భాగములు గ్రంథపాతములను పూరించగలిగిన పుణ్యపురుషుడు ఈ ప్రపంచం కూడా ఒక్కడే గలి వేదవ్యాస పుత్రుండైన శుక మహాయోగి. అతని సహాయముతో ఈ పవిత్ర కార్యములు నెరవేర్చు. నీకు ప్రాణభిక్ష పెట్టిన శ్రీకృష్ణ పరమాత్ముని ఆనయ్య, శ్రీకృష్ణ శిరోభారములు గ్రంథరచన వల్ల నేను, ఆ గ్రంథ ప్రాచుర్య సేవ వల్ల నీవును ధరించగలవు.
1: కృతార్థులైన వైప్లవ్య, తక్షణమే ఆ నాటక ప్రబంధమును బయటికి తీయించి మీ సెలవు ప్రకారం సుఖమహర్షులతో పూరింపజేయించి నటీనట గాయకుల రప్పించి వాడవాడల ప్రదర్శనలిప్పింతు
0: శుభమస్తు.

0: కార్తీకే, నిన్నేనే జంతిక. ఏమిటి పరాకు చిత్తగిస్తున్నావు?
1: పరాకు లేదు, చిరాకు లేదు. నువ్వు కాసేపు మాట్లాడక ఊరకుండు వసంతక.
0: అదిగో చిరాకు లేదంటూనే చిటపటలాడిపోతున్నావు, కారణమేమిటి?
1: కారణం చెప్తే నువ్వు ఆర్చగలవా, తీర్చగలవా?
0: అన్నన్న అంత హీనమైపోయానా? అంత చేతగాని చెవుల పెళ్లి కింద కట్టావా నన్ను? ఒసే వాసంతిక.
1: ఇదిగో ఒసే గిసే అన్నావంటే నిజంగానే నీ చెవులు ఎక్కలాగేస్తాను. అప్పుడిక అచ్చు పొన్నకాయలాగుంటావు.
0: నువ్వు ఇప్పటికే ఉన్నావు కదటే దిది దిమ్మెసపోయేలాగా.
1: అయ్యో వసంతయ్య, నాకసలు కోపం ముక్కు మీదనే ఉంటుంది.
0: అందుకనే కదటే హండే, ఆ ముక్కు కందమని ముక్కెర చేయిస్తా. మనలో మాట, నువ్వు నన్ను అంటే ఈ చెట్టంత మగ మనిషిని 10 మందిలోనూ పట్టుకుని ఓరి ఓరి అనగాలేని తప్పు, పిట్టంత ఆడకూతుర్ని నిన్ను నీ నిజ సిద్ధాంతయ్య కాంతంలో ఓసి అంటే తప్పొచ్చిందే.
1: సరేలే ఊరుకో బాపనయ్య, ఎవరైనా వింటే నిజమనుకోగలరు.
0: అలా నవ్వొచ్చింది కదా, నవ్వావు కదా, ఇప్పుడు చెప్పు. ఓయమ్మ పట్టపురాణి ప్రియసఖియ, రుక్మిణీ చలి వాసంతిక జంతిక, నీ చిరుబుర్రులకు కారణం బెయ్యది ప్రభువుల వారి శిరోభారం.
1: ప్రభువులకు శిరోవేదన కలిగిందంటే అది మనకు కాదా వసంతక?
0: ఆహాహాహా, గొప్ప ఆధ్యాత్మిక భావన.
1: ప్రభువుల వారి భారం పట్టపురాణి భారం, ఆ పట్టపురాణి భారం ప్రియనెచ్చలినైన నా భారం.
0: నీ భారమే ఇకపై నా భారమగుగాక. నాకు సంక్రమించి నాతోనే ఆగక అది నా ప్రజలకున్ను వ్యాపించుగాక.
1: నీకా? నీకెందుకొస్తుందయ్యా వసంతక.
0: అంటే ఓసే ఓసే జంతిక, నా చర్మం మందమనా నీ అభిప్రాయం?
1: కాదయ్యా, ప్రభుల వారి చెలికాడా, శ్రీకృష్ణ పరమాత్ముల సైదోడా వసంతయ్య బొంతయ్య, నీవు వీటన్నిటినీ అధిగమించిన వాడవని, అతీతుడవని. గొప్ప ఆధ్యాత్మిక భావన కదూ.
0: వారుగో కలహ భోజనమైన నారదముని ఇంద్రులు విచ్చేయుచున్నారు. ఇంకా కథలకు కొదవేమున్నది, తిండికి తరుగేమున్నది, తినగలిగిన వారికి తినగలిగినంత.

0: నారదమునీంద్రులకు నమస్కారం.
1: దయచేయండి దేవర్షి, దయచేయండి.
2: నారాయణ నారాయణ, సర్వులకు సుఖమే కదా.
1: నా చేత చెప్పించడానికి కాకపోతే సుఖంగా ఉన్న తోటికి తమరు విచ్చేస్తారా మునీంద్ర?
2: వసంతక, నా కలహ కారణములన్నీ సర్వలోకోపకారకములని గదా విదితము.
1: అయితే మనగుడుపుల కోసమే మా ద్వారకా నగరమున దిగినారా ఏమిటి స్వామి? పులిమీద పుట్రలాగా ఈ కలహ కల్పన ఒకట. ఇప్పటికే మా ప్రభువులకు శిరోభారం.
2: ఏమిటేమిటి వసంతక, ఏమిటన్నావు, ఏమైనది?
1: అయ్యా, నా నోట చెప్పించాలని తమ ప్రయత్నం.
2: లేకుంటే సత్వరజస్తమో గుణ పరిహారిణి అయిన భక్తి మార్గానుయాయులం మాకేం తెలుస్తుందయ్యా?
1: స్వామి, మీరు త్రిభువన సంచారులు, దివ్య జ్ఞాన స్వరూపులు, దేవర్షులు.
2: నారాయణ,
1: మీకు తెలియని కార్యమున్నదా? అయినా మీబోటి మహాత్ములు అడిగిన కారణాన తప్పక సమాధానం చెప్పి పుణ్యలోకాన పోయేదగాక.
2: చెప్పుము.
1: మా ప్రభువుల వారికి శిరోభారం వచ్చినది, వల్లమాలిన శిరోభారం.
2: నారాయణ,
1: రుక్మిణమ్మ సొంటిగంధమే రాసిందా? సత్యభామాదేవి కర్పూరమే పట్టు వేసిందా? రాజపురోహితుడు గర్గుడు కంట్లో కలికమే వేశాడా? దేశదేశాల భిషగ్వర చక్రవర్తులంతా వచ్చి?
2: భిషగ్వరులంతా వచ్చారా?
1: రారా స్వామి, ఈ శిరోవేదన్ను తగ్గించిన వారికి 10,000 ధేనువులను, విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3,000ను, 9,000 గజంబులను, గజంబులకు శతగుణములైన రథంబులను, రథంబులకు శతగుణంబులైన హయంబులను, హయంబులకు శతగుణాధికంబైన భట సమూహంబును ఇత్తమని దండోరా వేయిస్తే రాక మారుతారా?
2: నారాయణ, వచ్చిన వారంతా మరి చప్పరించి వెళ్ళారా వసంతక?
1: అది వేరుగా చెప్పాలా మునీంద్ర. ప్రభువుల వారి శిరోభారం తగ్గుముఖం పట్టలేదు సరిగదా. శుక్లపక్ష చంద్రునికి వల్లే దినదినాభివృద్ధి చెందుతున్నది. తలకు వాసిన కట్టు కట్టుకుని కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నారు పాపం ప్రభువుల వారు.
2: నారాయణ, పద వసంతక, ప్రభువుల వారి దర్శనం చేసుకుందాం. నారాయణ నారాయణ, అంతా ఇక్కడే ఉన్నారే. ఓహో, ఇటు ఉగ్రసేన వసుదేవ బలభద్రాది గురుజనంబులు, సాత్యకి శరణ ప్రభృతి సోదరులు, ప్రద్యుమ్న సాంబ సంకర్షణాది కుమారవర్గము, యదు వృష్టి కురు భోజాంతక బంధు సందోహంబులు, అహో అటు రుక్మిణి జాంబవతి సత్య భద్ర లక్షణమున్నకు అష్టమహిషులు కొలువు తీర్చినట్లున్నారే. కృష్ణుడెక్కడ?
3: మునిచంద్ర, వారి బాధ చూడలేకుండా ఉన్నాం.
2: రుక్మిణమ్మ, నీవెందుకమ్మా తలకు వాసిన కట్టుకున్నావు?
3: మీకు తెలియదా మునీంద్ర, పతి ఏ రూపము దాల్చిన మా రుక్మిణమ్మ ఆ రూపము దాల్చును కదా.
2: నారాయణ, చింతిలకు తల్లి, త్వరలోనే నీ భర్త వేదనారహితుడవుతాడు.
3: మహానుగ్రహం.
1: ఇంకా అటు అటు చూడండి మునీంద్ర, 16,000 అచ్చరలు ప్రాసాదాలు పట్టక ఉద్యానవనములలోనూ కొలనుల్లోనూ విడిచినారు.
2: ఏమన్నావు వసంతక, 16,000 నొక్క అచ్చరలా?
1: అవును స్వామి, తెప్ప తిరునాళ్ళలా ఉన్నదనుకోండి.
2: ఆ ఒక్క అచ్చరను, ఆ మిగులాక్షర్ని ఎక్కడ పట్టుకొచ్చావయ్యా వసంతక? 16,000 అంటే అందరకు తెలిసినది, నరకాసురుని చెరవిడిపించి తెచ్చిన రాజకన్యలు. మరి ఆ మిగులాక్షరి?
1: బాబు, మీకు పుణ్యం ఉంటుంది, అంత గట్టిగా అరవకండి. నా కొలువుకు భంగం రాగలదు. ఏదో వేదవాదుల ఇంట పుట్టిన సద్బ్రాహ్మణులు కదా అని
2: వసంతక,
1: రహస్యం ఒకటి చెప్పబూనుకుంటే కొండ మీద గోలేమిటన్నట్లు గడబిడ చేస్తారే. స్వామి, నాకు తెలియగలుగుతాను, తమరికి మధ్య చెవుడేమైనా

0: వచ్చిందా? ఏమన్నావు ఏమన్నావు అని నెట్టిస్తున్నారు, పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు.
1: నారాయణ, అసాధ్యుడవయ్యా నీవు వసంతక. చెప్పు, రహస్యములు రహస్యముగానే ఉంచుతాను.
0: మరీ అంత తాగని రహస్యం కూడా కాదనుకోండి. ఎందుకులేండి మునీంద్ర, నేను చెప్పను.
1: ఓరి వసంతక, నీ నోటితుత్తర నాకు తెలియదనుకున్నావా? చెప్పకుండా నీవు ఉండలేవు. ఉంటే నీ కడుపు ఉబ్బరిస్తుంది, ఉబ్బరించిందంటే చస్తావు.
0: మునీంద్ర, ముని చక్రవర్తి ముని సార్వభౌమ ప్రతిహత మమంగళం. మీ పాదదాసుడను, అదీనుంగాక మా తాతకు అవ్వకు కలిపి మా నాయన ఒక్కడే కొడుకు. మా నాయనకు అమ్మకు కలిపి నేనొక్కడనే కొడుకను. నాకింకా వివాహమైనా కాలేదు. చుక్కలు రాని రాత్రి పొడిచిన చంద్రుడిలా ఒంటరిగాణ్ణి. నేను చస్తే బిడ్డల్ని కనుటకైనా ఇంకెవ్వరూ ఉండరు. ఈ తప్పు కాదండి సద్గురు, తప్పక చెబుతాను.
1: చెప్పు మరి.
0: చెప్పవలసిందేనా? సరే, పూర్వకుబ్జ.
1: పూర్వకుబ్జ అంటే?
0: అంటే అంటే అదే మునీంద్ర, పూర్వసువాసిన్లాగా ఈ లలామ పూర్వకుబ్జ. మధురాపురవాసి, అంగరాగములు అమ్ముకుంటూ జీవించేది.
1: ఓహో, ఈ సంధానం.
0: తండ్రి తండ్రి, ఇది నా పని కాదు, ఉద్ధవుడు కట్టుకున్న పుణ్యం. ధనుర్యాగం పేరు చెప్పి పిలిపించుకొని కంసుడు హతుడైనాడే, ఆ సందర్భంలో మన దక్షిణ నాయకుడు మధురాపురికేగినప్పుడు ఈ యమత అరసిలినది. ఆ అవసరంబున మువ్వంకల యొడలు చక్కగా నొత్తి కాముశరమును గావించి అనుగ్రహించినాడు మన భక్త పరాధీనుడు దీనమందారుడు. ఆ చక్కనైన చిత్తజన్ము బాణము ఇప్పుడు ఈ శిరోభార వార్త నెరింగి చక్క వచ్చినది. అది ఏ మిగులాక్షరి.
1: నారాయణ, సనక సనందనాథులు తలపోసి కానని విభుని ఆ రాజీవాక్షి కాంచుటయ్యేగాక పొందుటయా? తదీయ కర్మఫలమెట్టిదో కదా వసంతక.
0: దయచేయండి, ఇటు ఇటు ప్రభువుల వారి శయ్యాగృహం ఇటు. వారుగో, ఆసులో కండెలాగు తిరుగుతున్నది ప్రభువుల వారి. దయచేయండి.
2: జయ శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోపకుమార గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మసంకాశచరణ హృషీకేశ నమస్కరించిద నవహరింపు.
3: నమస్కరించిద మునీంద్ర క్షంతవ్యుడం. మీకెదురొచ్చి నమస్కరించుటకు గాని, చేతులు పట్టి తెచ్చి రత్నసింహాసనాసీనుని చేయుటకు గాని, వీవనతో విసురుటకు గాని, సపర్యలు చేయుటకు గాని నోచుకోని మందభాగ్యుడను.
2: పరంధామా, మేమందరం నీ అడుగులకు మడుగులొత్తవలసిన వాళ్ళం.
3: తిరగలేను, తిరగకుండా ఉండలేను, కూర్చోలేను, నిలబడలేను, నిద్ర రాదు, నిద్రపోదు. నేను నేను కాకుండా పోతున్నాను మునీంద్ర. ఈ వాసన కట్టు తీస్తే నా తల అండపిండ బ్రహ్మాండమంత ప్రమాణమై పెటిల్లున పగిలిపోతుందేమో. అది పిపీలికమంత చిన్న చిన్న ముక్కలుగా పరమాణువులుగా పగిలి నుగ్గునూచమైపోతుందేమో అనంత విసురుగా ఉన్నది భారం. ఓహో, ఈ మహోద్ధృత భారానికి నేను తట్టుకోలేను మునీంద్ర.
2: నారాయణ, శాంతించండి.
3: ఇంకెక్కడి శాంతి దేవర్షి, కాలహరణం చేయక నన్ను కాపాడు.
2: నారాయణ, ఓ జగన్నాథక సూత్రధారి, నీ శిరస్సును కాపాడవలసిన భారం ఈశ్వరుడిది.
3: కనుక
2: గనుక నీ సత్వరమే కైలాసమునకేగి ఈ మహోద్ధృత శిరోభార వృత్తాంతంబును ఆ పరమేశ్వరుడు కెరింగించదగాక. అతనిదే భారం. సృష్టి స్థితి లయములలోని లయకారుండు ఆతడే కదా. ఆతండే మనకు శ్రీరామరక్ష.
3: నారద, నన్ను రక్షించు.
2: నారాయణ,
3: కాలహరణం భరించరానిది.
1: ముళ్ళ మాటలు పెట్టి కలహములు పెంచవద్దని ప్రభువులు అన్నారు గాని అది నా తరమా? అయినను మన కలహములు లోక కళ్యాణములు. ఇందులో ముళ్ళ మాటలు కలహములనునవి చొప్పించకుండాని ఒక లఘు పరీక్ష పెట్టేదగాక. కాలహరణమునకు ఒకంత కాలక్షేపమైనా ఉండవలయు కదా. అదీనుంగాక అందరూ ప్రభువుల వేదన తమ వేదనగా నటించువారే, భ్రమించువారే, భావించువారే.

0: వారి వేదనలెంత లోతులు తెలుసుకుంటకు, హా దేవదేవ, ఇప్పుడు గదా దొరికినది అదను. నారాయణ నారాయణ.
1: దయచేసి సుఖాసీనులు కండు మునీంద్ర. ప్రభువులేమన్నారు? తరణోపాయం ఏదైనా?
0: ఆ కనుగొంటి కనుగొంటి. సాధు సాధు. సభాస్తారులారా, సావధానులై వినండి. అదిగో అది తామర కొలను, ప్రభువుల వారి శయ్యాగృహమునకు అతి చేరువలోనున్నది. ఎవరైతే ప్రభువుల వారి బాధను తమ బాధగా ఎంచుచున్నారో, అటువంటి వారు సూక్ష్మంలో మోక్షమన్నటుల ఆ కొలను నీటిలో రెండు వేళ్లను ముంచి ప్రభువుల వారి రెండు కణతలకును తాకిస్తే శిఖిపించమోడి శిరోభారం తక్షణం తీసిపోగలదు. అయిన ఒక్క మాట, తత్సమ నిజ భారం గుర్తుపెట్టుకోండి, తత్సమ నిజ భారం. ఆ భారం ప్రభువుల వారి భారమునకు సమమైనదిగాను ఉండవలే, నిజమైనదిగాను ఉండవలే. నిజముగా ప్రభువుల వారిని ఎవరు ప్రేమిస్తున్నారు, తానే ప్రభువయే జీవిస్తున్నారు, కించిత్ తారతమ్యమైనను, ఈషద్భేదమైనను లేక లీనమైనారు, మమేకమైనారు, ఆ పరబ్రహ్మలో కలసిపోయిన వారు మాత్రమే ముందుకు రండి. ఎక్కడ ఏ పాలు లోపించినా, దీటు రాకున్నా ప్రభువుల వారి శిరోభారం తగ్గదు. నారాయణ, ప్రయత్నించి చూడండి. లీలా వినోద, ఇది ఎంతయు నీ సంకల్పమే, దీనిచే ఎవరినుద్ధరింపదలచితివు? కాని ఈ లీలా నాటకంబున నా పాత్రము నేను అభినయించును. నారాయణ, అక్కడ ఒక ఢమామి టోకించి వచ్చి తిని, మరి ఇక్కడ మహాప్రస్థాన భేరి మృగింపవలే. అహో, శరత్కాలపు టెండ ఎంత తీక్షణముగానున్నది! సూర్యుడు మేఘముల యావరణము నుండి విడివిడి పూర్వ తేజస్సుతో మిక్కిలి క్రాతుచున్నాడు. అభ్యుదయోస్తు. అనశ్వరుండైన ఆ ఈశ్వరుండెక్కడున్నాడు, ఏమి చేయుచున్నాడో దివ్య దృష్టిని చూచెదగాక. శంకర, భక్తమానసవ శంకర, ఎక్కడ నీవు? ఎక్కడ? బలినందనుడైన బాణాసుర నివాసంబకు శోణపురంబులోన? ఆ పుర కోట వాకిట కావలి అయ్యున్నవాడవా? భక్త ఫలప్రదాత, నీ ఒక్కరుండవేగాక గౌరీ సమేతుండవై తారకాంతకాది భూతగడంబులతోడ ఆ దుర్జను కృపగాసుచున్నావా? భక్తపాలక, అందులకే నిన్ను భోళాశంకరుడన్నారు. అపాత్రదానం చేసి అన్నీ తలకు తెచ్చుకున్నటలో నీవు ఘనాపాటివయ్యా, నీకు నీవే సాటి. నారాయణ, కానిమ్ము, చేయగలిగినదేమున్నది? కరములు మూర్చి మురుక్కుటయే కర్తవ్యంబు. నారాయణ నారాయణ.
2: నారదుల వారా,
1: దయచేయండి మునీశ్వర, ఈనాటికి గతి పట్టినది మాకు.
0: జయ దేవా జగన్నాథ దేవేంద్ర వందిత బాలేందుభూష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేశ భవవినాశ శూలహస్త, ఈ కావలి ఏమిటి? కోటకాపరి వేషమేమిటి?
2: అందుతో మీకు నిమిత్తం లేదు. ఊరకరారు మహాత్ములని మీరు వచ్చిన పని చెప్పండి మునీంద్ర. బాణాసురుని కలుసుకోవాలనంటే మాత్రం ఇప్పుడు వలన పడదు, లోనికి పంపనుగాక పంపను.
0: ఏం, ఎందువల్ల గజచర్మ పరిధాన?
2: ఉషానిరుద్ధుల ప్రణయ కారణంతో రోషభీషణాకారుండై చండప్రచండంగా మండిపోతున్నాడు సహస్రకరుడు.
0: ఓహో, బళిరే, ఇది ఒక కథయా? మేలు మేలు, ఒక్క దెబ్బకు రెండు పిట్టలని. త్రినేత్ర, నేను దానవేంద్రుని దర్శనం కొరకు రాలేదు.
2: మరి
0: మీ దర్శనార్థే వచ్చాను.
2: చెప్పండి, నా చేయగల కార్యం ఏదైనా ఉన్న తప్పక నెరవేర్చదు.
0: సంతత పవిత్ర, సద్భక్త పోష, ఉపోద్ఘాతరహితంగానే కర్మకావ్యంలోకి దిగమనిదరా?
2: భేషుగ్గా.
0: సరియా, సరి, ఇది నాంది. శ్రీకృష్ణమూర్తికి శిరోభారం వచ్చినది.
2: శిరోభారమా?
0: అవును, అలవిమాలిన శిరోభారం.

0: ఆయన వారి శిరస్సును రక్షించవలసిన ప్రభువులు మీరే కదా.
1: నేనే.
0: మరి తద్రక్షణార్థం మీరు తక్షణం బయలువెడలాలి.
1: ఎక్కడికి?
0: ముందు ఎన్ని సపర్యలు చేసినను, చికిత్సలు చేసినను తగ్గని ఈ శిరోవేదనకు గల కారణమిదియో గ్రహించవలి.
1: మునీంద్ర, నన్ను శ్రమ పెట్టకపోతే అహమాత్రపు గ్రహణ శక్తి మీకు లేదా?
0: లోకనాయక, ఇది ప్రస్తావన. శ్రీకృష్ణ పరమాత్ముని భూస్థలి ఎందు ఒక మారుమూల పల్లెటి గ్రామం. ఆ గ్రామమందు ఒక నిరుపేద బాలిక, 5-7 ఏండ్ల బాలిక, శరీరమంతటా సలుపుతున్న స్వేదవ్రణాలతో

0: స్వేద వ్రణాలతో శిలలు ద్రవించుగాక అని రోధిస్తున్నది.
1: ఏడేండ్ల బాలిక దయనీయమైన రోదనయ్య. నారద, స్వేదవ్రణాలనేమిటో
0: ఎటుల ఏర్పడినవో చెప్పమని సెలవ.
1: చెప్పండి.
0: అయ్యేడేండ్ల బాలికను తల్లి కొట్టినది.
1: తల్లి కొట్టినదా?
0: అవును. ఎంత కొట్టినను ఆ పిల్ల కుయ్యడలేదు. ఎంత కొట్టినా చెప్పి చావవేమి అని కోపగించిన తల్లి ఆ పసిబిడ్డను మండుటెండలో నిలువబెట్టి తిరిగి కొట్టినది. అప్పటికీ ఆ పిల్ల మాట్లాడలేదు సరిగదా. ఏడువనైనను ఏడవలేదు. కాని మూడు దినాల వరకు బువ్వ పెట్టకుండా నిన్ను చెట్టుకు కట్టేస్తాను చూడు అని తన తల్లి అనటంతో పాపం ఆ పసికూన స్తంభించిపోయింది. శరీరం చలువల గ్రమ్మి చలనైపోయింది. ఎంత చలనైందనుకున్నారు గరళకంఠ? నిప్పులు చెరిగే మండుటెండలో నిలువబడి ఉన్నదేమో. శరీరం నిండా పట్టిన శ్వేత బిందువులు క్షణకాలంలో మంచుగడ్డలకు వలె ఘనీభవించిపోయినాయి. ఒంటి నిండా పటికరాళ్ల వంటి మంచుగడ్డలు. ఆ ఊరి జనమంతా సంభ్రమాశ్చర్యాలతో అన్ని ప్రక్రియలు చేసి చూస్తున్నారు. ఆఖరికి పిల్ల శరీరమైతే స్వాధీనంలోకి వచ్చినది గాని మంచు కణాలు అలాగునే మిగిలిపోయినాయి. ఉక్కు గుండ్లలా కరగకుండా ఒంటిని సలుపుతున్నాయి మహేశ్వర. ఆ సలపరానికి పిల్ల రోధిస్తున్నది. ఆ రోదనయే శ్రీకృష్ణ భగవానుల శిరోభారానికి కారణం.
1: దురాత్మురాలు, ఇంత వేదనకు కారణభూతురాలైన ఆ తల్లి శిరస్సును ఖండించాలి.
0: గంగాధర, తల్లి శిరస్సును ఖండిస్తే ఆ పిల్ల చెమటగడ్డలు సమసిపోతాయా?
1: మరి
0: నాతో రండు, ముందు ఆ గ్రామానికి వెళ్లి నిజ పరిస్థితులు తెలుసుకుందాం. బయలువెడరండి సాంబశివ.
1: మునీంద్ర, మరి ఈ కోటకావలి?
0: భోళాశంకర, నా చేత చెప్పించుకుంటారా? మీ అంశనొకదాన్ని ఇక్కడే వదలి బయలుదేరండి.
1: నారద, నేను ప్రయాణమై నీతో వస్తున్నట్లు పార్వతీదేవికి తెలియని ఒక సుమ.
0: నారాయణ, తెలియనివ్వను అర్థనారీశ్వర. అయినా మీ భక్తుడైన బాణాసురుని కొరకు ఎలాగూ మీరట కింకర వేషమే కట్టి ఉన్నారు గనుక ఇక భక్తజనపాలుడైన కృష్ణ పరమాత్మల కొరకు కిరాత వేషం కట్టండి.
1: బోయ వేషమా?
0: అవును, కోయ వేషమే.
1: అటులని, నా ప్రధానాంశతో ఒక కోయ దొర సృష్టింపబడుగాక. అమ్మ తల్లి మీ నాన్న దంతీశ్వరి పేరు మీద చెప్తున్నా. మావ, పట్ట పగులు సుక్కల్ని గాయిస్తా. ఆ సుక్కల రేడు సందమామని ఈ నేల మీనికి దింపుతా. చూస్తావా మావ, ఈ నీళ్లలో నిప్పును పుట్టిస్తా. ఆ నిప్పుల్ని ఈ అంగోత్రంలో మూటగట్టి నీళ్లలాగా పిండమంటే పిండుతా.
0: నిలు నిలు కోయదొరా నిలు, నీ విద్యలన్నీ తరువాత చూపుదవు గాని. శంకర, గురగురలాడుతూ చూస్తున్నదే గిరితనయ. ఆమెనిక సెలవడికి పోదము.
1: ఓ తగవల మారి తాపసి, ఈ కొండదొర మాత్రమే నీతో నడుస్తాడు, బయలువెడరు.
0: నారాయణ, అమ్మా గౌరీదేవి, మీ దొరను మీకే వదలి మా దొరతో మేము లేచిపోతున్నాము. సెలవు
2: అంటే?
0: సెలవు సాంబశివ.
1: అభ్యుదయం వస్తు, పోయిరా రణభోజన, పోయిరా
0: దొరా.

0: నన్ను నిజస్వరూపముతోనే రమ్మనిదరా లేక?
1: కుర్రమా, నెత్తిన జుట్టు కట్టినోడెల్ల సాధుగాడు, నామాలు పెట్టినోడెల్ల యోగిగాడు, కొప్పు పెట్టిందెల్ల ప్రతివ్రతగాడు.
0: నారాయణ.
1: ఓం తత్సత్. అది ఉన్నది మా బ్రహ్మం ఉన్నది ఉన్నదని.
0: ఓం తత్సత్.
1: మావ, అది మాట. ఘటాన్ని బూడిద పెట్టి తోమినట్టు నున్నంగా సొరకాయ బుర్రంటి శరీరంతో, శరీరం మీద ఏడ ఒక్క రోమమన్న లేకుండా సాపైన ఎతైతో చూడు.
0: ఓం తత్సత్. సంపూర్ణ హృదయానురక్తి గల వీణియమెడలో సొరకాయ బుర్ర, సంసార విరక్తి గల సన్యాసి చేతిలో నది సొరకాయ బుర్ర. ఓం తత్సత్.
1: ఓం తత్సత్. కుర్రమా, గాలిలో తేలు గాలి కొద్ది.
2: హలా వాసంతికే, హలా జంతికే, వసే వాసంతిక జంతిక, ఎక్కడ ఎక్కడ వీళ్ళాడుతున్నావే జలోదరి?
3: ఏమయ్యో వసంతయ్య బొంతయ్య, ఆవు ఆముదపాకు తిన్నట్లు ఈ ఉన్మాదమేమిట్ నీకు?
2: ఉన్మాదం కాదే, వెర్రి. వెర్రి కూడా కాదు, పిచ్చి. పిచ్చి కూడా కాదు, తలకి రోకలి చుట్టుకోవటం, నీళ్ల చెర్లాట. హ్రోం హ్రీం హ్రూం, భూత ప్రేత పిశాచ ఠాకిని శాకిని కాకిని ఠాకిని పినాకిని బడబాకిని గోడదూకిని పాడపీకిని నింగినాకిని నేలదేకిని నీడగోకిని దయ్యాలను అవలీలగా చూపెడతాను ఇప్పుడు. నీళ్ల చెర్లాట, నేనే ఈ నీళ్ల చెర్లాటయను పరీక్షలో పాల్గొంటేనా? రెండు నీటిపొట్లతో ప్రభువుల వారి శిరోభారాన్ని తగ్గించి ఏనుగులు లొట్టిపిట్టలు ఎవడికి కావాలే దాసి కూతురా? యువతులు, విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3000ను దండుకోనుగానా?
3: ఓ అబ్బో, నీకంటే గండలే గండరగండలే దండుకోలేక గర్వభంగమయ్యారు. ఆ జగడాల చీలి నారద మునీంద్రుడు పెట్టిన ఈ పెడకొలిమిలో ఏమిటన్నావు? ఆ మాట ఏమిటి వసంతక?
2: హ్రోం హ్రీం హ్రూం, తచ్చమ నిజభారం.
3: లేకుంటే పట్టపురాణి మా రుక్మిణమ్మకు సైతం శృంగభంగమా?
2: ఓసే హల, కాంతును మిక్కిలిగా ప్రేమింతునను గర్వము మీ రుక్మిణమ్మకు, కృష్ణుని ప్రియతమనను గర్వము ఆ సత్యాదేవికి. ఇద్దరికీ ఇప్పుడు గర్వభంగము గౌరవభంగము అయినది కదా. ప్రభువుల వారు పడుతున్నంతటి బాధ తాము పడుటలేదని స్పష్టమైనది కాదా? శాస్త్రాజితి చేతి కంటిన నీటి బొట్లు తడియారక కృష్ణ సముఖానకు మాత్రమే వస్తే వైదర్భివ్రేలుల తడి కృష్ణుని కణతల దాకా వచ్చి ఆవిరైపోయినది. వీళ్ళిద్దరికంటే ఆ పూర్వకుబ్జ అదేనే మధురాపురవాసి, ఆమె ప్రేమ మిక్కుటమని తేలినది.
3: ఎందువల్ల?
2: ఓ చిన్నిజ జలోదరి, ఒక కణత మీద తాకించే వరకు ఆ భక్తురాలి వ్రేణుల తడియారలేదే, రెండవ కణతకే నిలవలేదు గాని. ఒసే ఒసే, బృందావనం నుంచి ఒక పిచ్చిగోపెమ్మ వచ్చినది, పేరు రాధమ్మట. ఆపెను లోనికి రానివ్వకుండా జాంబవతీదేవి నిలిపినది గాని ఆ కట్టడి చేయకపోతే ఆహా, ఆ మహాభక్తురాలు కృతార్థయై ఉండేదనుకుంటానే. ఆమెను చూస్తే ప్రభువుల భారాన్ని మించిన భారాన్ని భరిస్తున్నట్లున్నదే వాసంతిక.
3: మరి ఇప్పుడు తీసుకురాకూడదు లోనికి?
2: లేదు, రాదు. హతాశయ్యై తిరిగి వెళ్ళిపోయినది.
3: ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తితోడ కొలిచే కుచేలుణ్ణి కూడా ఇలాగునే రానివ్వలేదట ముందు.
2: ఎలాగో వచ్చి పరీక్షలో పాల్గొన్నాడు కదా, మగవాళ్ళందరిలోనూ మినయను నిరూపించుకున్నాడు.
3: ఎలాగూ? చేతి తడి పొడిలాగు మారి భూతిలా రాలిపోయినది కదా.
2: మిగిలిన వారంతా అసలు తామర కొలంలో వ్రేలను ముంచనే లేకపోయినారు కదటే. కొందరికి తామర తుండ్లు పాములుగాను, తామరాకులు పాములు చుట్టలుగాను, పైకొచ్చి తలలూచే తామర పూలు పాము పడగలగను దృశ్యమానములై కవ్వున కేకవేసినారాయి. మరికొందరికి కొలంలోని నీళ్లు మంచుగడ్డల కింద మారిపోయే. ఎవరి ప్రేమ అనగా ఎవరి బాధ ఎటువంటిదో

0: ఎంతకు దీటు వస్తుందో అన్నటకు ఇది గీటురాయే సెమ్మె.
1: ఈ రాతి మీద నీ గీత కూడా రాచి చూచుకుంటావా వసంతక?
0: ఆహా, లెసగా పలికితివే హేళ.
1: ఏ
0: నా రాత చూచుకొని 3000 మంది అప్సరాంగనల నీ గెలుచుకుంటే నీకు నా పీడ తప్పిపోతుందనేగా.
1: కాదు కాదో ఈ వసంతక, ప్రభువుల వారి భారం తీరిపోతుందని.
0: కానే కాదే జంతిక, నాకు తెలుసు నేను వెర్రివాణ్ణి కాను. అయినా కృష్ణుడెవడే నాకు పరీక్ష పెట్టడానికి? ఈ కృష్ణునికి విద్యాబుద్ధులు గడిపిన సాందీపని గురువులే మనకు పరీక్ష పెట్టలేదు, పెట్టలేకపోయినారు. ఇక ఈ చిల్లర మలర పరీక్షల్లో మనము కూర్చునడమా? కూర్చనుగాక కూర్చను అంతియా.
2: మాంత్రికమైన తాయత్తుమా, కాస్త

0: భారం తీరిపోతుందని.
1: కానే కాదే జంతిక, నాకు తెలుసు నేను వెర్రివాణ్ణి కాను. అయినా కృష్ణుడవడే నాకు పరీక్ష పెట్టడానికి. ఈ కృష్ణునికి విద్యాబుద్ధిని గడిపిన సాందీపని గురువులే మనకు పరీక్ష పెట్టలేదు, పెట్టలేకపోయినారు. ఇక ఈ చిల్లర మలర పరీక్షల్లో మనము కూర్చునడమా? కూర్చనుగాక కూర్చనము అంతియా.
2: మాంత్రికమైన తాయత్తుమా, కాస్త అల్లముక్ మరి కాస్త ఎరగ సెక్క, సిటికడు తుమ్మ వంక రెండు సిటికల కలకండ, బుక్కెడు కూటి కళ్ళు కలిపి ఏడుగురు బిడ్డల తల్లికి ఎవరికైనా ఇచ్చి నూరించి దాన్ని రాగి తాయత్తులో పెట్టి కట్టుకుంటే మా ఫలితం ఎంతనే కనిపిస్తుంది.
3: ఓం తత్స, కనిపిస్తుంది నిజం.
2: ఒక్క మాట వినిపో,
3: మంచి మాట చెప్తాడు దొర వినిపో.
4: దండం దండం దొరకి, దండం సౌరానికి.
2: మా నువ్వు అమాస నాడు పుట్టిను నా చెరికి.
4: నిజం దొర, మీ కాళ్ళు ముక్కుత, అమాస నాడే పుట్టిందంట మా అమ్మ చెప్పింది.
2: లే కాళ్ళ మించి లే. ఓ పుంజ, ఇంకొక నిజం మాట చెబుతా ఇనుకుంటావా?
4: ఇనుకుంటా దొర, చెప్పు ఇనుకుంటా.
2: చూసుకో నీ గజ్జల్లో ఒక పుట్టుమచ్చు ఉంటది.
4: ఉన్నదరా? ఉన్నది, చూసుకున్నా.
2: మరి ఈ దొర మాట సత్యమని నమ్ముతున్నావు మావా?
4: ముమ్మాటికి నమ్ముతున్నదరా.
2: ఈ కొండ దొర పేరు చెప్పి ఎర్రబట్ట ఒకటి దానం చేస్తే మావా నీకు జుట్టుకున్న శని పంచమ నాటికి పారిపోతది. పో.
3: ఓం తత్స, వెళ్ళిపో.
4: దొర ఒక మాట.
3: ఏమిటో చెప్పు.
4: మా ఊరి శివరి పడమటేపున సింతల తోపున్న దొర, యాణ్నించో ఎత్తొచ్చిన అరికులోళ్ళు ఆ తోపులో సుట్టుగుడిసెలేసుకున్నారు. వచ్చి ఒక వారమైనా కాల, అందులో ఒక గుడిసెలో పిల్ల పసిది పూనకం వచ్చినట్టయి శివశివాని పళ్ళు కొరుకుతా మూర్చపోయింది. ఆ మూర్చలో ఒళ్ళంతా చెమటగమ్మింది దొర. కళ్ళు తెరిచి చూసే తెలికి ఇంకేముంది, చెమట సుక్కలన్నీ బిగదీసుకుపోయి గడ్డగట్టుకుపోయినాయి. ఒంటి నిండా జలగడ్డలే దొర, పట్టికరాళ్ల గడ్డలు. ఈ చిత్రం ఏందో గాని అలో లక్ష్మణాన దల్లాడుతుంటే సోళ్ళలేకుండా ఉన్నాం. కళ్ళున్నవాడెవడు సోళ్ళలేడు దొర. దాని ఉసురు మా గ్రామానికి తగులుద్దేమోనని పిసక్కి సస్తున్నాం అనుకోండి. మీరే కాపాడాల దొరలు సోములు.
3: ఓం తత్స,
2: పద పోదు, నడు సింతలతో.
4: నడవండి దొర, దూరం లేదు. ఓ అదిగో ఆ కనిపించేదే తోపు. కాలు సాగదీసి రెండడుగులు వేసినామంటే ఎరుకలో ఉన్న గుడిసెలకారు ఉంటాం. నడండి.

0: బిడ్డ శోకము పరమావధిని దాకుచున్నది.
1: ఏంది మామ, జనమెవరు కనిపించరు, పెట్టల పుంజలన్నీ మేతకు పోయినాయి.
2: ఎవరు పొట్ట తిప్పల కోసం వాళ్ళు పోయింటారు ధరా. పిల్లదాన్ని కనిపెట్టుకుని దాని తల్లి మటు గుడిసెలో ఉంది, కొడిగొట్టిన దీపం వలే.
1: పిలిపించు ఆ పెట్టని, పిలిపించు. ఈ చెట్టు కింద కూసుని మాట్లాడదాం.
2: కర్మ పోయే కారణం ఉంటే కాళ్ళ ముందుకు వస్తాడంట వైద్యుడు. వసే సింగి, బయటికి రాయే, దొరచ్చిండు.
3: దండాలు బాబు.
1: ఎరిక పిడికెడు ధనమంట, కూసో ఎరికల సింగి, కూసో.
0: ఓం తత్సత్.
1: ఎరిక చెప్తావు కదా పెట్ట, నువ్వు ఒక్క ప్రశ్న చెప్పు.
3: అడుగు.
1: మడిసికి ఎన్ని హస్తాలుంటాయి పెట్ట?
3: మూడు.
1: శబాద్. మూడో హస్తం ఏది, ఎవడుంటది పెట్ట?
3: మూడో హస్తం శాదస్తం అని తెలుసుకో, అది కడుపులోన ఉంటది.
1: మరి ఈ శాదస్తం ఏం చేస్తదంటావు పెట్ట?
3: మంది కొంపలు ముంచి మంగళారతి పాడుతుంది, చెట్టు సిక్కుడుకాయలు గాయిస్తాయి.
1: వాహవా, పసందుగా చెప్పినవే పెట్ట. మరి నీ కూనని నువ్వెందుకు కొట్టినవు పెట్ట.

0: సద్దైవ సంతానం ఇది. పుర్తం ఇట్లుండ పాపం ఆ సింగి ఏం చేస్తుంది దొరా?
1: గుర్రమావ, నువ్వు గమ్మున కూసు, చెప్పు పెట్ట. ఏడు పంటల కూనని ఎండను నిలబెట్టి కొట్టినవు, నాకంత ఇరికి. మూడు దినాల దాకా బువ్వ పెట్టకుండా చెట్టుకు కట్టేస్తానంటే నీ కూన ఒళ్ళు సల్లబడి ఇగమైపోయింది. నిజం కాదా? చెప్పు పెట్ట, ఎందుకు అట్లను? ఊరుకోపెట్ట, నువ్వేడిస్తే ఈ ఊరు పాడైతుంది, గాలి తగిలి లేచిపోతుంది. కారణం చెప్పు, ఎందుకు కొట్టినావు?
2: కొట్టినయ్యా, కొట్టిన కొట్టిన ఈ చేతులు ఇరిగిపోను, కొట్టినయ్యా.
1: ఎందుకు కొట్టినావు అని అడుగుతున్నా.
2: ఎందుకంటేనా, ఆ పెద్దయ్య బాయికాడ మట్టి తట్టలు మోసి ఆకలికి నకనకలాడుతా వచ్చిందేమో. రెండు మెతుకులు తిందవంటే కొంపలో బొచ్చ బోర్లిచ్చింది. ఏందే పిల్ల, భూవంత తిన్నవా అని అడిగిందయ్యా. లేదని తలూపింది బిడ్డ. మరి ఏం చేసినవే, కుక్కెత్తకపోయిందా ఏంది అని ఒక్క దెబ్బేసిందయ్యా. కుక్క కూడా కాదని తలూపింది. బిడ్డ పొట్టబట్టకు చూసిన ఈపు కంటకు పోయి మంగళం లాగుంది. మరి నువ్వు తినక నాకు ఉంచక ఏం చేసినవే, మదరష్టపముండా అంట దెబ్బ మీద దెబ్బ కొట్టిందయ్యా. పల్లెత్తి ఒక్క మాట పలకలేదు నా తల్లి. నాకు పిచ్చి ఉగ్రం వచ్చి అదుగు ఆ ఉసికలో కాలే కాలే ఉసికలో నిలబెట్టి నా చేతులు ఇరిగిపోను, చింత మెత్తంతో కొట్టిందయ్యా. కొట్టినా చెప్పకపోతే సంపుతున నీ ఒళ్ళు పగల కొడతా అంటే అప్పుడు చెప్పిందయ్యా బిడ్డ. అమ్మా కొట్టొద్దే, బిచ్చ పమ్మికి పెట్టిన.
1: బిచ్చ పమ్మికి పెట్టిన
0: బిచ్చ పమ్మి లేదురాలి. ఓం తత్సత్.
1: గుర్ర కొంక, నాకంత ఇరికి. నిజం చెప్పు, కొండ దొరకాడు అబద్ధమాడితే కళ్ళు పేరిపోతాయి.
3: ఇప్పటికే నా కళ్ళు మసకలు వచ్చి కనిపించకుండా పోయినాయి. ఈ వయసులో అబద్ధమాడి ఇంకా పాపం మూటగట్టుకోమంటావా? కొడుక, నువ్వెవరో సరిగ్గా ఆనటం లేదు కంటికి.
0: అవ్వా, దొర దొర నీ ఎదుట ప్రత్యక్షమైనాడు, మృక్కుకో.
3: స్వామి, ఏ దండాలు, నన్ను నీలో కలుపుకోయ్యా.
1: కుర్ర కొంక, నీలు ఇంకా నూకలుండయి ఈ భూమి మీద. నీకు ఆ అట్టెడు గింజలై పొంగని నిన్ను సేదుకుంటా, నిమ్మళంగుండు.
0: అవ్వా, నీ జన్మ చరితార్థమైనది.
1: కొంక, ఒక్కటడుగుతా చెప్పు. మూడు దినాలకి ముందు అడక్క తినటానికి చింతల తోపుకెళ్ళినావు.
3: వెళ్ళినా
1: ఆడగూడ ఒక్క ముద్ద పెట్టే దాతలెవరు లేక శోషకొచ్చి ఒక చెట్టు కింద పడిన
3: పడినానయ్యా.
1: అప్పుడొక ఎరికలోళ్ల కూన మేత తెచ్చి నీకు పెట్టింది.
3: మాయమ్మ సల్లని తల్లి పెట్టిందయ్యా. అప్పుడు ఆ పసుకున దారకం పోయకపోతే ఈ అంశ ఆనాడే లేసిపోయేది.
1: బొచ్చలో ఎంత పువ్వున్నదని నువ్వు అడగలే?
3: అడగలేదయ్యా, చెప్పొద్దు.
1: కూన నువ్వు తిన్నవా లేదని కూడా అడగలే?
3: అడగలే.
1: బొచ్చలో ఉన్నదంతా దబదబ బొక్కిను. కొంక, ఎందుకట్ల మేతంత బొక్కిను?
3: చెప్పమంటవయ్యా కొడుక. అప్పటికి రెండు దినాల ఎంత పోవదిని పడమటి కాడుపు ఈ శివులోంచి ఆ శివులోకి దూసుకుపోతుండే మండు దేశంకి. పైగా బొక్కెడు కండలేని ముసిల్దాన్ని.
1: కొంక, నీకు మేత పెట్టేటోళ్ళు ఎవరు లేరా?
3: ఉంటే ఎందుకు అడక్క తింటనయ్యా? ఉన్న ఒక్క కొడుకు, రెక్కలొచ్చిన కొడుకు, దేశాల పాలయ్యిండు.
1: దేశాల పాలయ్యిండ?
0: దేశాల పాలైన బిచ్చ పమ్మి కొడుకు. ఓం తత్సత్. ఓం తత్సత్.
1: నాగలి నిలుపు.
0: మనిషి వయ్యుండి పశువులాగు కాడి మెడ మీద

0: చేసుకుని దున్నుతున్నావే నాయన, జత ఎద్దు లేదా నిలు.
1: దండాలు స్వాములవరికి.
2: మా నువ్వు మడిసివ పశువు.
1: మడిసినే ద్వారా పశువు లెక్కనైనా
2: మడిసివైతే మా కడుపు సించుకుని కన్నా తల్లిని వదిలిపెట్టొస్తావా? మూడు కాళ్ల ముసల్దాన్ని అడక్క తినమని చెప్పి దేశాల పాలైతవా?
1: అయ్యా మా అవ్వ అడక్క తింటున్నదా?
2: ఓరి మావ్, మడిసివై పుట్టి పశువు లెక్కన ఏడు బూడికం చేస్తున్నావా?
1: ఏం చేయమంటావు ద్వారా? పొట్ట జానుడైనా ఆకలి ఆరు మూరలు ఏమైనా చేయిస్తుంది. ఈ బక్రీదుకు జతెద్దు దావబట్టి నాకేడేంత కూలి దొరికింది. దాంతో కూసింత కూడు తింటన్నా గాని
2: నీ మేత నువ్వు చూసుకుంటే నీ కొంక ముసిలి కొంక మేత మాట ఎవరు చూస్తారు? నాకంత ఏరికే, నిజం చెప్పు, ఎందుకు నీ కొంకను లేచి వచ్చినావు?
1: కాళ్ళు మొక్కుతారా, కడుపును సెడబుట్టిన కొడుకుని కాదు నేను. మా అవ్వని పువ్వుల్లో పెట్టి పూజించిన సత్యప్రమాణకం, కానీ కట్టపడి పాటలోకి తెచ్చి సాగు చేసుకుంటున్న నా భూమి కాజేసి నన్ను కొట్టి మళ్ళీ ఈ ఊరు పొలిమేరల్లో కాలుబడితే సంపుతునని
2: సంపి
1: నన్ను పారదోలిండు దారుణ కర్ముడు.
0: ఓం తత్సత్. దారుణ కర్ముడా?
1: అవు స్వామి, వాడి పేరు అదే, దారుణ కర్ముడు. వాడి వత్తాసులు ముగ్గురుండరు.
2: ఆ ముగ్గురు ఎవరు? మా
1: గోమాయువు.
0: గోమాయువు
1: విపరీత జ్ఞానుడు.
0: విపరీత జ్ఞానుడు.
1: నష్టమంగళుడు.
0: నష్టమంగళుడు. ఓం తత్సత్. విన్నారా దొర, వీరే లోక కంటకులు. సంపదను కూడా విసి ధనిక నిర్ధనికములనే రెండు వర్గములను కల్పించి వాటికి శాశ్వత శత్రుత్వమును ఆపాదించి లోక శాంతికి విరోధులవుతున్నారు విచ్ఛిన్నకారులు. సంపదను సృష్టించున్నది శ్రమ గదా. ఆ శ్రమశక్తిని దొంగిలిచున్న ఈ దోపిడీదారులను ఈ లోక కంటక శరీరంబులను సంహరించనిదే ప్రజకు ముక్తి లేదు, ప్రపంచానికి శాంతి లేదు. సృష్టి స్థితి సంహారంబులలోని స్థితికి మూలమైనది ఏమిటి?
3: అన్నాత్ భూతాని జాయంతే తేన జాతాని జీవంతి.
0: అన్నం వలన ప్రాణులు పుట్టుచున్నవి, ఆ పుట్టిన ప్రాణులు అన్నం వలననే తిరిగి జీవించుచున్నవి. సర్వేశ్వర పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నం ఎటుల పుట్టుచున్నది.
3: ఆకాశాత్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యాః ఓషధః ఓషధీభ్యః అన్నం.
0: ఆకాశం వలన వాయువు, వాయువు వలన అగ్ని, అగ్ని వలన జలము, జలము వలన భూమి, భూమి వలన ఓషధులు, ఓషధుల వలన అన్నం పుట్టుచున్నది. ప్రాణి కోటి మనుగడకు మూలభూతమైనది అన్నం. అట్టి అన్నమునకు కారణభూతమైనది భూమి. పంచభూతములనంబడు ఈ ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి ఎవడి ఎప్పసొత్తున్నో కాదు సర్వులదీను. సర్వ మానవులది అయిన భూమిని కొందరు నష్టదర్శనులైన జనులు, దుర్జనులు తమ స్వంతం గావించుకుంటున్నారు. ఈ కావింపే అన్ని అనర్థాలకు మూలం. ఈ అనర్థం వల్లనే అశాంతి. ఈ అశాంతియే ఏడేండ్ల పిల్ల రోదనకు కారణం. ఆ రోదన ఏ విశ్వాత్మకుండైన ప్రభువుల శిరోవేదన. దీన్ని తొలగించండి.
2: ఓం తత్సత్. నష్టదర్శనులైన దారుణ కర్ముడు, గోమాయువు, విపరీత జ్ఞానుడు, నష్టమంగళుడు మున్నకు దుర్జనుడు ఈ త్రిశూల అగ్నితో
4: హరహర రుద్రాకార హర హర హర త్రిశూల కాంతి.
0: దుర్జనులైన వారును జనులే, ప్రాణులే, సర్వ ప్రాణుల ఎందునున్నది విశ్వాత్మయే.
2: కావున
0: కావున వారిని కాచండి సర్వేశ్వర. విషసర్పమునకు కోరలు పీకిన ఎట్లు ఆస్తిపై యాజమాన్యపు హక్కులను మాత్రం పెకరించి వేయండి.
2: ఈ త్రిశూలాగ్నితో యావదాస్తులపై యాజమాన్యపు హక్కులు దగ్ధమైపోవుగాక. సంపదలను సర్వమానవులు సరిసమానంగా అనుభవించుగాక.
0: ఈశ్వర సర్వేశ్వర, సురలు కుసుమ వర్షంబులు గురించుతున్నారు. రంభోతులాడుచున్నారు.

0: అయ్యేడేండ్ల బాలిక స్వేద ప్రాణములు సమసిపోవచ్చున్నట్టున మేఘంబుల మృదంగంబుల భంగి ఘోషించుచున్నాయి. శ్రీకృష్ణుల వారి శిరోభారం తీరినటుల సిద్ధగణంబులు జయ జయధ్వానములు చేయుచున్నారు.
1: యతీంద్ర, ఇంకా మనకిక్కడ కావలసినదేమున్నది?
0: ఒక్కటి, అనిరుద్ధ కుమారుడు నాగపాశబద్ధుడై బాణాసురుని శోణపురంబునందున్నటుల తమరే సెలవిచ్చి ఉంటేది గదా, ఎలాగూ శిరోభారం తీరిపోయినది కనుక తాతగారైన కృష్ణునికి చెప్పి ఆతనని విముక్తుం చేయుట మిగిలినది. జగదీశ్వర, మీ దర్శనమున అందరమును కృతార్థులమైతిని. ఇంకెనట కావలసినదేమున్నది? అయిన నిటులవుగాక.
1: ఓ

ంబైన శ్రీకృష్ణ శిరోభారమును చిత్ర కథ కలిగిన ప్రయోజనాత్మక పౌరాణిక నాటకంబు. ఈ నాటకంబును విన్నవారును వినిపించిన వారును ఇందు పాల్గొన్న కళాకారులను ఆయురైశ్వర్యాభివృద్ధి కలిగి ఘనకనక వస్తువాహనాలతో సకల సంపదలతో

9 దశాబ్దాల ప్రచా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో శ్రీకృష్ణ శిరోభారం నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

100.1 మెగాహెడ్స్ పై శ్రోతలు చిత్రగీతాలు వింటారు. చిత్రగీతాలను వినిపించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ రేడియో జాకీ జ్యోతి అలువాలా.

కార్యక్రమంలో ముందుగా వినండి తొలి ప్రేమ ఈ చిత్రంలో నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: నేను కూర్చుని వింటున్నాను. నీకు బ్లేచర్ని తెలుసా అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలుసునని తెలుసు ఏమంటారంటే నాకు అవతలాట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళ కన్నా తెలీదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలీదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మంచు మంచు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబీ.

మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎంసీఏ ఈ చిత్రంలో నుండి కార్తీక్ దీపికా పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12:05కు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి 2025 సంవత్సర మధ్య కాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు

ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈ రోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రక్తపోటును కలిసికట్టుగా నియంత్రిద్దాం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4 బిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే

రెండు రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 నిమిషాలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్ లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: श्रोताओं, रेडियो सिर्फ एक माध्यम नहीं बल्कि भावनाओं, यादों और भरोसे का एक अनमोल साथी रहा है। और जब भी रेडियो की बात होती है तो आकाशवाणी का नाम।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిన్నారి లోకం, చిన్నపిల్లల కార్యక్రమం. ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
4: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

ವಸಿಷ್ಠ ವಾಮದೇವಾದಿ ವಂದಿತ ಮಹಾಗಣಪತಿ ಮನಸಾ ಸ್ಮರಾಮಿ ಮಹಾಗಣಪತಿ ಮನ

0: ఓం గం గణపతియే నమః.
1: విన్నారు కదా నక్షత్ర చెప్పిన గణపతి శ్లోకం.
2: మొదటి గురువు అమ్మ. అమ్మను మించిన దైవం ఈ సృష్టిలోనే లేదు. అందుకే చిన్నారి లక్ష్మీ ప్రమోద అమ్మ మీద ఒక పాట పాడబోతుంది. విందామా?

0: లేదమ్మా.
1: లక్ష్మీ ప్రమోద చెప్పిన అమ్మ మీద పాట విన్నారు కదా. మొదటి తరగతి చదువుతున్న చిన్నారి పూనం చదువు యొక్క గొప్పతనాన్ని తెలిపే శ్లోకం చెబుతుంది, విందామా మరి.

0: చిన్నారి పూనం చదువు యొక్క గొప్పతనాన్ని తెలిపే శ్లోకం విన్నారు కదా.
1: మూడవ తరగతి చదువుతున్న సాయి కార్తికేయ మన కోసం నీతి పద్యాలు చెప్పబోతున్నాడు. విందామా మరి.
2: అలుపుడెప్పుడు పలుకున్న ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు నోగునట్టు కనకంబు నోగున విశ్వదాభిరామ వినరవేమ. దీని భావం చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడుతాడు కానీ మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు. కంచు కంగుణం మ్రోగుతుంది కానీ బంగారం అట్లా మోగదు కదా. ఉప్పు కప్పు రంబు నొక్క పోనిక నుండు జూడ జూడ రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఉప్పు కప్పురం రెండు చూడటానికి పైకి తెల్లగానే ఉంటాయి కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరి కనిపిస్తారు కానీ వారి గుణాలను బట్టి మంచివారో చెడ్డవారో తెలుస్తుంది. అనువుగాని చోట నది కులం అనరాదు కొంచెమైన అది కొద్దువ కాదు కొండ ఎద్దు మందు కొంచెమై ఉండద విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం వీళ్ళు కాని చోట గొప్పవాళ్ళమని అనుకోకూడదు. అక్కడ మన గొప్పతనం కనిపించకపోయినా తక్కువేమీ కాదు. ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగానే కనపడుతుంది కదా. ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు కాచి అతకవచ్చు గమ్మరీడు. మనసు విరిగినేని మరి అంట నేర్చిన విశ్వదాభిరామ.

0: వినురవేమా. కమ్మరి విరిగిన ఇనుప వస్తువుని ఎన్నిసార్లైనా కొలిమిలో కాచి అతికిస్తాడు, కానీ మనసు విరిగితే దాన్ని అతికించలేము.
1: సాయి కార్తిక చెప్పిన నీతి పద్యాలు విన్నారు కదా. నాలుగవ తరగతి నుంచి కుమారి నందిని కిలకిలమను పిల్లలమను గేయంతో మన ముందుకు వస్తుంది.
2: కిలకిలమను పిల్లలం తొలకరి చిరు జల్లులం, కిలకిలమను పిల్లలం తొలకరి చిరు జల్లులం, అల్లరితో అల్లరిని అలరించే పిల్లలం, అల్లరితో అల్లరిని అలరించే పిల్లలం, లలలాలా తెలుగు తల్లి తోటలోని వెలుగులేను పువ్వులం, తెలుగు తల్లి తోటలోని వెలుగులేను పువ్వులం, జగమంతా పరిమళాలు ఎగజిమ్మే పువ్వులం, జగమంతా పరిమళాలు ఎగజిమ్మే పువ్వులం, లలలాలా భారతి చిరు పెదవులపై పరవశించు నవ్వులం, భారతి చిరు పెదవులపై పరవశించు నవ్వులం, విశ్వమెల్ల వెన్నెలను వెదజల్లే నవ్వులం, విశ్వమెల్ల వెన్నెలను వెదజల్లే నవ్వులం, భరతమాత హారంలో మరియు చున్నరవ్వలం, భరతమాత హారంలో మరియు చున్నరవ్వలం, దగద్దగలు నలు దిశల ఎగజిమ్మేరవ్వలం, దగద్దగలు నలు దిశల ఎగజిమ్మేరవ్వలం, లలలాలా.
1: నందిని చెప్పిన చక్కటి గేయం విన్నారు కదా.
3: నీతి కథను చెప్తాను అని మన ముందుకు వస్తున్నాడు సాయి బాలాజీ.
4: రామాపురం అనే ఊరిలో రవి రఘు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ పని కోసం పట్టణానికి వెళ్లారు. ఒక వ్యాపారి దగ్గరికి వెళ్లి పని ఇప్పించమని అడిగారు. అప్పుడు ఆ వ్యాపారి 2 వెదురు బుట్టలు ఇచ్చి బావిలో నీళ్లు తోడి తోటలోని మొక్కలకు పొయ్యమని చెప్పాడు. రఘు వ్యాపారి చెప్పిన పని చెయ్యకుండా నిద్రపోయాడు. రవి మాత్రం వెదురు బుట్టతో బావిలో నీళ్లు తోడి తోటలోని మొక్కలకు పోస్తున్నాడు. బావిలో నీళ్లు తోడుతుంటే వెదురు బుట్టలో బంగారు నాణాలు వచ్చాయి. రవి వాటిని వ్యాపారికి చూపించాడు. వ్యాపారి అతని నిజాయితీని మెచ్చి ఉద్యోగం నాణాలు ఇచ్చాడు. రఘుకి ఉద్యోగం రాక ఊరికి వెళ్ళిపోయాడు. నీతి: ఏ పనినైనా మొదట ప్రయత్నించడం అలవాటు చేసుకోవాలి.
1: సాయి బాలాజీ చెప్పిన నీతి కథ చాలా బాగుంది కదూ.
3: 5వ తరగతి చదువుతున్న చిన్నారి శరణ్య మన అందరి కోసం వారంలో ఉన్న రోజులన్నీ వర్ణిస్తూ ఒక పాట పాడుతుందంట, విందామా మరి?
5: ఆడుకో.

0: మంగళవారమూ బుద్ధిగా ఉండాలి బుధవారము, గురువు మాట మీర రాదు గురువారము, శృద్ధిగా ఉండాలి శుక్రవారము, శక్తిగా ఉండాలి శనివారము.
1: శరణ్య పాడిన పాట విన్నారు కదా. విద్యాదానం యొక్క ప్రాధాన్యతను తెలిపే శ్లోకాలతో మన ముందుకు వస్తుంది చిన్నారి వర్షిణి.
2: గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతుమ నిత్యం, మనసిల సతుమ నిత్యం, మమ పాపమ పాగురుదేవా, మమ పాపమ పాగురుదేవా. జల జనయన విదినము చిహరణము కవిభూత వినుత పద పద్మ, జల జనయన విదినము చిహరణము కవిభూత వినుత పద పద్మ, విభూత వినుత పద పద్మ, మమ పాపమ పాగురుదేవా, మమ పాపమ పాగురుదేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహరి, భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహరి, జనన మరణ భయహరి. మమ పాపమ పాగురుదేవా, మమ పాపమ పాగురుదేవా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ, శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ, సర్వలోక శరణ. మమ పాపమ పాగురుదేవా, మమ పాపమ పాగురుదేవా, మమ పాపమ పాగురుదేవా.

0: ಗರುಡಗಮನತ ವಚರಣ ಕಮಲಮಿಹ ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ. ಗರುಡಗಮನತ ವಚರಣ ಕಮಲಮಿಹ ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ. ಮನಸಿಲ ಸತು ಮಮ ನಿತ್ಯಂ. ಮಮ ಪಾಪಮ ಪಾಗುರುದೇವ ಮಮ ಪಾಪಮ ಪಾಗುರುದೇವ ಮಮ ಪಾಪಮ ಪಾಗುರುದೇವ ಮಮ ಪಾಪಮ ಪಾಗುರುದೇವ.
1: ವಶಿನಿ ಚೆಪ್ಪಿನ ಚಕ್ಕಡಿ ಶ್ಲೋಕಂ ವಿನ್ನಾರು ಕದಾ. ಅಡವುಲ ಯೊಕ್ಕ ಗೊಪ್ಪತನಾನ್ನಿ ಗುರಿಂಚಿ ಚಕ್ಕಡಿ ನಾಟಿಕ ದ್ವಾರಾ ಮನಕು ವಿವರಿಂಚಬೋತುನ್ನಾರು 7ವ ತರಗತಿ ಚದುತುನ್ನ ನೇಮಿತ, ಈಪ್ಸಿತ, ಜಾನ್ವಿತ, ತೇಜ್, ಜಯಶ್ರೀ.
2: ಜಾನ್ವಿ, ಸ್ಕೂಲ್ ಟೈಮ್ ಅಯ್ಯಿಂದಿ, ವೆಲ್ದಮ್ರಾ.
3: ಆ ವಸ್ತುನ್ನಾ ವಸ್ತುನ್ನಾ. ಸರಿ ಮರಿ, ಅಭಿಲಾಷ್ ಪ್ರೇಮ ವಾಳ್ಳು ವಸ್ತುನ್ನಾರಾ?
4: ಆ ಅಮೃತ, ಅಭಿಲಾಷ್ ಪ್ರೇಮ ಅಂದರೂ ವಸ್ತುನ್ನಾರು.
5: ಅಟು ಚೂಡಂಡಿ ಅಂದರೂ, ಅಬ್ಬಾ ಎಂತ ಅಂದಂಗಾ ಉನ್ನಾಯೋ ಪುವ್ವುಲು.
6: అవే నా పువ్వులు అంటే మా తాతగారు ఇంకా చాలా పువ్వుల గురించి, కాయల గురించి, మొక్కల గురించి కథలు చెప్పారు.
7: ఆ అవి కథల్లో ఉంటాయి కావచ్చు, నిజంగా పువ్వులు మొక్కలు అన్ని ఉంటాయా?
5: ఓ, మా తాతగారు కూడా ఇలాంటి విషయాలు చాలా చెప్పారు. అవన్నీ నిజమే అమృత? ఇదిగో ఇప్పుడు మనం నడిచి వెళ్తున్న ప్రాంతం అంతా పెద్ద చెట్లతో, చాలా రకాల మొక్కలతో ఒకప్పుడు అడవిలాగా ఉండేదంట. ఇప్పుడు అంతా కనుమరుగై మైదానంలా మారింది. చాలా రకాల చెట్లు, పొదలు, అనేక ఔషధ మొక్కలు, జంతువులు, వివిధ రకాల పక్షులు కళ్ళ ముందే తిరిగేవంట.
6: ఔషధ మొక్కలంటే ఏమిటి?
3: ఓ, అవి నాకు తెలుసు, వాటి గురించి నేను చెప్తాను, వినండి. చిన్న చిన్న జబ్బులు వస్తే ఆనాటి వారు అడవికి వెళ్లి ఆకుపసరులు, కాయలు, దుంపలు, చెట్ల వేర్లు మొదలైనవి తెచ్చి గ్రామంలోనే వైద్యం చేసేవారు. అనేక అడవిలో దొరికే సంపదే వారికి జీవనాధారమైంది.
7: అవును, ఇప్పుడు మనం వాడుతున్న మందుల సంగతి ఏమిటి నాకు చెప్పరా?
3: ఆ అవును, నాకు ఇప్పుడు అర్థమైంది, చెప్తాను వినండి అన్నారు. అడవుల నుండి అనేక మొక్కలను తెచ్చి వాటి నుండి మందులు తయారు చేసి వాటిని మనకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వము వివిధ కంపెనీల ద్వారా మనకు అందిస్తున్నాయి.
5: అది ఎలా సాధ్యం జానవి?
3: సాధ్యమే ప్రేమ. అడవుల నుండి మొక్కలను, విత్తనాలను సేకరించి ప్రత్యేక ప్రదేశాల్లో పెంచి వాటిని ఉపయోగించి మందులు తయారు చేస్తారు. కానీ మన అడవులను మనమే నరికేసి వాటిని అంతరించేలాగా చేస్తున్నాం. మన సంపద తగ్గిపోవడానికి కారణం మన మానవులే. మనం ఇప్పటి వరకు మాట్లాడిన ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలు, వాటి ఫలితాలు ఇప్పుడు ఉన్నవారికి చాలా తక్కువగా తెలుసు. దానికోసం మనందరం ఏం చేయగలమో మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే మన పెద్దలే అన్నారుగా, నేటి బాలలే రేపటి పౌరులని. కాబట్టి వన సంరక్షణ కొరకు మనం చేయగలిగింది మనం చేద్దాం.
8: అది ఎలా సాధ్యం?
7: కొన్ని మాటల్లో చెప్పవా?
3: తొందరగా చెప్పు, పాఠశాల దగ్గరికి వచ్చేసాము.
6: అడవులను పరిరక్షించాలి. అడవుల యొక్క లాభాలు మన ఇంటి దగ్గర వారికి, చెట్ల ఉపయోగాలు మొదలైన విషయాలు తెలియచేద్దాం. అడవికి నిప్పు, మనిషికి ముప్పు. అడవులను కాపాడండి, ఆరోగ్యాన్ని పెంచండి. మొక్కలు నాటండి, ప్రకృతి పెంచండి. కాపాడుదా అడవుల తల్లిని. వన సంరక్షణే మన సంరక్షణ. ఇలా మనకు ఆదివారం తెలుగు కాబట్టి మనం ఆ రోజు వీధి వీధికి వెళ్లి ప్రచారం చేద్దాం.
8: అడవులు పెంచండి, వర్షాలకు ఆహ్వానం పలకండి.
1: అడవుల యొక్క గొప్పతనం గురించి విన్నారు కదా. నీతి కథ చెప్తాను అని మన ముందుకు వస్తుంది చిన్నారి ఆని పోలిన్.
9: శ్రీకృష్ణ దేవరాయల కళ 500 సంవత్సరాల క్రితం విజయనగరం అనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించారు. ఆయన ఒక రోజు నిద్రలో ఒక కళ కన్నారు. ఆ కళలో ఆయనకు ఒక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ లక్ష దీపాలతో చాలా అద్భుతంగా ఉంది. తరచు కంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కళలో చూసిన రాయలు ఆ కళను మరువలేకపోయారు. మున్నాడు సభలో ఆ కళను వివరించి దాన్ని నిజం చేయాలనే ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు. అది విన్నవారంతా అలాంటి భవనము ఎలా కట్టగలము, అసలు గాలిలో తేరే భవనాన్ని కట్టడము అసాధ్యము కదా అని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. రాయలకు చాలా కోపం వచ్చింది. అదంతా నాకు అనవసరం, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు ఆ భవనం కావాలి, అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను 100,000 వరహాల బహుమానం ఇస్తాను అని ఆజ్ఞాపించారు. విన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కళను మరువలేకపోయారు. ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు. నీరసిపోయిన గడ్డం, జుట్టు మీసాలతో అతి కష్టం మీద నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని రాయలు వారిని ప్రార్థించాడు. నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు.

0: చెప్పు, నేను న్యాయం చేస్తాను అని రాయలు వారు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 నాణ్యాలుండేవి, అవి పోయాయి, అవి పించగలరని ప్రార్థన. అలాగే ఆ నాణాలు తీసుకున్న వారెవరో నాకు తెలుసు, నా నాణ్యాలు ఇప్పించండి అని వృద్ధుడు అడిగాడు. విన్న రాయలు, ఈ దొంగతనం చేసింది ఎవరు, ఎక్కడ చేశారు అని ప్రశ్నించాడు. వృద్ధుడు తడపడడం చూసి, నీకేం భయం లేదు చెప్పు అని రాయలు ప్రోత్సహించారు. నా 100 నాణ్యాలు దొంగతనం చేసింది మీరే ప్రభు అన్నాడు వృద్ధుడు. నిన్న రాత్రి నా కళ్ళలోకొచ్చి మీరే దోచారు. రాయలకు చాలా కోపం వచ్చింది. మేమేమిటి వెటకారమా, కళలో జరిగింది నిజమంటే ఎలా అని కోపంగా అడిగాడు. ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పాడు. చూస్తే తెనాలి రామకృష్ణ, క్షమించండి రాజా, ఈ కళను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికి ఇలా చేశాను అన్నాడు తెనాలి. రాయలకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పిన తెనాలి రామకృష్ణ చాలా అభినందించారు.
1: ఒక టీచర్ స్టూడెంట్ ని ఇలా అడుగుతున్నారు, శివ ఏడాదిలో మొత్తం ఎన్ని రాత్రులుంటాయి?
2: 10 రాత్రులుంటాయి మాస్టారు.
1: ఎలా?
2: 9 నవరాత్రులు, 1 శివరాత్రి, మొత్తం 10 రాత్రులు మాస్టారు.
1: హరి, అరటిపండు ఉపయోగాలేంటి?
2: పండు తింటే మనకు ఉపయోగం, మరి తొక్క తొక్కితే డాక్టర్ కు ఉపయోగం, రెండు ఉపయోగాలే కదా టీచర్.
1: మీ అభిమాన రచయిత ఎవరు?
2: జార్జి వాషింగ్టన్ టీచర్.
1: అతను ఏ పుస్తకం రాయలేదే,
2: అందుకే ఆయన అంటే చెప్పలేనంత ఇష్టం.
1: నీళ్లలో రాయి మునుగుతుంది, కప్ప తేలుతుంది, ఎందుకు?
2: కప్పకి ఈత వచ్చు, రాయికి రాదు కదా, అందుకు మాస్టారు.
1: ఇవాళ బడిలో ఏం నేర్చుకున్నావు?
2: రాయడం నేర్పించారు.
1: రాసింది చదివి నాయనా?
2: ఇంకా చదవడం నేర్పలేదు.
3: చక్కటి హాస్యంతో అలరించారు కదా. నీతి పద్యాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు వైష్ణవి రాగచంద్రిక.
4: కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన వంగిన్ తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రులే శత్రులౌట అధ్యము సుమతి. దీని యొక్క భావము, ఓ సుమతి, తామరపూలు నీటిలో నుండి బయటపడితే వాటిని వికసింపజేసే సూర్యుడే మార్చివేస్తాడు. అట్లే ఎవరి స్థానం వారు తెలుసుకోవాలి, లేనిచో తనవారే పగవారు అవుతారు. ఆ కొన్న కూడే అమృతము తాగొంగక నిచ్చువాడే దాత దరిత్రిన్ సోకూర్చువాడే మనజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి. దీని యొక్క భావము, ఓ మంచి బుద్ధి కలవాడా, బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వల్ల చాలా రుచిగా అనిపిస్తుంది. వెలదీయకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకోగలిగిన వాడే మనిషి, ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వన్నతిస్తాడు.
5: తివిరి యుసమున తైలంబు దీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. దీని భావం, ప్రయత్నం చేయుట వలన ఇసుక నుంచి తైలం తీయవచ్చును, ఎండమావిలో నీరు త్రాగవచ్చును, తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సుని మాత్రం సమాధాన పెట్టుట సాధ్యము కాదు. ఉపమింప మొదట తీయన కపటం బెడ నెడను చెరుకై వజినే పో నెపములు వెదుకును గడపట కపటపు దూజతి పొందు గదరా సుమతి. దీని భావం, చెడ్డవాణి యొక్క స్నేహం చెరుకు గడవంటిది, మొదట ఆ స్నేహం చాలా తీయగా ఉండును, మధ్య మధ్యలో ఆ తీపిని హరించే కనుపుల వంటి చెడ్డ సంఘటనలు ఎదురుగును, చివరకు రసం లేని వెన్నుల వలె తప్పులే కనిపిస్తాయి.
3: మన మిత్రుడు చెప్పిన నీతి పద్యాలు విన్నారు కదా. స్వచ్ఛ భారత్ పర్యావరణ పరిరక్షణ గురించి మనకు తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారు విజయశ్రావణి, కాజల్.
6: ప్రపంచ దేశాల్లో అతిపెద్ద 2వ జనాభా గల దేశంగా వర్ధిల్లుతున్న మన దేశంలో కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిలో భాగంగా దేశ ప్రజల అభివృద్ధికై వారిలో సరికొత్త జాగృతిని నెలకొల్పేందుకై ప్రవేశపెట్టిన సంచలన పథకమే స్వచ్ఛ భారత్. దీనిని అమలు చేసిన తేదీ అక్టోబర్ 2, 2014. దీని యొక్క లక్ష్యాలు, ప్రతి వీధి, ప్రతి పల్లె, ప్రతి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నాగరికతలో భాగంగా నవీనాకృతి మరియు శుద్ధీకరణ చేయుట, బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించటం, దేశ పరిరక్షణ శుభ్రత కల్పించటం, ప్రతి వీధిలో మరుగుదొడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు లేని గృహాలకు రుణాలు ఇవ్వటం, భూతాపాన్ని తగ్గించడం, కాలుష్య కొరలో చిక్కుకున్న పట్టణ ఉష్ణోగ్రతను సమతుల్యం చేయుటకు చెట్ల పెంపకం మరియు పరిసరాల పరిశుభ్రత దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
7: మన చుట్టూ వ్యాపించి ఉన్న గాలిని వాతావరణం అంటారు. మనిషి నివసించడానికి భూమి, గాలి, నీరు మొదలైనవి అవసరం. వాటితో గల సంబంధమే పర్యావరణం. గాలి, నీరు, ఆహారం కలుషితమైనచో మానవ మనుగుడు ప్రశ్నార్థకముగా మారును. ప్రమాదకరమైన కాలుష్యం వాయువు, జల, ధ్వని, భూమి భేదాలతో 4 రకాలుగా ఉంది. నాగరికత పెరిగే కొద్దీ నిత్య జీవన అవసరాలకు మనిషి చెట్లను కూల్చేస్తున్నాడు. ఫలితంగా జీవనాధారముగు ప్రాణవాయువును శాతం తగ్గిపోతుంది. కర్మాగారాలు, పిండిమరలు విడిచే గాలిని పీల్చుకుని ప్రజలు రోగస్తులవుతున్నారు. వాహనాలు వదిలే వ్యర్థ వాయువులు గాలిలో కలిసి వాతావరణాన్ని విషపూరితంగా చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం 1970లో

0: అమెరికాలో ఉద్యమం ప్రారంభమైంది. ప్రపంచం ప్రతి ఏటా జూన్ 5న పర్యావరణ దినోత్సవంగా పాటిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం 1970లో అమెరికాలో ఉద్యమం ప్రారంభమైంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యావరణ రక్షణ భాగంగా హరితహారం అనే కార్యక్రమం ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చింది. వృక్షో రక్షిత్ రక్షిత.
1: స్వచ్ఛ భారత్ పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకున్నారు కదా. అమ్మ మీద కవితను చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 8వ తరగతి చదువుతున్న వాసిఫ్.
2: పేగుబంధం అమ్మ, మనులను లాలించేది అమ్మ, జోకొట్టేది అమ్మ, అవనిపై ఆ దేవుని అద్భుత సృష్టి అమ్మ, అమృతం కన్నా మధురం అమ్మ, స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ, త్యాగం అనే పదానికి నిర్వచనం అమ్మ, అపురూపమైన తొలి స్నేహమాధుర్యం అమ్మ, ఆ అమ్మ జ్ఞాపకాలను మరువనిదే మధురమైన జన్మ.
1: చక్కని కవితను విన్నారు కదా. తెలంగాణ యొక్క గొప్పదనాన్ని గురించి తెలియజేసే గేయాన్ని ఆలపించబోతున్నారు 8వ తరగతి చదువుతున్న రిజ్వానా తజీన్ సానియా.

0: నీనా, నా తెలంగాణ తోటి రత్నాలవీణ.
1: చక్కని గేయం ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని విన్నారు కదా. మీరింతవరకు శ్రీ గౌతమ్ మోడల్ స్కూల్ బజరమందిర్ రోడ్ కొత్తగూడెం విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: మీరింతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు,

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా చట్టం ముందు అందరూ సమానమేనని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్టంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి రాష్ట బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. రుణమాఫీ కాకపోవడంతో లక్షలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అయ్యే బస్తాలు, రవాణా, నిల్వ ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ కొనుగోళ్లు జరపకుండా రాష్ట ప్రభుత్వం కాలయాపన చేస్తూ కేంద్రంపైనే అబద్దపు ప్రచారాలు చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలోని 83 కోట్ల మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత బియ్యం అందిస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
1: కాంగ్రెస్ రుణమాఫీ వైఫల్యం చెందిన కారణంగా లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర విషయంలో కూడా కేంద్రం ముందుకొచ్చి ప్రకటించి అండగా నిలబడినప్పటికీ ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా ఇబ్బందులు గురవుతున్నారో ఈరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం.
0: పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం పోలీసులు భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారని, రాత్రి 8 గంటల తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం భగీరథ్ అదుపులోకి తీసుకుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ రెడ్డి వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం మేడ్చల్లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారని ఆయన చెప్పారు. భగీరథ్ను పోలీసులు రాత్రి 12 గంటలకు చెర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలియజేశారు. ఇదిలా ఉండగా లాయర్ల సమక్షంలో తమ కుమారుడిని పోలీసు విచారణకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, చట్టం ముందు అందరూ సమానమేనని మంత్రి పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకంగా

0: దృష్టి సారించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లేలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి ఎస్సీఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో నివసించే అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాలు నేరుగా అందించేందుకు ప్రత్యేక అవగాహన సేవల సాచ్యురేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రమాదేవి చెప్పారు. జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏపీఓ రాహుల్ తెలియజేశారు. ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద ఎంపిక చేసిన 19 మండలాల్లోని 130 గ్రామాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తారు. రేపటి నుంచి నెల 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించి విజయవంతమయ్యేలాగా ఎంపీడీఓలు చొరవ చూపాలని పీఓ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాల్లో 167 మంది ప్రత్యేక అధికారులను నియమించి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటల్కు 2,400 రూపాయల చొప్పున రైతులకు చెల్లించి ఇప్పటి వరకు 32,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, హమాలీలు, రవాణా సదుపాయాలు తదితర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా రైతులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 676,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా మరో 200,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు. హమాలీల కొరత లేకుండా చూడాలని, ప్రతిరోజు కనీసం 400 లారీల ధాన్యాన్ని మిల్లులో దించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల అధికారులు రైస్ మిల్ యజమానులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ ఆన్లైన్ ఎంట్రీలు వేగవంతమయ్యేలా చూడాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. మండలాల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ధాన్యం తూకం వేయడం, మిల్లులు గోదాములకు తరలించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోగరు సుధాకర్ మాట్లాడుతూ, ఆన్లైన్లో మందుల విక్రయాలపై నియంత్రణ సరిగ్గా ఉండం లేదని, తద్వారా నకిలీ మత్తు కలిగించే మందులు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా దొరికే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇళ్ల దిగే ముందు, వారిని ఇళ్లలో పనికి పెట్టుకునే ముందు పూర్తి వివరాలు సేకరించాలని, అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఛా అన్నారు. మంచిర్యాల హమాలీవాడలో సీఐ ప్రమోద్రావు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి జిల్లా కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 55 మందిని గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. నంబర్ ప్లేట్లు, పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు బానిసైన వారిని డిఅడిక్షన్ సెంటర్లలో చేర్పించాలని, మహిళల భద్రతకు షీటీం భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
1: శాంతి భద్రతకి ఒక పెద్ద క్రైటీరియా ఉంటది, లేడీస్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ. మేము సిటీం ద్వారా, భరోసా టీం ద్వారా చాలా ఎఫర్ట్స్ జరుగుతా ఉంది. మీ దృష్టిలో ఎప్పుడు కూడా పిల్లలకి, స్పెషలీ గర్ల్ చైల్డ్ కి బాధ ఉంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, మేము సిటీం పంపిస్తున్నాము. ఎవరికి భయం లేకుండా అట్మాస్ఫియర్ ఇవ్వడానికి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఈ సహాయం మీ వైపు మాకు కావాలి.
0: రాష్ట్రంలో ఒకవైపు పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా మరోవైపు అకాల వర్షాలు పిడుగులతో నష్టం వాటిల్లుతోంది. ఆదిలాబాద్ బురాజ్లో నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రతకు వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఒక కోళ్ల ఫారంలో సుమారు 3,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో మార్కెట్ యార్డుల్లోని ధాన్యం రాసులు

నీటిలో కొట్టుకుపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో పొలంలో పంటను కాపాడుకునే ప్రయత్నంలో నగేష్ అనే యువకుడు పిడుగుపాటు గురై మరణించాడు. కొల్లాపూర్ మండలంలో పిడుగుపడడంతో 30 గొర్రెలు మృత్యుబాత పడ్డాయి. రేపు ప్రపంచ మ్యూజియం దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మ్యూజియంలు, వారసత్వ కట్టడాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ మహబూబ్ నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశం చెప్పారు. ప్రజలకు చారిత్రక సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందించేలాగా వివిధ సాంస్కృతిక విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. టీజీఎన్పీడీసీఎల్ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది భద్రతకు అత్యుత్తమత ప్రాధాన్యతనిస్తూ 1 మినిట్ రూల్ అమలు చేస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ వేణుమాధవ్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు ప్రతి ఉద్యోగి 1 నిమిషం సమయం తీసుకుని భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పునః పరిశీలించడం దీని ప్రధాన ఉద్దేశం. ఆధునిక సాంకేతికత అనుగుణంగా విద్యార్థులు, యువకులు ఉద్యోగ అవకాశాలు పెంపొందించే ఉద్దేశంతో ఏఐ లైఫ్ స్కిల్స్ పై 4 రోజుల ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. సికింద్రాబాద్ పారడైజ్ జంక్షన్ నుంచి షమీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రతిపాదించిన 18.15 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణ, నష్టపరిహారాల పంపిణీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సుమారు 2,232 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చేపడుతున్న ప్రాజెక్టు కోసం 197 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పాక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతల రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో నిర్మన్ సామాజిక సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం దీప్తి సిర్ల గారు ఈరోజు మనతో ఉన్నారు. దీప్తి గారు, ఈ కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్కి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: మిమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలవాలని గత 2 నెలలుగా ప్రయత్నించాను, ఈరోజు అది కుదిరింది. ఎందుకు అనంటే మనం ఇంక్లూజన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు అందరూ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అంటే అందరూ సమాజంలో ఒకే భాగంగా ఉండాలి, ఎవరిని మనం దూరంగా చూడకూడదు, ఎవరిని వెలివేయకూడదు అని. మరి అందులో చాలా అంశాలు ఉన్నాయి. అది ఏదన్నా వైకల్యం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు. ఇలా మనం ఎన్నన్నా గీతలు తీసుకుంటూ పోవచ్చు. మరి అందులో ట్రాన్స్ కమ్యూనిటీ, లెస్బియన్, గే, ట్రాన్స్, అలాగే క్వేర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇంతకాలం అసలు మేము పలానా అని చెప్పుకోవడానికి, ఇది నా ఐడెంటిటీ, ఇది నా గుర్తింపు అని చెప్పుకోవడానికి సంకోచించేవాళ్ళు. ఎందుకంటే ముందు ఇంట గెలిచి తర్వాత రెచ్చగెలవాలి అంటారు. ఇంట్లోనే దానికి గుర్తింపు లేదు, బయట సమాజం నన్ను ఎలా గుర్తిస్తుంది? వేలు పెట్టి చూపించడం కాదు కదా, వైలెన్స్ జరిగేది వాళ్ళ మీద, ఎన్నో అటాక్స్ జరిగేవి. మరి ఈ రోజు కొంత అవగాహన పెరిగింది, వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో భాగంగా ఉండడానికి వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయడం మనవంతు అవుతుంది ఇప్పుడు. మరి వాళ్ళందరితో

0: చాలా దగ్గరగా పనిచేస్తూ మానసికంగా కొంత ఊరట ఇవ్వాల్సిన వాళ్ళకి ఊరటనిస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ అలాగే ఆంటర్ప్రెన్యూర్షిప్ వైపు కూడా ఎంకరేజ్ చేస్తూ మీరు నిర్మాణ్లో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నారు. ముందుగా మిమ్మల్ని చాలా అభినందించాలి. అసలు ఈ కమ్యూనిటీ తోటి వర్క్ చేయాలని, ఈ వైపుగా నా కెరీర్ని నేను మలుచుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది దీప్తి గారు?
1: ముందుగా నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అంశాల మీద మాట్లాడుతున్నందుకు, ఇంతవరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నింటిలో కూడా, మీడియా ఏ రకంగా చూసినా కూడా అన్నింటిలో ఈ డిస్క్రిమినేషన్ ఉండేది ఎల్జీబీటీ కమ్యూనిటీస్లో. కాకపోతే మీరు దాన్ని ఇంకా పాజిటివ్ వేలో తీసుకొని వస్తున్నందుకు మీకు అభినందనలు.
0: థ్యాంక్ యూ.
1: అండ్ నా విషయానికి వస్తే, నేను పర్టికులర్గా ఈ కెరియర్ని ఈ వైపు తీసుకెళ్ళాలి అని అనుకోలేదు. అది అనుకోకుండా వచ్చిన అవకాశం. అంటే క్వియర్ కమ్యూనిటీ తో పరిచయం నాకు చాలా కాలం నుంచే ఉంది. కాకపోతే ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీద నేను మొదలుపెట్టింది కోవిడ్ టైంలో. ఎందుకంటే కోవిడ్ టైంలో తెలిసిందే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అందులో ఒకటి ఎల్జీబీటీ కమ్యూనిటీస్, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్. ఎందుకంటే వాళ్ళు ఆధారపడేది ముఖ్యంగా రెండింటి మీద, ఒకటి సెక్స్ వర్క్, ఇంకోటి బెగ్గింగ్. ఈ రెండింటికి కూడా దూరం అయ్యి వాళ్ళకి అసలు ఉపాధి అనేది లేక, వేరే ఆదాయ వనరులు లేక ఇబ్బంది పడడం చూసి ఆ టైంలో వాళ్ళతో మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని ఇక్కడ సివిల్ సొసైటీ గ్రూప్స్తో నేను ఆల్రెడీ అసోసియేట్ అయ్యి ఉన్నాను ఇక్కడ హైదరాబాద్లో.
0: అందులోనే నాకు తెలిసిన విషయం ఏంటంటే, దీప్తి గారు మీరు ఎల్జీబీటీ కమ్యూనిటీతో వర్క్ చేసే ముందే మార్జినలైజ్డ్ కమ్యూనిటీలో ఉన్న మహిళలు, పిల్లలు, వాళ్ళ చదువు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ అభ్యున్నతి గురించి కూడా చాలా వర్క్ చేశారు. అలాగే యువర్ కోఫౌండర్ ఆఫ్ దళిత్ విమెన్స్ కలెక్టివ్ అండ్ ప్రేరణ ఫౌండేషన్. పిల్లలు అలాగే మహిళల విషయంలో చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఇష్యూస్ మీద.
1: అవును, అంటే వరంగల్లో ఇంకా హైదరాబాద్లో స్లమ్స్లో లెర్నింగ్ సెంటర్స్ స్టార్ట్ చేసి, ఇంకా స్లమ్స్లో చాలా ఒక టాక్సిక్ వాతావరణం ఉంటుంది. సో దానివల్ల డ్రాప్ అవుట్స్ అవ్వడము, లేకపోతే పిల్లలు డ్రగ్స్కి మందుకి ఇట్లాంటివి అలవాటు పడము, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ వీటన్నిటి వల్ల ఆరోగ్యం కన్నా ముందు చదువు ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే డ్రాప్ అవుట్ రేషియో తగ్గించాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టినవి లెర్నింగ్ సెంటర్స్. అంటే అట్లాగే పిల్లలకి ఒక సేఫ్ స్పేస్ కల్పించడానికి, ఎందుకంటే ఈ చాలా చిన్న వయసు నుండే డ్రగ్స్కి ఇట్లాంటి వాటికి అలవాటు పడి అబ్బాయిలు హింసకి పాల్పడ్డము, లైంగిక హింసకి పాల్పడ్డము, చదువు మానేయడము, జీవితాలు నాశనం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకే ఇది అన్ని కోణాల్లోంచి చూడాలి. ఓన్లీ అమ్మాయిల సమస్యగా కాకుండా అబ్బాయిలకు కూడా సమస్య ఉంది. దీనివల్ల వాళ్ళకు కూడా దీనివల్ల ప్రభావితం అవుతున్నారు కాబట్టి అన్ని రకాలుగా దీన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినవి లెర్నింగ్ సెంటర్స్ అవి. ఆ క్రమంలో కోవిడ్ టైంలో వీటిని స్టార్ట్ చేసిన టైంలోనే ఈ కమ్యూనిటీస్తో కూడా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్తో కాంటాక్ట్ రావడం జరిగింది వరంగల్లో. సో వాళ్ళు కూడా మాకు కూడా సహాయం అవసరం అని చెప్పడంతో వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. సో అట్లా ఇందా చెప్పాను ఆల్రెడీ కొన్ని సివిల్ సొసైటీ గ్రూప్స్తో ఉన్నాను. అందులో ఒకటి తెలంగాణ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ. సో అందులో ఆల్రెడీ ట్రాన్స్ మహిళలు కొంతమంది కలిసి పనిచేస్తున్నారు. సో ఆ కమ్యూనిటీస్ మీద జరిగే హింస మీద ఆల్రెడీ ఎప్పటికే పని జరుగుతూ ఉంది. నేను ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేసింది మాత్రం ఇంక కంప్లీట్గా 2021 నుంచి. ఆ తర్వాత నిర్మాణ్లో 2022లో జాయిన్ అయిన తర్వాత నా వర్క్ మొత్తం ఆ దిశగా వెళ్ళిపోయింది. అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీస్కి జీవనోపాధి కల్పించడం.
0: అయితే ఇప్పుడు మనం ఇందాకే అనుకున్నట్టు అవగాహన పెరిగింది దీప్తి, అలాగే కొంతవరకు సొసైటీలో కూడా యాక్సెప్టెన్స్ పెరిగింది. వీళ్ళను మనం ఏదో సెపరేట్గా చూడకూడదు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు వాళ్ళని అలా రికగ్నైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మనం వాళ్ళనేమి వ్యతిరేకించొద్దు అన్న అవగాహన కొంతలో కొంతన్నా పెరిగింది. సొసైటీలో స్టిగ్మా ఉన్నప్పటికీ కొంతమంది నెగ్గుకొస్తున్నారు దీప్తి, బట్ కొంతమంది మాత్రం నాకే ఎందుకు ఇలా జరగాలి, నేనేమన్నా తప్పు చేశానా, నాలో ఏదో తప్పు ఉంది కాబట్టే నన్ను వీళ్ళు ఇలా వేరెత్తి చూపిస్తున్నారు అని ఒక న్యూనతాభావానికి గురై ఐడెంటిటీ కోల్పోతూ వాళ్ళని వాళ్ళు కోల్పోయే సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళ మీరు ఎలా డీల్ చేస్తున్నారు?
1: మీరు చెప్పేది డిస్ఫోరియా గురించి. ట్రాన్స్ పీపుల్లో వచ్చేసి జెండర్ డిస్ఫోరియా అనేది చాలా ఎర్లీగానే మొదలవుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. ఆ డిస్ఫోరియా అనేది ఆల్మోస్ట్ అందరూ ఆ స్టేజ్ నుండి వెళ్తారు, డిస్ఫోరియా స్టేజ్ నుండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు

0: ఇలాంటివి అడ్రస్ చేయడానికి ఎలాంటి వ్యవస్థ కానీ ఇలాంటి సంస్థలు కానీ వ్యక్తులు కానీ లేరు. ఇప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. సో అట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్న వాళ్ళని మేము గైడ్ చేస్తాం, ఫలానా దగ్గరికి వెళ్తే మీకు ఈ విషయంలో సహాయం దొరకచ్చు, సపోర్ట్ దొరకచ్చు అని. గైడెన్సే అవసరం వాళ్ళకి, అంటే తెలీదు చాలా మందికి ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఇది తెలీదు ఇన్ఫర్మేషన్ చాలా మందికి. సో ఫస్ట్ స్టెప్పే అది, వాళ్ళని ఒక సరైన సోర్స్కి వాళ్ళని గైడ్ చేయడం.
1: ఇప్పుడు వాళ్ళ బ్యాటిల్ వాళ్ళే ఫైట్ చేయాల్సి వస్తుంది. దే ఆర్ ఫైటింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్. ఇప్పుడు అంటే మాకు ఈ ఈ స్థానం కల్పించండి అని వాళ్ళని వాళ్ళే అడుగుతున్నారు. సో మనం ఇప్పుడు జూన్లో ప్రైడ్ మంత్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా. సమాజం మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉందంటారు? పాజిటివ్గా ఉందా? ఆ పాజిటివిటీ వల్ల వాళ్ళ ఆలోచనలో ఏమన్నా మార్పు వస్తుందంటారు?
0: వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ముందుకన్నా పోల్చి చూసుకుంటే ముందుకన్నా ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఉంది పరిస్థితి. అది మీడియా వల్ల కావచ్చు, సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని ఇనిషియేటివ్స్ వల్ల కావచ్చు. ఒకప్పుడు ఏంటంటే మూవీస్లో కానీ అన్ని చోట్ల ట్రాన్స్జెండర్స్ని విలన్స్గాను లేకపోతే ఓన్లీ కామెడీకి పరిమితం చేయడము ఇది మాత్రమే జరిగేది. ఇప్పుడు ఇంటర్నెట్ లేని కాలంలో, ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది చాలా కొత్త, మహా అంటే ఒక 20 ఏళ్ళే ఉంటుంది అంతే. అంతకుముందంతా వీళ్ళ గురించి తెలిసింది బయట అందరు చూసేది ట్రాన్స్జెండర్స్ని సిగ్నల్స్ దగ్గరనో లేకపోతే సెక్స్ వర్క్లో ఉన్నప్పుడు బెగింగ్లో దీంట్లోనే చూశారు. అండ్ అందులో వాళ్ళ మీద అట్లాంటి ఒక స్టిగ్మా ఉండిపోయింది, అలా ఒక ఇంప్రెషన్ ఏర్పడి అది అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. మెల్లమెల్లగా ఇంటర్నెట్ రావడము, ఆ తర్వాత మెడిసిన్ కూడా సైన్స్ కూడా అయినో ఇది ఇది రోగం కాదు, ఇది అబ్నార్మాలిటీ కాదు, ఇది కూడా ప్రకృతిలో భాగమే అని వాళ్ళు చెప్పడము, దీని గురించి ఇంకొద్దిగా స్టడీస్ రావడము, ఇంకొంచెం అవేర్నెస్ పెరగడము, దీనివల్ల ఖచ్చితంగా కొద్దిగా మార్పు అయితే వచ్చింది ముందుకి. ఇప్పటికి
1: ఇప్పుడు మీడియాలో కూడా అంటే ఓటీటీలో ఉన్న కొన్ని సినిమాలు చూస్తే వాటిలో కూడా మార్పు కనబడుతోంది.
0: అవును,
1: అంటే సెన్సిటైజ్ చేసేలాంటి సినిమాలు వెబ్ సిరీస్లు కూడా వచ్చాయి ఈరోజు.
0: ఇప్పుడు ఒక సిరీస్లో ఒక ట్రాన్స్పర్సర్ లీడ్గా చేస్తుంది, అందులో ఒక సిరీస్ మేడ్ ఇన్ హెవెన్.
1: ఓకే,
0: సో అంటే ఒకప్పుడు విలన్గా కానీ లేకపోతే కామెడీ కోసం మాత్రమే చూపించిన ట్రాన్స్ పీపుల్ క్యారెక్టర్స్ని ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో
1: ప్రొటాగనిస్ట్ గా చూపించే.
0: ఎగ్జాక్ట్లీ. సో ఇది మంచి మార్పు. పోతే ఇంకా లార్జ్ స్కేల్లో సొసైటీలో ఓవరాల్ గా మాస్ రేంజ్ లో ఇంకా రావాలి అవేర్నెస్ కూడా.
1: అంటే ఇప్పుడు అందరిలానే వాళ్ళు కూడా సమాజానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. మన దగ్గర అయితే హైదరాబాద్ లో ఒక గాస్పల్ మినిస్ట్రీ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని రంగాల్లోనూ ఉన్నారు, కానీ ఐడెంటిటీ మాత్రం కోల్పోతున్నారు. ఇక్కడ నాకు ఒక ప్రశ్న దీప్తి గారు, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ లేని వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఏమన్నా తేడా మీరు గమనించారా?
0: చాలా ఉంటుంది, కాన్ఫిడెన్స్ అని కాదు అన్ని విషయాల్లో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నప్పుడు మనకు అన్నిటికన్నా పెద్ద బలమే ఫ్యామిలీ ముందు. సో మనకి మిగతా అంతా ఎవరున్నా లేకపోయినా ఫ్యామిలీ ఉన్నారు, నా వల్ల నాకున్నారు అని ఇచ్చే ధైర్యం వేరు. మనకి ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే ముకుందమాల గారి గురించి మీరు వినే ఉంటారు, ఆవిడ కూతురు కూడా ఒక ట్రాన్స్ గర్ల్, తను ఇప్పుడు యుఎస్లో పిహెచ్డి అయిపోయింది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంత ముందుకు వెళ్ళగలిగింది తను. అదే ఇక్కడే మనం ఇదే హైదరాబాద్లో చూస్తున్నాం, కొంతమంది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కూడా సెక్స్ వర్క్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, బయట ఉండే సపోర్ట్ ఎట్లాగో ఉండదు. సో ఈ ఖచ్చితంగా ఈ తేడా అనేది చాలా ఉంటుంది.
1: ఆ చేయూతని ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళు సెక్స్ వర్క్కి కానీ బెగ్గింగ్కి కానీ వెళ్లాల్సి వస్తుంది అంటారు.
0: సమాజం చేయూత ఒకటే కాదు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ కానీ కొన్ని పాలసీస్ కానీ ఉండాలి. గవర్నమెంట్ లెవెల్ నుంచి అవ్వాల్సిన పని అది. ఇప్పుడు ఏదైనా మనం ఒక కార్పొరేట్ కంపెనీ తీసుకోండి, వాళ్ళ దాంట్లో ఇంక్లూజివ్ పాలసీ అనేది ఉంటుంది. దాంట్లో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, ఇలాంటి లాంగ్వేజ్ వాడచ్చు, ఇది వాడద్దు, వాళ్ళని సెన్సిటైజ్ చేస్తారు ముందే ఎంప్లాయీస్ని. ప్లస్ జెండర్ న్యూట్రల్ టాయిలెట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఒక్క ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ఈ మాత్రం చేయగలిగినప్పుడు చాలా వైడ్ రేంజ్లో పబ్లిక్ అందరికీ రీచ్ అవ్వాలంటే గవర్నమెంట్ నుంచి రావాలి అలాంటి ఇనిషియేటివ్స్. ఒకప్పుడు హెచ్ఐవి ప్రివెన్షన్ కోసం గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున పనిచేసింది, రైట్? ఆ తర్వాత డ్రగ్ అబ్యూస్ గురించి లేదా ఒక్కొక్క దాని గురించి గవర్నమెంట్ చేసిన పనులు చాలా ఉన్నాయి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా. కానీ ఈ విషయానికి వచ్చేసరికి, ఎల్జీబీటీక్యూ విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్స్ ఎక్కువ రావట్లేదు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటుంది, కొన్ని చోట్ల రిజర్వేషన్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని చోట్ల జాబ్స్లో

0: స్పెషల్ రిజర్వేషన్ ఇంతవరకే తప్ప ఓవరాల్ పాలసీలో, ఓవరాల్ గవర్నెన్స్లో వాళ్ళని భాగం చేయట్లేదు.
1: మరి ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా?
0: జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మనకి అది ఫలించి, అలాంటి పోరాటాలు ఫలించి ఇక్కడ మన దగ్గర తెలంగాణలో ట్రాన్స్జెండర్ బోర్డు ఒకటి ఏర్పడింది. ఆ తర్వాత ఉమెన్ సేఫ్టీ వింగ్లో ప్రైడ్ ప్లేస్ అని ఓన్లీ ఈ కమ్యూనిటీ ఇష్యూస్ డీల్ చేయడానికి మాత్రమే ఒకటి ఫామ్ చేశారు. తర్వాత ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పడింది.
1: ఇప్పుడు దీప్తి గారు, జెండర్ డిస్ఫోరియా గురించి రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక అందులో అంటే జెండర్ డిస్ఫోరియా నాకు ఉంది, నేను ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాను అని అనుకునే ఒక టీనేజర్, అంటే ఏ వయసులో వాళ్ళకి అనుమానం రావచ్చు అంటారు?
0: అది చెప్పలేము, అది ఖచ్చితంగా ఈ వయసులోనే అని. కొంతమందికి చాలా చిన్న వయసులో కూడా రావచ్చు, కొంతమంది 6-7 ఇయర్స్ ఏజ్లోనే ఇలాంటి ఆలోచనలు వచ్చిన చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది టీనేజ్ అయిపోయాక 20లోకి వచ్చిన తర్వాత కూడా తమని తమ రికగ్నైజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
1: అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, జెండర్ డిస్ఫోరియా ఉన్నవాళ్ళు ఏం చేయాలి టు వ్యాలిడేట్ దేర్ ఐడెంటిటీ? ఎస్ ఇది నిజమే అని వాళ్ళకి వ్యాలిడేషన్ ఎక్కడ దొరుకుతుంది?
0: సెల్ఫ్ వ్యాలిడేషన్ ఉంటుంది యూజువల్లీ. ఇది అంటే అది జెండర్ ఐడెంటిటీ ఇంకొకరు వ్యాలిడేట్ చేసి లేదా ఇంకొకరు అప్రూవ్ చేసేది కాదు, ఎవరికి వాళ్ళే సొంతంగా అప్రూవ్ చేసి.
1: అంటే సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. ఖచ్చితంగా పేరెంట్స్ ఇలాంటి విషయం తల్లిదండ్రుల దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక సైకాలజిస్ట్ దగ్గరకో ఇంకో డాక్టర్ దగ్గరకో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అది కరెక్ట్ పద్ధతేనా అన్నది నా ప్రశ్న.
0: ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది అసలైన ప్రశ్న. కొంతమంది కన్వర్జన్ కోసం తీసుకెళ్తారు. ఒకప్పుడు జరిగేవి ఇట్లాంటివి, ఎలక్ట్రిక్ షాక్స్ ఇవ్వడము ఇట్లాంటివి చాలా జరిగేవి. ఇప్పుడు అవన్నీ తగ్గినాయి, కన్వర్జన్ ఈజ్ బ్యాన్ నౌ, అది బ్యాన్ చేశారు. ఇప్పుడు సైకాలజీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, తనకి ఇట్లా అనిపిస్తుంది, ఎట్లా హెల్ప్ చేయొచ్చు, అంటే దీనివల్ల స్టడీస్ కానీ మిగతా అవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా దీంతో ఎట్లా ముందుకెళ్ళొచ్చు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇలాంటి విషయాల కోసం మాత్రమే ఇప్పుడు సైకాలజీ దగ్గరికి వెళ్ళాలి, మార్చడం కోసం కాదు. ఎందుకంటే జెండర్ ఐడెంటిటీ కానీ ఓరియంటేషన్ కానీ ఒకరిని చూసి నేర్చుకునేది కాదు, ఏదో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చేది కాదు, అది
1: ఎవరు నిర్ధారించేది కూడా కాదు,
0: ఒకరు నిర్ధారించేది కూడా కాదు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, జెండర్ ఐడెంటిటీ ఎవరికి వాళ్ళు గుర్తించుకోవాలి, డాక్టర్స్ కానీ ఇంకొకరు చెప్పేది కాదు, ఖచ్చితంగా సర్జరీ అయితేనే మీరు ట్రాన్స్జెండర్ అని కూడా కాదు. అందరికీ ఆ వెసులుబాటు ఉండదు సర్జరీ చేయించుకోవడానికి, హెల్త్ ఇష్యూస్ వల్లనో, ఆర్థిక కారణాల వల్ల ఉండొచ్చు, వేరే ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు.
1: సో ఎవరిని వాళ్ళు గుర్తించుకొని వాళ్ళు ఒక నిర్ధారణ స్థితికి వచ్చినప్పుడు కుటుంబం కానివ్వండి, సమాజం కానివ్వండి, వాళ్ళని ఎలాగ డీల్ చేయాలంటారు?
0: మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం ముందుగా, అంటే నీ ఐడెంటిటీ ఏదైనా పర్వాలేదు, నువ్వు నా బిడ్డ, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. ఇప్పుడు కొంతమంది చదువు విషయంలో నాకు ఈ కొన్ని ఆఫ్ బీట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా నేను ఇది చదవాలి అనుకుంటారు, సపోర్ట్ చేస్తారు. ఇది అంతే, ఇది అట్లాగే చూడాలి, ఇది లైఫ్లో ఒక పాత్గా చూడాలి అంతే. ఇది మనం చూస్తుంటాం ఇప్పుడు చాలామంది ఓన్లీ ట్రాన్స్ మహిళలు మాత్రమే తెలుసు, ట్రాన్స్ పురుషులు కూడా ఉంటారు, వాళ్ళ విషయంలో జరిగే హింస అది వేరే రకంగా
1: బుల్లింగ్ ఉంటుంది.
0: బుల్లింగ్ మాత్రమే కాదు, లైంగిక హింస ఉంటుంది, అది కూడా ముందు కుటుంబం నుంచే ఉంటుంది,
1: కుటుంబం నుంచి
0: కూడా ఉంటుంది. కరెక్టివ్ రేప్స్ అని ఉంటాయి, అంటే నువ్వు అమ్మాయిగా పుట్టావు, అబ్బాయిని మాత్రమే ఇష్టపడాలి, నువ్వు అమ్మాయిని ఇష్టపడద్దు, నువ్వు అమ్మాయి అమ్మాయిలాగే ఉండాలి, అది అది నిరూపించడం కోసం, అంటే వాళ్ళ లోపల ఉన్న ఆడతనాన్ని మేల్కొల్పడం కోసం కుటుంబమే స్వయంగా ఒక మేల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీని ఆ అమ్మాయిని రేప్ చేయడానికి
1: కరెక్టివ్ రేప్స్
0: అంటారు వీటిని.
1: కానీ అది చాలా అనైతికం కదా, అందులో నైతికత అసలు లేనే లేదు.
0: రెండు రకాలుగా ఉంటుంది, ఇది ఒకటేమో అట్లా రేప్ చేయడం, ఇంకోటి చాలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం. మైనర్గా అయినప్పుడు అది మ్యారిటల్ రేపే అవుతుంది కదా,
1: ఖచ్చితంగా మ్యారిటల్ రేపే అవుతుంది. అయితే దీప్తి గారు, ఇక్కడ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారంటే ఇది వీళ్ళ గుర్తింపు అని బయట సమాజానికి తెలిసినప్పుడు వాళ్ళని కానీ ఆ కుటుంబాన్ని కానీ వేలెత్తి చూపుతారు, మా పరువు పోతుంది అన్న ఇదిలో వాళ్ళని సరిచేయడానికి, అంటే అది సరికాదు అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి సరిచేయడానికి ఇలాంటి అనైతికమైన చర్యలు.
0: పరువు అనేది తమ బిడ్డ ఐడెంటిటీతోనో ఎందుకు ముడిపడింది
1: అది వాళ్ళు తెలుసుకోవాలి.
0: ఇప్పుడు చిన్న ఏజ్ లో పెళ్లి చేస్తున్నారు మైనర్ అమ్మాయికి, అది పరువు అయిపోయింది కదా,
1: అలాంటి జీవితమే చిన్న భిన్నం అయిపోతుంది.
0: అన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఇవన్నీ కూడాను, కాబట్టి మనం ఓవరాల్ గా చూసుకుంటే మైనర్ పిల్లలకి పెళ్లి చేయడం ఏంటి, అది కూడా ఏంటి, జస్ట్ తను ఐడెంటిటీ నాది ఇది కాదు, ఇది నా జెండర్ కాదు, నేను వేరే అని చెప్పడం వల్ల మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది,
1: అంటే మేము ఉన్నాము అన్న భరోసా ఇవ్వకపోగా ఇలాంటి చర్యలకి పాల్పడ

0: ఉండడం వల్ల వాళ్ళు జీవితాంతం ఒక ట్రామాతో బ్రతకాల్సిందే.
1: ట్రామాతో బ్రతకాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి స్టీరియోటైప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి ఇంకా ముందుకు తీసుకెళ్ళడమే ఇది. ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ నుండి సపోర్ట్ వచ్చి ఒకళ్ళు తమ ఐడెంటిటీని తను ఓన్ చేసుకొని అట్లాగే డెవలప్మెంట్ దిశగా వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి ఒకటి ఇట్లా ఎగ్జాంపుల్ సెట్ ఉంది. ప్రెసిడెంట్స్ మనకి సొసైటీలో అట్లాంటి ప్రెసిడెంట్స్ లేవు, ముందు నుంచి ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి.
0: చాలా కరెక్ట్ మాట చెప్పారు దీప్తి గారు. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు మన దేశంలో కూడా చూస్తున్నాం. అంటే మనం ఒక మంచి ఉదాహరణని చూపించినప్పుడు అది ఒక ప్రేరణగా ఉంటుంది.
1: అవును. అయితే నా పాయింట్ ఏంటి అంటే ఎందుకు ఖచ్చితంగా ఒకటి అచీవ్ చేస్తేనే వీళ్ళ ట్రాన్స్నెస్ ని యాక్సెప్ట్ చేయాలి, ఏం చేయకుండా ట్రాన్స్నెస్ ని యాక్సెప్ట్ చేయలేమా?
0: సొసైటీ ఆదరిస్తుంది, ఆదరణ చూపిస్తుంది, సొసైటీ తనలో భాగంగా స్వీకరిస్తుంది అని అన్నప్పుడు ఆ కుటుంబానికి కూడా నా బిడ్డ కూడా అందరిలాగానే అన్న ఫీలింగ్ వస్తుందేమో. ఇప్పుడు ఉన్న స్టిగ్మా వల్ల వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ స్టిగ్మాని తొలగిస్తే వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు వస్తుందేమో అన్న ఆలోచన అంతే.
1: అది ప్రెషర్ పెట్టడమే అవుతుంది. ఎందుకంటే నువ్వు ట్రాన్స్జెండర్ కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఈ స్థాయికి వస్తేనే నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, కానీ అట్లా చేయకపోతే నీ ట్రాన్స్నెస్ అనేది విలువైంది కాదు, దానికి గుర్తింపు లేదు, దాన్ని వ్యాలిడేట్ చేయము అనేది ట్రాన్స్ కమ్యూనిటీ మీద బర్డెన్ పెంచడమే అవుతుంది అది. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం ఒక బైనరీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బలపరచడమే అవుతుంది. వీళ్ళని ఇంకా మనం అవుట్ సైడర్స్ గానే చూస్తాం.
0: అంటే దీప్తి, మనం విమెన్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే మన కొన్ని దశాబ్దాలు పోరాటం చేయగా చేయగా చేయగా సమానత అన్నది ఇంకా రాలేదు, ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాను. కానీ కుళ్ళుకోనో ఏడ్చుకుంటూనో ఏడ్పు దాచుకుంటూనో యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు మహిళల్ని. అంటే ఇట్ వాజ్ అ లాంగ్ బ్యాటిల్, అది నేను చెప్పదలుచుకున్నది. సో ఇప్పుడు మనం ఇంకా తప్పటడుగులే వేస్తున్నామేమో ట్రాన్స్ కమ్యూనిటీ ఇంక్లూజన్ జర్నీలో అని అనిపిస్తుంది. సో ఈ బేబీ స్టెప్స్ వేస్తున్న స్టేజ్ లో ఉన్న ఛాలెంజెస్ ఏమో ఇవి అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కమ్యూనిటీ కూడా మన డెమోగ్రఫీ తీసుకుంటే చాలా తక్కువ శాతం ఉన్నారు. ఏమంటారు మీరు, ఎంత శాతం ఉండుంటారు?
1: ఎంత శాతం అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఉన్నది భారతదేశంలో, 17%.
0: ఓకే,
1: 17% అని ఎట్లా చెప్పగలుగుతున్నాం, వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టి. అట్లా బయటికి ఇంకా ఓపెన్ అవ్వని వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో అవన్నీ కలుపుకుంటే ఇంతమంది ఉంటారని చెప్పలేం ఖచ్చితంగా. ఎప్పుడో 2011లో జరిగింది సర్వే ఒకటి, అంతే. అప్పటికి భారతదేశంలో 5 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అని అన్నారు. మిగతా ఐడెంటిటీస్ ని ఇంకా కన్సిడర్ చేయలేదు అప్పటికి, ఓన్లీ ట్రాన్స్జెండర్స్ ఒకటి చూసారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సెన్సెస్ చేస్తే కానీ ఎంతమంది ఉన్నారో చెప్పలేం. ఖచ్చితంగా అనేది ఎప్పటికీ ఉండదు, ఎందుకంటే
0: బయటకు వచ్చి వాళ్ళు ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయరు కాబట్టి.
1: చేయరు. అండ్ ఈ రోజు ఒక సర్వే జరిగింది, ఈ రోజు 5 లక్షలు అని తేలింది, మళ్ళీ రేపు ఇంకొంతమంది నేను కూడా ట్రాన్స్పర్సన్ వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవచ్చు. సో ఈ నంబర్ చేంజ్ అవుతుంటుంది.
0: సో ఇప్పుడు ప్రైడ్ మంత్ జరుగుతోంది జూన్ లో, ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది కదా దీప్తి గారు, మరి దిస్ ఇస్ మై ఐడెంటిటీ అని ఎంతో మంది బయటకు వస్తున్నారు, వాయిస్ అవుట్ చేస్తున్నారు వాళ్ళ కన్సర్న్స్ కానివ్వండి, వాళ్ళ హక్కుల గురించి కానివ్వండి, మేము ఇందులో భాగమే అని చాలా గర్వంగా చెప్తున్నారు. సో ఇలాంటి క్యాంపెయిన్స్ వల్ల ఏమన్నా మార్పు మీరు చూసారా? అంటే మీ దగ్గరకు వచ్చి ఐఎమ్ ఆల్సో ఏ ట్రాన్స్ పర్సన్ అని తన ఐడెంటిటీతో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా చూసారా మీరు?
1: ఒక స్టూడెంట్ చెప్పింది నాకు, కాకపోతే నాకు భయం అవుతుంది ఇంట్లో మాట్లాడాలంటే. నా స్టడీస్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను, అప్పటికి నాకంటూ ఒక సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అని.
0: ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రకరకాల అటాక్స్ కి గురవుతున్నారు ట్రాన్స్ పీపుల్. అంటే వాళ్ళు ఎంత అచీవర్స్ అన్నా కానివ్వండి, సోషల్ మీడియాలో ఐకాన్స్ ఉన్నారు కొంతమంది, సుశాంత్ దివ్గికర్ కానివ్వండి, లేకపోతే ఒక మేకప్ ఆర్టిస్ట్ రీసెంట్ గా హూ కమిటెడ్ అ సూసైడ్, ఇలా చాలా మంది ఉన్నారు, మోడల్స్ ఉన్నారు. అంటే అసలు మోర్ దాన్ అచీవర్స్, ఇంత మంది ఉన్నప్పటికీ, ఇంత అచీవ్మెంట్ ఉన్నప్పటికీ కూడా మీడియాలో కూడా ఉన్నారు కొంతమంది, దే ఆర్ స్టిల్ ప్రోన్ టు అటాక్స్ ఆన్ సోషల్ మీడియా. ఇది వాళ్ళ మానసికంగా వాళ్ళని చాలా కృంగదీస్తుంది కూడా, అది మనం డైరెక్ట్ గా చూస్తున్నాం. ఎంత ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ చదివిన తర్వాత ఏంటిది అనిపిస్తుంది.
1: దీనివల్ల అంటే క్రానిక్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి చాలా మందికి, వాటిని తట్టుకొని లేతే ఇగ్నోర్ చేసి వెళ్ళేంత ధైర్యం ఉండదు అందరికి. మనం చూసాం పోయిన సంవత్సరం ప్రాన్షు అని ఒక 16 ఏళ్ల పిల్లాడు జస్ట్

0: ఇన్స్టాగ్రామ్ లో మేకప్ రీల్ అది పోస్ట్ చేసినందుకు విపరీతంగా ట్రోల్ చేసి చేసి అబ్బాయి చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అచీవర్స్ అనే కాదు, ఎవరినైనా ఎందుకు ట్రోల్ చేయాలి? అది వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళది.
1: అంటే వాళ్ళు ఎక్కువగా కనబడతారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. మహిళలు ట్రోలింగ్ కి విక్టిమ్సే, అలాగే ట్రాన్స్ పీపుల్ కూడా ట్రోలింగ్ కి విక్టిమ్స్ అవుతున్నారు,
0: ఇంకెక్కువ గురవుతుంటారు,
1: ఎక్కువ ట్రోలింగ్ కి గురవుతున్నారు. మరి వీళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి అంటే మీరు ఒక రిప్రజెంటేటివ్ ఫ్రమ్ నిర్మాణ్, మిమ్మల్ని ఆ హోదాలో అడుగుతున్నాను, వాట్ డు యూ డూ?
0: వాళ్ళకి సరైన సపోర్ట్ సిస్టమ్ కి వాళ్ళని గైడ్ చేయడం. ఎందుకంటే మన దగ్గర ఈ విషయంలో మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. అందులో ఈ మానసిక ఆరోగ్య సమస్యల పరంగా చూసుకున్నా కూడా అన్ని బైనరీయే, ఆడా మగ ఈ పరంగానే కానీ ఇందులో ఇంటర్సెక్షనాలిటీస్ ఉంటాయి అనేది గుర్తించలేదు. ఇప్పుడిప్పుడే ఇవన్నిట్లో వస్తున్నాయి కాబట్టి అట్లా క్వియర్ అఫర్మింగ్ సైకాలజిస్ట్ చాలా తక్కువ మంది మన దగ్గర. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళని డైరెక్ట్ చేయడము. ప్లస్ మనకి హైదరాబాద్లో ఒకటి రీసెంట్గా స్టార్ట్ అయింది క్వియర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ హబ్సిగూడలో. సో అక్కడ కూడా ఫ్రీగా మెంటల్ హెల్త్

0: పరంగా చూసుకున్నా కూడా అన్ని బైనరీయే, ఆడ మగ ఈ పరంగానే, కానీ ఇందులో ఇంటర్సెక్షనాలిటీస్ ఉంటాయి అనేది గుర్తించలేదు. ఇప్పుడిప్పుడే ఇవన్నిట్లో వస్తున్నాయి కాబట్టి అట్లా క్వియర్ అఫర్మింగ్ సైకాలజిస్ట్ చాలా తక్కువ మంది మన దగ్గర. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన డైరెక్ట్ చేయడము. ప్లస్ మనకి హైదరాబాద్లో ఒకటి రీసెంట్గా స్టార్ట్ అయింది క్యూఆర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ హబ్సిగూడలో. సో అక్కడ కూడా ఫ్రీగా మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ జరుగుతుంటుంది. సో ఎవరికైనా ఇట్లా నాకు ఇట్లా అనిపిస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళని అక్కడ గైడ్ చేస్తాం, అక్కడ డాక్టర్స్ని పరిచయం చేయడం కానీ లేకపోతే ఎప్పుడు సెషన్ ఉందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించడము. దిస్ ఇస్ ద బెస్ట్ వీకెండ్.
1: సమాజానికి అవగాహన కల్పించే దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: సమాజంలో ఓవరాల్గా రావాలంటే గవర్నమెంట్ నుంచి రావాలి ముందు. స్కూల్ ఏజ్ నుండే కరికులంలో ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు జెండర్ ఐడెంటిటీస్ ఎట్లా ఉంటాయి, ఓరియంటేషన్స్ ఏంటి, ఇవన్నీ చాలా చిన్న ఏజ్ నుండే పిల్లలకి అవేర్నెస్ ఇస్తూ ఉంటే ఈ మెల్లమెల్లగా మార్పు కూడా వస్తుంది వీటన్నిటిలో. ఇంకోటి పాలసీస్, రిజర్వేషన్స్, ఎఫర్మేటివ్ యాక్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. పాలసీ లెవెల్ అన్నింటిలో కూడా ఆడ మగాన్ని కాకుండా అన్నింటిలో కూడా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీస్ అన్నింటిని కూడా కలుపుకుంటూ పోవాలి. అప్పుడే కావాల్సిన మార్పు వస్తుంది.
1: మన దేశంలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ 17% ఉంది అని అనుకున్నాము. మరి ఇతర దేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, అంతకంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు. అక్కడ పాలసీస్ ఏమన్నా ఉన్నాయి ఇతర దేశాల నుంచి? ఈ విషయంలో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందంటారా?
0: ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అందులో ఒకటి సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయడం, ప్లస్ ఏంటి బైనరీ అనేది దాటి జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ ఒకటి. మన దగ్గర ఆ లాంగ్వేజ్ లేదు. ఇంకా అన్ని లిటరేచర్ కానివ్వండి, వేరే ఏదైనా సరే అన్ని బైనరీగా ఉన్నాయి. ఇది నుంచి బయటికి రావాలి ముందు. ప్లస్ ఇంకోటంటే బయట యాక్సెప్టెన్స్ తొందర రావడానికి కారణం వాళ్ళని అన్నిట్లో కలుపుకుంటూ పోవడం, ఇంక్లూజివిటీ అన్ని విషయాల్లో. సో అట్లా ఈ ఇంక్లూజివిటీ అనేది అన్నిట్లో న్యాచురల్గా ఫ్లో అవ్వాల్సిన విషయం అది. సో మనకి బయట తొందర మార్పు కనపడింది కూడా అదే కారణం వల్ల. ప్లస్ పెద్ద ఎత్తున దీని గురించి ఉద్యమాలు జరిగాయి, ప్రచారాలు జరిగాయి కాబట్టి అక్కడ మార్పు తొందరగా కనిపించింది. ఇక్కడ మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి అట్లాంటి చర్యలు కానీ అట్లాంటి చొరవలు ఇంకా జరగట్లేదు కాబట్టి ఇక్కడ ఇంకా కొంచెం స్లోగా ఉంది. ఇప్పటికీ చాలా చట్టాలు వచ్చాయి లాస్ట్ 10 ఏళ్లలో, ఇంకా మార్పు మాత్రం రావాలి.
1: అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత చట్టాల రూపంలో చేయుత వస్తున్నా కానీ సమాజంలో మాత్రం చాలా మార్పు రావాలి అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఐడెంటిటీ ఉన్న పిల్లల తల్లిదండ్రులకి, అలాగే వాళ్ళ స్నేహితులు అయి ఉండొచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: తల్లిదండ్రుల విషయంలోకి వస్తే ఇప్పుడు క్వియర్ వ్యక్తుల్ని ఎట్లా అయితే డిస్క్రిమినేట్ చేసి వెళ్ళేస్తారో అదే ఇబ్బంది ఫ్యామిలీకి కూడా ఉంటుంది. వాళ్ళు ఎదురు బిడ్డనని వదులుకోవాలి లేదా సమాజాన్ని వదులుకోవాలి, రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది. సో అట్లాంటి పేరెంట్స్కి కానీ ఈ సపోర్ట్ సిస్టమ్స్ ఇంకా క్రియేట్ చేయాలి చాలా. అంటే చదువు డిస్కంటిన్యూ అవ్వకుండా వాళ్ళకి హెల్ప్ చేయడము, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఒకటి. ఇది చాలా అవసరం, ఎందుకంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ క్వియర్ కమ్యూనిటీస్లో, ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి. ఈ కౌన్సిలింగ్ సర్వీస్ ఒకటి పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఇవ్వడము.
1: పేరెంట్స్కి కూడా ఇస్తే బాగుంటుంది.
0: ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే సపోర్ట్ చేయాల్సింది వాళ్ళే. అండ్ ఇంకోటి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఎల్జీబీటీక్యూ అంటే ఏంటనేది చాలా మందికి తెలియదు ఇప్పటికీ. అందరికీ తెలిసింది ఓన్లీ ట్రాన్స్జెండర్సే, ఎందుకంటే వాళ్ళు కనిపిస్తారు కాబట్టి, వాళ్ళ క్వియర్నెస్ కనిపిస్తుంది బయటికి కాబట్టి. ఇప్పుడు ఒక లెస్బియన్ పర్సన్, గే పర్సన్, బైసెక్షువల్ ఇట్లా వీళ్ళని చూసుకున్నప్పుడు బయటికి కనిపించదు వాళ్ళ క్వియర్నెస్ అనేది, వాళ్ళ ఓరియంటేషన్ న్యాచురల్గా ఉండేది. సో ఈ అవేర్నెస్ లెవెల్స్ పెరగాలి అందరికీ కూడా. మనకి మీడియా ఒకటి మంచి సాధనం అందుకోసం. మెల్లమెల్లగా మార్పు వస్తుంది, కాకపోతే ఇంకా ఇంక్లూజివిటీ పెరగాలి అంటే వీళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్లో కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు బ్యాంక్స్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి ఏవి అడ్డు రావద్దు ఇట్లాంటివి. స్కూల్స్లో వీళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ ఉండాలి ఇట్లా.
1: దీప్తి, ఒకప్పుడు అసలు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి, ఒక ట్రాన్స్ పర్సన్ గురించో, ఒక లెస్బియన్ గే పర్సన్ గురించో, ఒక క్వియర్ గురించో మాట్లాడడానికే సంకోచించే రోజులు. అక్కడ నుంచి ఈరోజు మనం ప్రైడ్ అంటున్నాం, గర్వంతో ఇది నా ఐడెంటిటీ అని చెప్పుకోండి అనేదాకా వచ్చాం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊర్లోనే మనం ప్రైడ్ వాక్స్ కండక్ట్ చేస్తున్నాం, ఇంతదాకా వచ్చాం. మరి ఈ ప్రయాణంలో భాగంగా మీరున్నారు, మీరు చేయూతను అందిస్తున్నారు, వాళ్ళకి ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ట్రాన్స్ మహిళలు, క్వియర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఒక కఫే ఓపెన్ చేశారు, జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు.
0: కఫే మాదే, అది నేను ఓపెన్ చేశాను.
1: యా, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. ఈ అచీవ్మెంట్స్ అన్నిటికీ కూడా ఎక్కడో వెనకాల నుంచి ప్రోత్సహిస్తున్న మీలాంటి వాళ్ళని అభినందించాలనిపిస్తుంది.

0: యు ఆర్ రియలీ లివింగ్ యాజ్ చేంజ్ మేకర్స్ దీప్తి. ఈరోజు మాట్లాడడానికి, వాళ్ల తరపున సమాజానికి చెప్పడానికి మీరున్నారు. నేను పిలిచి మీతో మాట్లాడచ్చు. సో ఐ మస్ట్ అప్రిషియేట్ యు ఆల్ దీప్తి. థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్.
1: థ్యాంక్ యూ సో మచ్.
2: మీరు ఇంతవరకు నిర్మన్ సామాజిక సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీప్తి సిర్ల గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. అభిమాన శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలను వినిపించబోతున్న నేను మీ రేడియో జాకీ జ్యోతి అలువాలా.

కిన్నెరల హరి కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాశారు. ఇల్లంద్ కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీనరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, అక్రు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు నిరీక్షణ చిత్రంలో నుండి పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా, ఇంకా వీరి స్నేహ బృందం వీరందరూ కోరుతున్నారు సాగర సంగమం చిత్రంలో నుండి పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట

తగిట తదిమి తగిట తదిమి తంతాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడపడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తగిట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి రాస్తున్నారు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు మల్లెపువ్వు చిత్రంలో నుండి పాట వినిపించమంటూ వీరి కోసం ఈ పాట.

తర్వాత ఉత్తరం రాశారు అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నమిలికొండ పెద్ద నాగాచారి, రత్నం, సతీష్ భుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకట్రెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు జీవన తరంగాలు చిత్రంలోని పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట

తర్వాత ఉత్తరం రాశారు అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నమలికొండ పెద్ద నాగాచారి, రత్నం, సతీష్ భుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకట్రెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు జీవన తరంగాలు చిత్రంలోని పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట.

అమరశిల్పి జక్కన్న చిత్రంలో నుండి పాట వినిపించమంటూ రాస్తున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. సర్దార్ పాపారాయుడు చిత్రంలోని పాట వినిపించమంటూ వారి కోసం ఈ పాట

0: 90 వరకు ఇట్లాంటి ఒక పిల్ల నా కంట పడలేదు, పడినా వెంట పడలేదు.
1: కిన్నెలహరి కార్యక్రమంలో చివరి ఉత్తరం రాశారు. ఇల్లంద్ బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజ్విక, రాజా, రాధాపాసి, భవాపాసి, రాజు, తరుణి, రోహిత్, రోషిణి, మోనిక, అక్షయ్, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, విశ్వాస్, ఉమా, పార్వతీబాయ్, చోటాపురం పాసి, ఉమాశంకర్, జగన్మాత, ఇంకా వీరి స్నేహ బృందం వీరందరూ కోరుతున్నారు. అమ్మోరు చిత్రంలోని పాట వినిపించమంటూ వీరికోసం ఈ పాట.

0: వినండి పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం.
1: విజయనగర సంస్థాన మహారాజాదిరాజా మీర్జా మండే సుల్తాన్ విజయరామరాజు సతీమణి మహారాణి పూసపాటి చంద్రాయమ్మ గారు వేచేస్తున్నారహో.
2: ప్రణామాలు మహారాణి, ప్రణామాలు.
3: దివాన్ బుచ్చన్న గారు బాగున్నారా?
2: తమ దయ వల్ల.
4: వందనాలు మహారాణి, వందనాలు.
3: ఓహో, సైన్యాధ్యక్షులు, అనకాపల్లి సత్యవరం సంస్థానాధీశులు, రామభద్ర పాయకరావు గారు కూడా ఉన్నారే. బాగున్నారా మీరు?
4: తమరి దయ.
5: నమస్కారం అమ్మా.
6: నమస్కారం అమ్మా.
3: ఓహో, దంతులూరు వారు, జంపనవారు, దాట్లవారు, వత్సవాయి వారు, నడింపల్లి వారు, ముఖ్యులందరూ ఇలా రావడం మాకెంతో సంతోషదాయకం.
2: మహారాణి, నేనే వీరినందరినీ ఈనాటి మన ఆంతరంగిక సమావేశానికి ఆహ్వానించాను. వీరందరూ మన విజయనగర సంస్థానానికి ప్రాణాల వంటి వారు.
3: అందరూ ఆశీనెలకండి. దివాన్ గారు, మనం ఇక అసలు విషయానికి వద్దాం.
2: అలాగే మహారాణి. విజయనగర సంస్థాన హితులారా, ఈరోజు మనం సంస్థానం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను చర్చించబోతున్నాం. బొబ్బిలి యుద్ధం తర్వాత పరిణామాలు, మహారాజా వారి మరణం తర్వాత వచ్చిన సమస్యకు నివారణ ఈనాటి ఈ ఆంతరంగిక సమావేశంలో మహారాణి వారు మనకు చెప్పబోతున్నారు.
4: మహారాణి వారికి అన్ని విధాలా సహకరిస్తాం.
6: అవును.

0: నది అదే. విజయరామ మహారాజా వారికి మీ సహకారం ఎలా అందించారో అలాంటి సహకారమే నేను కూడా మీ నుండి ఆశిస్తున్నాను.
1: మేమందరం ఈ విజయనగర సంస్థానానికి రాజభక్తులం.
2: ఇందులో మీరు ఎటువంటి శంక పెట్టుకోవద్దు మహారాణి.
0: నేను ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సంస్థాన పాలన సజావుగా సాగడానికి నేను దత్తత స్వీకరించాలని భావిస్తున్నాను.
3: సంతోష్, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మహారాణి.
4: అమ్మా, చాలా మంచి మాట చెప్పారు తల్లి.
0: కానీ అందరూ దత్తత తీసుకునే విధంగా నేను ఒక చిన్న బాలుణ్ణి దత్తత తీసుకోవడం లేదు. ఎందుకంటే నేడు మన సంస్థానంపై శత్రువుల కన్ను పడింది. బొబ్బిలి యుద్ధం తరువాత జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యం. మన మిత్రులు అనుకున్న ఫ్రెంచి దొర బుస్సీ కూడా మహారాజా వారి హత్య విషయంలో ఓ పాత్రధారని మాకనుమానం. ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే సమర్థుడైన వారినే దత్తత తీసుకుందామని మేం భావించాం. అటువంటి వ్యక్తి వలన సంస్థాన పరిస్థితులు సర్దుకుంటాయని, మన శత్రువులు వాళ్ల వాళ్ల హద్దుల్లో ఉంటారని, సంస్థాన ప్రజలు కూడా నిర్భయంగా జీవించగలరని నా అభిప్రాయం. మరి మీరేమంటారు దాట్లవారు?
1: మహారాణి వారు తీసుకున్న నిర్ణయం సమంజసమైందే. ఈ దాట్ల వంశం వారి సంపూర్ణ సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది మహారాణి.
5: మరి కాబోయే మహారాజెవరో ఈ జంపన్ వారు తెలుసుకోవచ్చా?
0: ఎవరో కాదు, మన మహారాజా వారి పెదతాతగారు సీతారామరాజు వారి మనుములు అయిన ఆనందరాజును దత్తునిగా స్వీకరించదలిచాడు. ఆనందుడు 20 ఏళ్లు దాటుతున్న సమర్థ యువకుడు. ఇతని వలన మన సంస్థాన పాలన సజావుగా సాగుతుందని నా అభిప్రాయం. ఆనందుడే సమర్థుడని నా నమ్మకం.
4: చాలా మంచి నిర్ణయం మహారాణి. మీరన్నట్లుగా ఆనందరాజు గారి పాలనలో మన సంస్థానం మరింత బలంగా మారుతుందని నా అభిప్రాయం. సర్వసైన్యాధ్యక్షులు పాయకరావు గారు, మీరేమంటారు?
1: ఎంత చక్కని నిర్ణయం. మహారాజా వారి తండ్రి గారు ఆనంద గజపతిరాజు గారు విజయనగర రాతికోటను నిర్మించారు. ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వారే ఈ ఆనంద గజపతి రాజావారి రూపంలో మళ్లీ విజయనగర సంస్థానానికి వెన్నుదన్నుగా వస్తున్నారని నా అభిప్రాయం. ఈ కాకర్లపూడి పాయకరావే కాదు, ఇక్కడున్న అందరి నాయకుల అండదండలు తమరికి ఉంటాయని అందరి తరఫున నేను ఈ కత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా.
3: ఈ జంపల వారు,
1: ఈ దాట్ల వారు,
6: ఈ దంతులు వారు కూడా,
3: ఈ వత్సవాయి వారు,
7: ఈ నడింపల్లి వారు,
1: అందరం మహారాణి వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం.
3: అవును, శిరసావహిస్తాం.

0: ఆనంద గజపతి మహారాజా వాద్యం చేస్తున్నారహో.
1: ప్రణామాలు మహారాజా. వందనాలు మహారాజా, వందనాలు.
2: సభాసదులారా, మీ అభిమానము ఈ విజయనగర దుర్గానికి 10 రెట్లు బలంతో సమానం. అందరూ ఆసీనులకండి. ఆ దివాని బుచ్చన్న గారు, ఈనాడు మనం సభలో చర్చించవలసిన ముఖ్య విషయం.
3: మహారాజా, బొబ్బిలిపై జరిగిన యుద్ధంలో విజయం పొందినా మహారాజా వారి హత్య విషయంలో బొబ్బిలి వీరుల ప్రతీకారమే కాదు, ఇందులో ఫ్రెంచి సేనాని బుస్సీదొర కుట్ర కూడా ఉంది అనేది మన సర్దారులందరికీ ఉన్న అనుమానం. యుద్ధానంతరం విజయనగర ఫ్రెంచి వర్గాల నాయకుల రక్షణ బాధ్యతని ఫ్రెంచి వారే చేపట్టారు కదా. మరి అంత కట్టుదిట్టమైన రక్షణలో నిద్రపోతున్న రాజావారిని తాండ్రపాపయ్య, అతని అనుచరులు ఎలా చేరుకోగలిగారు, ఎలా హత్య చేయగలిగారు, అంటే అది ఎలా సాధ్యమైంది అని. అంతేకాదు, రాజావారి మరణం తరువాత ఫ్రెంచి వారు రహస్యంగా పండగ

0: చేసుకున్నారని మన వేగుల ద్వారా తెలిసిన వార్త. అంటే ఈ హత్యలో ఫ్రెంచి వారి పాత్ర లేదనుకోగలమా అని.
1: అవును దివాన్ గారు, మా అనుమానం కూడా అదే. మరి మీరేమంటారు పాయకరావు గారు?
2: నా ఉద్దేశం కూడా ఇదే మహారాజా. దివాన్ గారు చెప్తున్నది పచ్చి నిజం. మహారాజా వారి మరణం తర్వాత బుస్సీదొర గాని లేదా ఏ ఫ్రెంచి అధికారి గాని విజయనగరం కోటకు వచ్చి మన మహారాణి గారిని కాని లేదా మిగిలిన వారినైనా ఎందుకు కనీస మర్యాదగా పరామర్శించలేదు? అందువల్ల నాకే కాదు మన సర్దార్లందరికీ కూడా ఫ్రెంచి వారిపై అనుమానంగా ఉంది.
0: పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మన సంస్థాన శక్తిపైన బుస్సీదొరకు నర నరాల్లో భయం గూడు కట్టుకుని ఉంది మహారాజా. ఏనాటికైనా మన చేతిలో చావు దెబ్బ తింటానని వణికిపోతున్నాడని నేను భావిస్తున్నాను.
1: మా వీరత్వానికి తగిన మాట చెప్పారు. మన మహారాజు మరణం అనంతరం కనీస మర్యాదగా మహారాణి మన రాజమాతను ఒక్కసారైనా పరామర్శించని మిత్రద్రోహి ఈ బుస్సీదొర. వాంటి నేను విడిచిపెట్టేది లేదు.
2: అంతేకాదు, మీ ధీరత్వం, దివాన్ బుచ్చన్న గారి కుశలతతో మన విజయనగర శక్తి మళ్లీ పుంజుకోవడం బుస్సీదొరకు కొనుకుటపడని విషయంగా మారింది మహారాజా.
1: అవునవును, మీరన్నది నిజమే. దివంగత మహారాజా వారి విషయంలో బుస్సీ వైఖరిని మనం ప్రశ్నించవలసిందే. ఈరోజే బుస్సీకి వర్తమానం పంపండి. త్వరలో మనల్ని కలుసుకోవాలి.
0: అవశ్యం మహారాజా.
1: ఎందుకైనా మంచిది, బుస్సీదొరను మనం ఆహ్వానిస్తున్నట్లే కబురు పంపండి. మనం మన శత్రువులపై నిఘా పెట్టినట్లుగానే ఈ ఫ్రెంచి వారిని, ఈ మిత్రద్రోహులను కూడా ఓ కంట కనిపెట్టి అప్రమత్తంగా ఉండి తగిన సమయంలో గుణపాఠం చెప్పాలి.
2: తప్పకుండా మనం బుస్సీపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అందరూ సిద్ధం కావాలి.
0: సభాసదులారా, ఈ రోజున మనం చర్చించిన విషయం బయటికి పొక్కకూడదు. ఎవరి ద్వారానైనా బుస్సీదొరకు ఈ విషయం చేరినట్లయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వార్తలు చేరవేసేవారి ప్రాణాలే కాదు, వారి బంధుజనుల ప్రాణాలకు కూడా ముప్పు. కాబట్టి అందరూ అప్రమత్తులై ఉండండి. సెలవు.
1: దివాన్ గారు,
0: మహారాజా,
1: ఈనాటి ముఖ్య విషయాలేమిటో తెలియజేస్తారా?
0: అవశ్యం మహారాజా. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన కోటని మరింత బలిష్టపరచడం జరిగింది. వేగుల వ్యవస్థను గట్టిపరిచాం.
2: మహారాజా, మన సైన్యాలు కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల స్థాయిలో ఉన్నాయి.
1: ఇంకా చెప్పవలసిందేమైనా
0: ఉంది మహారాజా? కొద్దిసేపటి క్రితమే బుస్సీదొర మన విజయనగరం చేరి విశ్రాంతి మందిరంలో ఉన్నారు. ఏ క్షణమైనా వారు రావచ్చు.
3: జయం జయం మహారాజా. ఫ్రెంచ్ దొర బుస్సీ మహారాజు వారు ఏం చేస్తున్నారు?
1: దివాన్ గారు, మీరు ఎదురు వెళ్లి వారిని సాధారణంగా సభలోనికి ఆహ్వానించండి.
0: అవశ్యం మహారాజా.
1: బుస్సీదొర గారికి స్వాగతం. దయచేయండి, ఈ ఆసనంపై ఆశీనులకండి. ప్రయాణం సజావుగా సాగిందా దొరవారు?
4: అవును రాజావారు, మీరు విజయనగర మహారాజు అయినందున మాకు ఆనందంగా ఉంది.
1: అంతా రాజమాత చంద్రాయమ్మ గారి సంకల్ప బలం, మా ప్రజల కోరిక.
4: ఏమైనా మీ విజయనగర సంస్థానం అదృష్టవంతురాలు. మేం నిజాం ప్రతినిధులు కావడంతో కోస్తా ప్రాంతం మా ఆధీనంలో ఉందని మీకు తెలుసు కదా రాజావారు. ఈ మధ్యకాలంలో కొందరు ఈ ప్రాంత రాజులు పేష్క సక్రమంగా చెల్లించడలేదు. ఇక మీ నుండి ఈ సమస్య రాదు అని ఆశిస్తున్నాం.
1: ఇదేమిటి బుస్సీదొర గారు, మీరు ప్రస్తుతం పేష్కస్ గురించి మాట్లాడుతున్నారు. ఇది కాకుండా మీరు ఇంకొక విషయం ప్రస్తావిస్తారని మేము ఆశించాం.
4: దేని గురించి మీరనేది?
1: బొబ్బిలి యుద్ధం తర్వాత మా మహారాజులు విజయరామ గజపతి గారు మరణించారు కదా, కనీస మర్యాదగా అప్పుడు మీరు మా మహారాణి రాజమాతను పరామర్శించనే లేదు. ఇన్నాళ్లకు వచ్చిన మీరు ఇప్పుడు మర్యాద కోసమైనా మా రాజమాతను సందర్శించకపోవడం ఎందుకో మాకు రుచించడం లేదు.
4: అది మీ మహారాజు వారి దురదృష్టం. బొబ్బిలి వారిపై మీ రాజావారు పగదీర్చుకున్నారు. బొబ్బిలి వారికి అపహారం జరిగినందున వారు మీ రాజావారిపై కక్ష తీర్చుకున్నారు. మీ రాజావారి తప్పులే ఆయన మరణానికి కారణమని నా అభిప్రాయం.
1: మా సందేహం ఒక్కటి.

0: బొబ్బిలి యుద్ధ రంగంలో మీ రక్షణలో ఉన్న మా మహారాజుల వారు ఎలా హత్యకు గురయ్యారో మాకు అర్థం కావటం లేదు.
1: ఆనందరాజా, ఏముంది? మీ రాజా వారు బొబ్బిలిపై దాడి చేశారు, మా చేత కూడా దాడి చేయించారు. ఓడిపోయిన బొబ్బిలి వారి వైపు నుండి పాపయ్య మీ రాజును హత్య చేశాడు అంతే.
0: అది కాదు దొరగారు, మీ రక్షణలో ఉన్న మా రాజా వారిని పాపయ్య ఎలా చేరగలిగాడు?
1: పాపయ్య కోపం అలాంటిది, అదే అతనికి అంతటి శక్తినిచ్చింది.
2: అదలా భూసీవారు, బొబ్బిలి యుద్ధంలో మీరు కూడా పాల్గొన్నారు, బొబ్బిలి కోటలో మరణాలకి మీరు కూడా కారణమే కదా. మరి మీపై పాపయ్య ఎందుకు కక్ష తీర్చుకోలేదు? అంటే మీరే మా రాజావారిని కూడా అడ్డు తొలగించుకోవడం కోసం పాపయ్యకు రహస్యంగా రాజావారి గుడారంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించారని మా అందరి అనుమానం.
3: బుషీధర్ వారు, మీ మిత్రులైన మా మహారాజా వారి పట్ల మీ మిత్రధర్మం సరిగా పాటించలేదని మా అభిప్రాయం.
1: దివాన్ బుచ్చయ్య గారు, మీ అందరూ నన్ను ఇక్కడికి పిలిచి అవమానించడం ఏమీ బాగోలేదు. మీ రాజా వారికి రాజ్యకాంక్ష ఎక్కువ, తన విజయం కోసం మాతో కలిశాడు. మేము ఎంత రక్షణ పెట్టినా తన జాగ్రత్త తాను కూడా చూసుకోవాలని మీ రాజా గారికి తెలియదా? ఈ విషయంలో ఆయన తప్పే ఆయన ప్రాణం తీసింది.
2: ఏమిటిది బుషీధర, మీ తప్పంతా మా రాజా వారిపై వేస్తున్నారు? సేనానిగా నేను చెప్తున్నా, మీరు జాగ్రత్తగా మాట్లాడాలి.
1: ఇక్కడ పిలిచి ఇలా అవమానిస్తే నేను సాధించను. ఇదే పెంచి వారి హెచ్చరిక, మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టాలు వస్తాయి నీకు.
3: ఆగండి, అందరూ శాంతించండి. బుషీధర గారు, మీరిలా మా రాజా వారిని దూషిస్తే మేము సహించలేము. వారు కూడా మీ మిత్రులేనన్న సంగతి మర్చిపోయారా? మా రాజావారి రక్షణ చేయలేకపోయిన మీ ఫ్రెంచి వారు తక్షణం ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలి. మా మాటని కాదని మీరింకా ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
1: అవమానిస్తున్నారు, మేము భరించాం. ఈ ఫ్రెంచి వారి సంగతి మీకు తెలియదు. ప్రతీకారం తీర్చుకుంటాం. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను, మీ సంగతి చూస్తాం.
0: దివాన్ గారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. బుస్సీ పగ పాము పగే, అందరూ కలిసి యుద్ధ ప్రణాళిక వేయండి. బుస్సీని ఓ కంట కనిపెట్టి ఉంచాలి. అవసరమైతే బెంగాల్ నుండి ఇంగ్లీష్ దొరలను రప్పిద్దాం. సైన్యాలను యుద్ధాన్ని సిద్ధంగా ఉంచండి.
2: మేము సిద్ధం.

0: జయము జయము రాజమాత, దివాన్ బుచ్చన్న గారు తమని కలవాలని కోరుతున్నారు.
1: రమ్మని చెప్పు.
0: చిత్తం రాజమాత.
2: రాజమాత చంద్రాయమ్మ గారికి నమస్కారాలు. రాజమాత, మీరు కుశలమే కదా?
1: రండి దివాన్ గారు, రండి. అలా ఆశీనులు కండి. ఏమిటి యుద్ధ విశేషాలు? ఎలా ఉంది మన రాజావారి విజయ పరంపర?
2: ఆ భగవంతుని దయ వల్ల మన విజయ పరంపర నిరాఘాటంగా కొనసాగుతోంది రాజమాత. మీ వద్దకు నా ఈ రాక మహారాజావారి విజయాలు తెలపడానికే.
1: ఇంకే మంచి వార్తలే తెచ్చారన్నమాట.
2: అమ్మా, రాజావారు యుద్ధరంగంలో దూసుకుపోతున్నారు. విజయదుందుభులు మోగుతూనే ఉన్నాయి. బుస్సీ కుట్రని మనం బయట పెట్టడంతో కోపంగా ఉన్న ఆ దొర ఆంగ్లేయుల స్థావరాలైన విశాఖపట్నం, వెండమూర్లంక, ఇంజిరములను ఆక్రమించాడు. అయితే ఈ ప్రాంతాలన్నీ మన ఆధీనంలోనే ఉన్నాయి. ఆంగ్లేయులు మన అనుమతితోనే అక్కడ ఉంటున్నారు. ఫ్రెంచి వారిని సమయం చూసి ఎదురుదెబ్బ తీయాలని రాజావారు వేచి ఉన్నారు.
1: ఓహో, అలాగా.
2: ఇంతలోనే మనకి సమయం కలిసి వచ్చింది. తమిళ ప్రాంతంలో ఇంగ్లీషు వారి తాటికి తట్టుకోలేక పాండిచ్చేరి ఫ్రెంచి గవర్నరు బుసీని అక్కడికి పిలిపించాడు. ఆ తరుణం చూసి రాజావారు మన సర్వసేనాని పాయకరావు గారిని పంపి విశాఖపట్టణాన్ని ఫ్రెంచి వారి నుంచి విడిపించి దానిని మళ్లీ ఇంగ్లీషు వారికి ఇచ్చి ఆ స్థావరంపై ఇంగ్లీషు వారి జెండా ఎగరవేశారు.
1: భేష్ దివాన్ గారు, భేష్.
2: ఇది తెలిసి పాండిచ్చేరి గవర్నరు మన విజయనగరం పైకి సేనలను పంపాడు. మనం ఒక్కరమే ఫ్రెంచి వారిని ఓడించగలం. అయినా భారీ నష్టం తగ్గించడానికి కలక

0: కోల్కతాలోని క్లైవ్ వరకు ఆంగ్ల సైన్యాన్ని పంపమని వర్తమానం పంపాం. ఇలా మన సైన్యం అటు ఆంగ్ల సైన్యం కలిసి పిఠాపురం దగ్గర చందుర్తి వద్ద ఫ్రెంచి వారిని, వారికి సాయం చేస్తున్నటువంటి పిఠాపురం రాజాను ప్రతాపురం రాజాను ఓడించారు. పిఠాపురం వారు ప్రతాపురం వారు సామర్లకోటకి పారిపోయి అక్కడ డచ్ దేశం వారి రక్షణలో ఉన్నారు. తగిన సమయం చూసి రాజావారు సామర్లకోటపై దాడి చేసి వాళ్లని ఓడించారు. ఆ తరువాత మన సైన్యం ఆంగ్ల సైన్యం మజిలీపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మన దెబ్బకి ఫ్రెంచి వారి పని ఎక్కడతో అయిపోయింది.
1: అంటే మన ఆనందరాజావారు ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారన్నమాట.
0: అవునమ్మా, మన రాజావారు ఇటు నిజాము నవాబుని అటు ఇంగ్లీషు వారిని సమతూకంలో ఉంచుతూ బహుచతురతతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. మళ్లీ తిరుగుబాటు చేసిన పిఠాపురం వారిని, పెద్దాపురం వారిని, డచ్చి వారిని ముండూరు యుద్ధంలో ఓడించి తనకు ఎవరు ఎదురు తిరగకుండా చేసి విజయనగర కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నారు.
1: బాగుంది, అంతా బాగుంది. చాలా మంచి మాట చెప్పారు దివాన్ గారు. మొత్తానికి మన ఆనందరాజావారు ప్రతిజ్ఞ చేసినట్టుగానే ఈ తెలుగు నేలపై నుండి ఫ్రెంచి వారిని పారద్రోలాడన్నమాట. ఇన్నాళ్లకు మనకు ద్రోహం చేసిన ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారు మన మహారాజు. ఈనాటికి ఫ్రెంచి వారికి తగిన పరాభవం జరిగినందుకు నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతోంది దివాన్ గారు.
0: ఇక నాకు సెలవు రాజమాత, మళ్ళీ త్వరలోనే కలుస్తాను.
1: అలాగే.
2: రాజమాత, మీరు చేసిన ఈ పని ఏమీ బాగోలేదని మా అభిప్రాయం.
1: ఎందుకు బాగులేదు? యుద్ధ సమయంలో ఆరోగ్యం పాడై స్ఫోటకం సోకడం వల్ల ఆనందరాజు చనిపోయిన విషయం మీకు తెలిసిందే కదా. రాజు లేకుండా విజయనగరం సంస్థానాన్ని ఎలా ఉంచగలం? అందుకే ఈ పని నేను చేయవలసి వచ్చింది. రాజ్య రక్షణ కోసం చేసిందే ఇది. దీనిపై మీకున్న అభ్యంతరం ఏమిటో?
2: అదే నాకు నచ్చలేదు. ఈ రాజ్యభారం వహించడానికి మేము లేమా? మా తమ్ముడి పడే అర్హత మాకు లేదా? బాలుడైన వెంకటరాజుకు మీ భర్త పేరే విజయరామరాజుని పేరు పెట్టి ఈ సంస్థాన సింహాసనంపై కూర్చోబెట్టడం, మీకు ఈ సర్దారులు ఒత్తాసు పలకడం నాకు నచ్చలేదు. అసలు ఇదేమీ బాగులేదు. పెద్దవాణ్ణి, దక్షుణ్ణి నేను లేనా? అంతేకాదు, మీ దత్తపుత్రుడు ఆనందరాజే గతంలో స్వయంగా తన తదనంతరం నేనే ఈ విజయనగర సంస్థాన మహారాజు కావాలని నన్ను ఆదేశించడం జరిగింది కూడా. ప్రస్తుతం మీరు ఆయన కోరికలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఆనందరాజు ఆత్మ ఎంత క్షోభిస్తుందో మీకు తెలియదా?
1: సీతారామరాజా, ఏమిటి ఏమిటి నన్ను మీరు దూషిస్తున్నారు? నా భర్త విజయరామ గజపతిరాజు గారు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూనే నేను ఈ దత్తతను చేసుకున్నాను. అందుకే మీ తమ్ముడు వెంకటపతిరాజులం గారిని దత్తత తీసుకుని విజయరామరాజుగా పేరు పెట్టి ఈ విజయనగర సింహాసనాధీశుని చేశాను.
2: మీరు చేసిన ఈ పని వలన పెద్దవాడినైనా నాకు రాజ్యంలో విలువ లేకుండా పోయింది. ఇందుకు దివాన్ బుచ్చన్న మరికొందరు సర్దారులు ఒత్తాసు పలకడం ఏమీ బాగోలేదు.
0: సీతారామరాజుల వారు కొంచెం శాంతించాలి.
2: ఏమిటండి శాంతించేది? నాకు అన్యాయం జరిగింది, నాలాంటి సమర్థుడు దీన్ని ఎలా జీర్ణించుకోవాలి? చెప్పండి బుచ్చన్న గారు.
1: సీతారామరాజా, మీ ధోరణి మాకు ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండనీయలేదని, రాజ్యంలో ఎన్ని అలజడులు సృష్టించారో, ఎందరి చేత తిరుగుబాట్లు చేయించారో మాకు తెలియదా? ఎక్కువ మంది సర్దార్లు మా చిన్న విజయరామరాజు పక్షాన్ని నిలబడ్డంతో మీ దూకుడు కొంత తగ్గింది గాని, లేకపోతే గతంలో మాకు జరిగిన అన్యాయం తలుచుకుంటే.
2: అమ్మా, గతం గత, ఇప్పుడు అవన్నీ మళ్లీ మీరు తిరగదోడుతున్నారు. మీరు అన్ని మర్చిపోవాలి.
1: ఎలా మర్చిపోగలం సీతారామరాజా? కోట రక్షణాధికారిని లోపర్చుకుని మమ్మల్ని బాలరాజు గజపతిని గృహ నిర్బంధం చేయడానికి ప్రయత్నించడం, మా సర్దారులు మీకు ఎదురు తిరగడం అందరికీ తెలిసిందే కదా. ఇకనైనా ఈ పనులు ఆపి విజయనగర సంస్థాన విజయాలకు తోడ్పడండి. నేను మీలో మార్పును ఆశిస్తున్నాను. తెలిసిందనుకుంటాను.
2: ఇప్పుడే తెలుస్తోంది.
1: చూడండి, మనకెందుకు ఈ గృహ కలహాలు? మీరు మీ తమ్ముణ్ణి మహారాజుగా గుర్తించండి. మీకు ఈ రాజ్యంలో సముచిత గౌరవం కలిగేలా మిమ్మల్ని కూడా దివాన్ గా నియమిస్తున్నాను. ఒక అన్నగా తమ్ముని తీర్చిదిద్దండి. ఏమంటారు?
0: అంగీకరించండి సీతారామరాజా. ఈ రాజ్యానికి మీ సోదరులే కదా మహారాజుగా ఉంటున్నారు. మనందరం కలిసి పనిచేద్దాం.
2: తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును కదా. ప్రస్తుతానికి ఇదే తరుణోపాయం. నాకు సమ్మతమే బుచ్చన్న గారు, నేను నా తమ్ముణ్ణి మహారాజుగా గుర్తిస్తున్నాను.
1: శుభం పలికారు.
0: మంచి శుభపరిణామం రాజమాత.

0: ఏమిటి వర్తమానం?
1: మీకోసం ఎవరో ఈ రాత్రి వేళ వచ్చారు, మిమ్మల్ని తప్పనిసరిగా కలియాలని అంటున్నాడు.
0: వెళ్ళు, అతన్ని ప్రవేశపెట్టి బయట పహరాకాయ్, ఎవ్వరు ఇటువైపు రాకూడదు.
1: చిత్తం.
2: దొరవరికి వందనాలు.
3: నువ్వు ఇటువైపు రావడం వేరే ఎవరు చూడలేదు కదా.
2: జాగ్రత్తగానే వచ్చానయ్యా.
3: మనం అనుకున్న పని ఒకటి రెండు రోజుల్లో జరిగిపోవాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. పెద్ద దివాన్ బుచ్చన్న చావుతో మనకు సగం పీడ వదిలింది. ఇక చంద్రాయమ్మని ఎవరు కాపాడుతారో చూస్తాను. ఆ బుచ్చన్న ముందే నన్ను నిలదీస్తుందా, నన్ను దోషిగా నిలబెడుతుందా? ఇంకా ఉపేక్షించను. చంద్రాయమ్మ ప్రస్తుతం దేవుపల్లి కోటలో శ్రాంతి తీసుకుంటోంది. ఆమె మళ్లీ విజయనగరం కోటలోకి రాకూడదు.
2: త్వర
3: పని గుట్టుగా సాగిపోవాలి, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందో మీ ప్రాణాలే కాదు, మీ కుటుంబం మొత్తం తెలిసింది కదా.
2: త్వర సోత్తారుగా నా శాఖ శక్యం.
3: ఇంత జాగ్రత్తగా వెళ్ళిరా, శుభవార్త వినిపించు.
2: సిద్ధం ధర
3: వెళ్ళు.

0: జయం మహారాజా, జయం. దివాన్ సీతారామరాజు గారు ఏం చేస్తున్నారు?
1: అన్నగారిని లోనికి తీసుకునిరా.
2: అంతా క్షేమమే కదా సోదరా.
1: రండి అన్నగారు, దయచేయండి. మీరు కుశలమేగా?
2: కుశలమే సోదరా. విజయ, సావకాశంగా వింటానంటే మన రాజ్య వ్యవహారాలు ఒకసారి విన్నవిద్దామని వచ్చాను.
1: అన్నగారి నీడలో విజయనగర సంస్థానం ఎలా ముందంజ వేస్తుందో మేము వార్తలు వింటూనే ఉన్నాం.
2: సోదరా, అవసరమైనప్పుడు అటు తలబొగ్గుతూ ఇటు మరల మనల్ని విభేదించేవారిని ఎదురిస్తూ ఒక పక్క ఇంగ్లీష్ వారిని ఇంకో పక్క నైజాం నవాబుని సమతూకంలో ఉంచుతూ మన సంస్థానాన్ని రెండు రెట్టు స్థాయికి చేర్చాము. ఒకసారి జైపురం రాజాను ఓడించి మాడుగుల, ఆంధ్ర, సాలూరు, కురుపాం, సంగమ వలస లాంటి ఓ 10 ప్రాంతాలను కూడా మన రాజ్యంలో కలపడం మీకు తెలిసిందే కదా.
1: అవును అవును.
2: అంతేకాదు, మనకు ఎదురు తిరిగిన తిరుగుతున్న 20 రాజుల్ని మన దేవుపల్లి కోటలో బంధించాను. ఇప్పుడు మనమంటే అటు పర్లాకిమిడి ఇటు జైపూర్ రాజాలు బెదిరిపోతున్నారు.
1: అవునవును, అంతా బాగుగానే ఉంది, కానీ మళ్లీ ఓ సమస్య వస్తుందేమోనని అనుమానంగా ఉంది.
2: కేవిటి? మళ్లీ నాపైన ఫిర్యాదులు వచ్చాయా? లేదా నిన్ను రాజును చేసి నేను నా ఇష్టారాజ్యంగా రాజ్యపాలన పరోక్షంగా చేస్తున్నానని ఎవరైనా అంటున్నారా? అలా అయితే చెప్పు, ఇప్పుడే వాళ్ళ భర్తం పడతాను.
1: అది కాదు, అది కాదు అన్నగారు, ఇలాంటివి జనాలు అంటూనే ఉంటారు.
2: అయితే ఇంకా ఉన్న సమస్య ఏమిటి?
1: మన రాజ్య విస్తరణ సందర్భంగా మీరు తరచుగా నిజాం నవాబు ఇంగ్లీషు వారితో సంధులు ఒప్పందాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే మన రాజ్యం పెరుగుతున్న కొలది ఆ ఇంగ్లీషు వాళ్లకు మనం కట్టవలసిన పేష్కస్ కూడా పెంచుకుంటూ పోతున్నారని నేను వింటున్నాను. ఇలా అయితే భవిష్యత్తులో మనం ఈ పేష్కస్ భరించలేనంతగా పెరిగిపోతుందేమోనని నాకు కాస్త ఆందోళన.
2: విజయరామరాజా, నీవు నెమ్మదిగా రాజ్య నిర్వహణలో వీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నావే. అయితే నా పెద్దనానికి మోసం రాకుండా చూసుకోవాలి, చూసుకోవాలి.
3: అలాంటిదేమీ లేదు విజయరామరాజా, అవన్నీ నే చూసుకుంటాగా. నువ్వు నిశ్చింతగా ఉండు, మన రాజ్య ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది.
1: అది కాదన్నగారు, పేష్కస్ పెరిగే కొలది మనం చెల్లించవలసిన దానికోసం అనవసరంగా రైతులను, వ్యాపారులను, మన సామంత రాజులను ఇబ్బంది పెట్టవలసి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాను.

0: ఇటువంటి పరిస్థితి రాజ్యానికి మంచిది కాదు కదా అని.
1: మరేం భయం లేదు విజయరామరాజా, నేనంటే పడిన సర్దారులు ఇలాంటి చాడీలు మీ చెవిలో చెప్తుంటారు. మీ బదులుగా నేను రాజ్య వ్యవహారం నడపడం వాళ్ళకి కంటకింపుగా ఉంటుంది. అందుకే వాళ్ళు మీలో ఇలాంటి భయాలు సృష్టిస్తున్నారు. మీరు వాటిని లెక్క చేయకండి. అలాగే ఇంగ్లీష్ దొరలు కూడా మీ మీద ఒత్తిడి తెచ్చి నన్ను ఎన్నిసార్లు దివాన్ పదవి నుండి తొలగించేలా చేయలేదు.
0: రాజునన్న తర్వాత కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది, తప్పదు కదా. అయినా ఈ మధ్యకాలంలో తెల్లవారి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది.
1: అవును అవును సోదరా, మీరు నా నీడలో నిశ్చింతగా హాయిగా ఉండండి, అన్ని నే చూసుకుంటాగా.
0: అది సరే. విశాఖపట్నంలోని కంపెనీ వారి కౌన్సిల్ ఇన్ చీఫ్ మన విజయనగరంపై ఏ విధంగానైనా దెబ్బతీయాలని చూస్తున్నాడు. మన సైన్యాన్ని తగ్గించుకుని పేష్కష్ కూడా పెంచమని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంగ్లీషు వారు మన రాజ్యాన్ని మూడు భాగాలు చేయడానికి ప్రయత్నించారు, కానీ ప్రజలకు మనపై ఉన్న నమ్మకం వారి ఆటలను సాగనీయలేదు.
1: అవునవును, నేను గమనిస్తూనే ఉన్నాను. నీవు చెప్పింది కూడా నిజమే. మన విజయనగరం వైపు తెల్లదొరలు చూపు పడకుండా మనం జాగ్రత్త వహించాలి సుమా.
0: అవును, ఏది ఏమైనా తెల్లవారి వలన ఎటువంటి సమస్య వస్తుందోనని ఆందోళనగా ఉంది. చూద్దామన్న గారు, కాలం ఎటువైపు నడుస్తుందో.
1: తమ్ముడు నా చేయి జారిపోయేటట్టున్నాడు, నేను జాగ్రత్త పడాలి. సెలవా సోదరా, నేను వస్తా. నీవు ఏమీ ఆందోళన పడకు, నేనున్నానుగా, అన్నీ చూసుకుంటా, వస్తాను.
0: అలాగే అన్నగారు. అన్నగారు నేను రాజ్య విషయంలో కలుగు చేసుకోవడంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు, నేను కూడా జాగ్రత్త వహించాలి. తగిన సమయంలో సరైన చర్య తీసుకోవాలి.

0: జైము జైము మహారాజా, జైము జైము,
1: జైము జైము మహారాజా, జైము జైము జైము
0: మహారాజా. వందనం.
2: అందరూ మీ మీ ఆసనాలలో ఆసీనులు కండి. సర్వులు క్షేమమే కదా?
3: క్షేమమే మహారాజా.
2: సభికులారా, వ్యవసాయ పనులు, అభివృద్ధి పనులు సక్రమంగా జరుగుతున్నాయి కదా? మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ సభలో నిర్భయంగా విన్నవించుకోవచ్చు.
3: మహారాజా, మేమంతా క్షేమమే, కానీ దేశంలో అప్పుడప్పుడు కరువు వస్తున్నా తమరి దయవల్ల ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మహారాజా.
2: మీ అందరి క్షేమమే మా విజయనగర సంస్థానానికి శ్రీరామ రక్ష.
4: మహారాజా జయం జయము. మీ దర్శనం కోసం ఎవరో 10 సంవత్సరాల బాలుడు ప్రాధేయపడుతున్నాడు.
2: ఎవరు? బాలకుడా? వెంటనే ప్రవేశపెట్టండి.
3: చిత్తం ప్రభు.
5: విజయనగర సంస్థాన సార్వభౌమ పూసపాటి వంశకుల తిలక సంగీత సాహిత్య రసజ్ఞ, మీకిదే ఈ యోగి ప్రణామాలు చేస్తున్నాడు. దయచేసి స్వీకరించండి ప్రభు.
2: ఇంత చిన్నవాడైనా ఏమీ సంబోధన. ఓ బాలక, నీ ప్రణామాలను ఆనందంగా స్వీకరిస్తున్నావు.
5: ధన్యుణ్ణి ప్రభు.
2: ఇంతకీ మా దర్శనం కోసం ఎందుకు రావాలనుకున్నావు?
5: ఎదురులేని ఎంబలి త్రాగుతున్న ఈ యోగిని పోషించి రక్షింపవలనని వేడుకొనుటకై ఏలిన వారి దర్శనం కోరి వచ్చితిని.
2: చట్టి సత్యప్ప గారు.
6: మహాప్రభు.
2: ఎదురులేని ఎంబలి అంటే ఏమిటో కాస్త వివరిస్తారా?
6: మీకు తెలియంది కాదు మహారాజా, ఈ పేదబాలుడు తాను తాగుతున్న అంబలిలోకి నూకలు కూడా సంపాదించుకోలేనంత పేదవాడిగా ఉన్నానని అంటున్నాడు మహారాజా.
2: శభాష్ బాలక, నీ సమస్యను ఎంత సరసంగా తెలియజేశావు. నిన్ను చూస్తే

0: ఆనందం కలుగుతోంది. ఎక్కడి నుండి వచ్చావు?
1: దీన ప్రాణ రక్షక, జనహృదయ నేత. మాది గోదావరి మండలం, క్రొత్త లంక గ్రామం. మా తాతగారు ఈశ్వరప్ప శాస్త్రి, మా నాన్నగారు లక్ష్మీ నరసింహ శాస్త్రి. చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు కాలం చేశారు మహారాజా.
0: ఎంత కష్టం వచ్చింది నాయన. మరి ఇప్పుడు నీవు?
1: నన్ను ప్రస్తుతం మా పెదతండ్రి ఆదుకుని పెంచుతున్నారు. ప్రస్తుతం మా గోదావరి సీమలో దుర్భిక్షం వలన మా స్వగ్రామం వదిలి ఈ విజయనగరం వచ్చాము మహారాజా.
0: ఓహో, అలాగా?
1: అవును మహారాజా, అందరూ మీ మంచి గురించే చెప్తున్నారు.
0: మంచి పని చేశావు నాయన, నీకు సదా మేలే జరుగుతుంది. భయపడకు, నేటి నుండి నీకు మూడు పూటలా మా దివాణంలోనే భోజన సదుపాయాలు కలుగుతాయి.
1: ధన్యుణ్ణి మహారాజా, అన్నదాత ధన్యుణ్ణి.
0: అంతేకాదు, మీ పెదనాన్నగారికి నేటి నుండి జీవనోపాధి కూడా కల్పిస్తున్నాం. సంతోషమేనా?
1: శతకోటి వందనాలు మహారాజా, శతకోటి వందనాలు.
0: ఇంకో మాట
1: ప్రభు,
0: మేము నీ పేరుకు ముందు రామపదాన్ని చేరుస్తున్నాం. నేటి నుండి నీ పేరు రామయోగి. రామయోగి. ఆ రామతీర్థ స్వామి, సీతారామస్వామి దీవెనలు సదా నీపై వర్షిస్తాయి. నీవు మా కోటలో నిర్భయంగా తిరగవచ్చు. ఈ సంస్థానమందే పండితుల వద్ద నీకు విద్యాప్రదానం జరుగుతుంది.
1: మహారాజా, మహారాజా, మీకు నా వేవేల ప్రణామాలు. ఆర్తరక్షక ధన్యుణ్ణి.
0: మా సంస్థానంలోని పూజారి తిమ్మన, చట్టి సత్యప్ప, చల్లా సుబ్బరాయ శాస్త్రి వంటి గొప్ప వ్యక్తి కావాలని మా ఆకాంక్ష.
1: మీ ఆనతి నాకు శిరోధార్యం మహారాజా.

0: ఈ మధ్య కాలంలో రాజావారు ఎందుకో అన్యమనస్కంగా ఉంటున్నారు, మేం తెలుసుకోవచ్చా?
1: నిజమే, నేను కూడా ఇదే విషయం మీతో మాట్లాడదామనే ఆలోచనలో ఉన్నాను మహారాణి.
0: ఏమిటి, మన రాజకుటుంబం విషయమా లేదా రాజ్యపాలనలో ప్రతి విషయంలో మీ అన్నగారి అతి జోక్యం తన చేయే పైనుండాలనే భావం గురించా?
1: కాదు సీతయ్యమ్మ, నువ్వన్న ఆ రెండు విషయాలు ఎప్పుడూ ఉండేవే. ఆ రెండే కాదు, ఇంకో విషయం కూడా ఉంది. ప్రస్తుతం మన విజయనగర సంస్థానంపై తెల్లవాడి రూపంలో ఉపద్రవం ముంచుకొస్తోందని నాకనిపిస్తుంది.
0: ఓ, అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నమాట.
1: అవును సీతయ్యమ్మ, నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి.
0: అలాగే.
1: మా అన్న సీతారామరాజు గారు విజయనగర పూసపాటి వారి కుటుంబ గౌరవం కాపాడేవారే, కాని వారిని కాదని చిన్నవాడినైన నన్ను రాజమాత చంద్రయ్యమ్మ గారు విజయనగర వారసునిగా చేయడం అన్నగారికి ససేమిరా ఇష్టం లేదు. దానివల్లే కొన్ని అరాచకాలు చేశారు. మీకు తెలియంది కాదు, ఆఖరికి రాజమాతను కూడా చంపించారని వినికిడి.
0: అవును, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఇది.
1: అన్నగారిని గౌరవిస్తే రాజ్యపాలన విషయంలోనూ నన్ను కాదని తానే మహారాజు వలె ప్రవర్తించడం కూడా చేశారు. అందుకే ఆయన్ను దివాన్ పదవి నుండి కూడా తప్పించడం జరిగింది. యుద్ధాల పేరుతో ధన వ్యయం, శత్రువులను పెంచుకోవడం, తోటి రాజుల్ని జమీందారులను దేవుపల్లి కోటలో బంధించడం, ఇలా చేస్తే మున్ముందు మన రాజ్యంకు ఎంతవరకు మంచిది? అన్నగారనే గౌరవం వల్ల కొన్నిసార్లు సర్దార్ల మధ్య చీలిక రాకూడదనే భావంతో నేను ఉదాసీనంగా ఉండక తప్పలేదు. ఇంకో పక్క నిజాం నవాబు ఈ ప్రాంతాలపై పాలనా అధికారాన్ని ఇంగ్లీషు వారికి ఇవ్వడం వల్ల మన సంస్థానంపై కూడా తెల్లవారి ప్రభావం పడింది. మన సైన్యం మన పాలనా విషయంలో వాళ్ల జోక్యం ఎక్కువైపోయింది. అలాగే అన్నగారు కూడా ఇంగ్లీషు వారికి లంచాలు ఇస్తూ తన మాటే చెల్లేటట్లుగా కూడా చేస్తున్నారని వినికిడి.
0: ఓ, మరి మనమేం చేయలేమా? గతంలో ఆనందరాజు గారు ఫ్రెంచ్ వారిని తరిమివేసినట్లుగా మనం కూడా ఈ తెల్లదొరల్ని వదిలించుకోలేమా?
1: ప్రస్తుత పరిస్థితులు అంత బావులేవు రాణి. నైజాం నవాబు బలం సన్నగిల్లుతోంది. స్థానిక రాజులు జమీందారులు ఒకరి తర్వాత ఒకరు ఇంగ్లీషు వారికి

0: దాసోహంగా అంటున్నారు. ఆత్మగౌరవం కోసం యుద్ధం చేసే బదులుగా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాను. తప్పనిసరైతే సంస్థాన గౌరవం కోసం యుద్ధానికి కూడా సిద్ధమే, కానీ అంత జన నష్టం ఎందుకు కలిగించాలా అని ఆలోచిస్తున్నాను.
1: మరి మన సర్దార్లు ఈ విషయంలో ఏమంటున్నారు?
0: మన సర్దారులకు ప్రజలకు నేనంటే అమిత గౌరవం.
1: అవును,
0: అందుకే ఆ తెల్లవాళ్లు మన సంస్థానాన్ని 3 భాగాలు చేసి వేలం వేయదలిస్తే మన వాళ్లు వాళ్ల ఆటలు సాగనవ్వలేదు. మన వాళ్ల రాజభక్తిని మనం ఎప్పుడూ సంశయించనక్కర్లేదు. ఏమిటి రాణివారు ఆలోచిస్తున్నట్లున్నారు?
1: ఈ సమయంలో నేను ఏమైనా సాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను మహారాజా.
0: వీరనారి నోటి నుండి రావలసిన మాట ఇది. అయితే సీతయ్యమ్మ, నేను చెప్పేది శ్రద్ధగా విను.
1: అలాగే చెప్పండి ప్రభు.
0: యుద్ధం తప్పనిసరి అయితే నీవు యువరాజా నారాయణ గజపతి ఒక పని చెయ్యాలి.
1: సెలవేయండి ప్రభు.
0: మీరిద్దరూ మన విజయనగరం కోటలో ఉండొద్దు. మన సర్దార్ కాకర్లపూడి బాపిరాజు మీకు బాసటగా ఉంటాడు. మీరిద్దరూ అడవుల్లోని కాశీపురం కోటకు వెళ్లిపోండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. రాణివారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సహగమనం చేయకండి. మన యువరాజును మీరే కాపాడుకోవాలి. అవసరమైతే మక్కువ కోటకు గాని ఆంధ్ర కోటకు గాని వెళ్లిపోండి. మన సంస్థాన ప్రజల మన్నన సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ఆలోచించి తగిన విధంగా ఇంగ్లీషు వారితో ఒప్పందాలు చేసుకోండి. మన విజయనగర సంస్థాన స్థితి ఎలా ఉన్నా అది మన కుటుంబం చేతుల నుండి జారిపోకుండా చూసుకుంటారని నా నమ్మకం.
1: అలాగే ప్రభు, అంతదాకా రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

0: ఉన్న విజయనగరాన్ని ఎలా అటాక్ చేయాలి, విజయనగర సంస్థానాన్ని ఎలా నాశనం చేయాలి. ఫెండర్ గా మీ పని పూర్తయిందా?
1: యస్ సార్. మద్రాస్ గవర్నర్ ఆర్డర్స్ పై నేను విజయనగరం కోటను ఆక్యుపై చేశాను. ఇప్పుడు కోట నా కంట్రోల్లో ఉంది.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకముందు వైజాగ్ పటాం కౌన్సిల్ మెంబర్స్ విజయనగరంలో భూములు ఆక్షన్ వేస్తే రాజుపై గౌరవంతో ఎవ్వరూ కొనలేదు. రాజంటే ఆ ప్రజలకు అంత ప్రేమ?
1: ఎస్ చీఫ్. అలాగే రాజుకి ప్రజలంటే అతని స్టాఫ్ అంటే అంతే అభిమానం. వారందరినీ మన ఈస్ట్ ఇండియా కంపెనీ తగిన విధంగా ఆదుకుంటేనే తాను ఫ్యాన్షన్ తీసుకుని మద్రాస్ కానీ మచిలీపట్నం కానీ వెళ్తాడట.
0: నాథింగ్ డూయింగ్. రాజు ప్రజల్ని స్టాఫ్ ని మనం ఎందుకు చూసుకోవాలి? మనకు తీసుకోవడమే తెలియాలి, ఇవ్వడం కాదు. రాజుపై యుద్ధం చేద్దాం.
2: సార్, సార్, ఇంపార్టెంట్ మెసేజ్ సార్.
0: గివ్ మీ. ఓ, ఇదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. విజయనగరము రాజా మద్రాసు వైపు గాని మచిలీపట్నం వైపు గాని వెళ్లలేదు. వైజాగ్ పటం వచ్చి అక్కడ నుండి సింహాచలం వెళ్లాడు. ఇప్పుడు నెమ్మదిగా పద్మనాభం వైపు వెళ్తున్నాడు. యుద్ధం కోసం సిద్ధమవుతున్నట్లు ఉన్నది. అక్కడ రాజుకి ఫుడ్ గ్యాంగ్ సప్లైకి ఇబ్బంది లేదు. అక్కడే ఆయన వర్షిప్ చేసే పద్మనాభ టెంపుల్ ఉన్నది. వాటర్ ప్రాబ్లం లేకుండా గోస్థాని నెవరూ ఉంది.
1: ఎస్, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు చీఫ్. మన ఆర్మీని కదిలించాలి.
0: ఎస్, యు ఆర్ రైట్ మిస్టర్ ఫెండర్ గాష్.

0: మీ ఆర్మీని భీమిని పటేం వద్ద నిలపండి. కెప్టెన్ కాల్స్ తన ఆర్మీతో విజయనగరం కంటోన్మెంట్ నుండి బయలుదేరమనండి. ఎప్పటికే మద్రాసు నుండి మందుగుండు, ఫీరంగులు, తుపాకీలు వచ్చి అక్కడ రెడీగా ఉన్నాయి. విజయరామరాజుని పద్మనాభం వైపు కాకుండా మద్రాసు గాని మచిలీపట్నం గాని వెళ్లమని గవర్నర్ గారు ఇచ్చిన ఆర్డర్ ను మళ్లీ రాజుకు పంపుతున్నాను. మనందరం యుద్ధమునకు సిద్ధముగా ఉండాలి. ప్రజల నుండి రాజుకు ఏ విధమైన సహాయము అందకూడదు.
1: మేము యుద్ధానికి సిద్ధం. వీఆర్ రెడీ ఫర్ వార్.
2: లాంగ్ లివ్ కింగ్! లాంగ్ లివ్ కింగ్! లాంగ్ లివ్ ఇంగ్లాండ్! లాంగ్ లివ్ ఇంగ్లాండ్! లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ! లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ! లాంగ్ లివ్! లాంగ్ లివ్! లాంగ్ లివ్!
3: మహారాజా జైన్ జైన్! ఈ తెల్లదారా మిమ్మల్ని కలవాలని

0: తెల్లదారా మిమ్మల్ని కలవాలని వచ్చాడు.
1: రండి, వెల్కమ్.
2: ఈ లెటర్ ఫ్రెండర్ గాస్ట్ ద్వారా తమకు పంపారు. నా పేరు శామ్యుయల్.
1: ఓహో, అలాగా. ఇది మీరే చదవండి.
2: మిస్టర్ విజయ రామరాజు, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు చెప్పింది మీకిచ్చే పెన్షన్ తీసుకుని ఈ ప్రాంతం వదిలి వెళ్లమని. కానీ మీరిప్పుడు పద్మనాభంలో ఉండి సైన్య సమీకరణ చేస్తున్నారు. తక్షణం ఇది ఆపండి. మీరు పద్మనాభం విడిచిపెట్టి మద్రాస్ కాని మచిలీపట్నం కాని వెళ్లి పోండి. ఇది మా ఆర్డర్. లేదంటే యుద్ధాన్ని ఎదుర్కోవాలి, అది ప్రమాదకరం. సో లేవు పద్మనాభం ఇమీడియట్లీ.
3: ఏయ్ తెల్లదొరా, మా మహారాజుని ప్రతిష్టాలా నీ ఎందుకు చూస్తావు?
1: ఆగండి, ఆగండి, ఆగండి సర్దారులు, ఆగండి. శామ్యూల్, ఇదే నా సమాధానం. మీ దొరకు వినిపించు. నేను నా ప్రజల కోసం, నా సిబ్బంది కోసం ఈ రణరంగంలో నిలిచి ఉన్నాను. దీనికి వ్యతిరేకంగా మీరు సైన్యాన్ని పంపి నా ప్రజలను, పసివాళ్లను, ముసలివాళ్లను, నా కుటుంబీకుల్ని, నన్ను నాశనం చేస్తానంటే ఎలా? నా వారి కోసం అవసరమైతే నా ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడున్న నా సైనికులు, నా సర్దారులు అందరూ విజయనగర సంస్థాన పరిరక్షణకు, రాజవంశ గౌరవం కోసం ప్రాణాలకు తెగించి ఈ యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. లొంగిపోవడం కాదు మా ముందున్న ప్రశ్న. ఆత్మగౌరవ రక్షణే ప్రస్తుతం మా కర్తవ్యం. యుద్ధమే అనివార్యమైతే అందుకు మేమంతా సిద్ధం. మిస్టర్ శామ్యూల్, ఈ సమాధానమే మీ దొరకు వినిపించు.
3: జై అనంత పద్మనాభ.
1: మహాసేనానులారా, సర్దారులారా, అందరూ ఈ రాత్రి జాగరూకులై ఉండండి. బహుశా రేపు ఉదయం యుద్ధం ప్రారంభం కావచ్చు. సిద్ధంగా ఉండండి.
4: సిద్ధం.

అర్థమవుతుంది. రాజు సైన్యము ఇంకా రెడీ కాలేదు. ఎప్పుడే మనం దాడి చేద్దాం. వి విల్ స్టార్ట్ అటాక్. ఎలాగైతేనే విజయరామరాజును దెబ్బతీయగలం. రాజు సైన్యము సిద్ధము కావడానికి టైం ఇవ్వకూడదు.

0: మీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉండండి, సంయమనం పాటించండి, యుద్ధ నియమాలను పాటించండి. విజయమో వీర స్వర్గమో మనం పోరాటం సాగిద్దాం.
1: జై అనంత పద్మనాభ,
2: జై
1: ఈ విజయనగర సామ్రాజ్యానికి,
2: జై
1: విజయనగర సామ్రాజ్యానికి,
2: జై
1: అనంత పద్మనాభ,
2: జై
1: జై జై భైరవ,
2: జై
1: అనంత పద్మనాభ,
2: జై
1: జై భైరవ,
3: జై మహారాజుకు,
2: జై
3: విజయరామరాజుకు,
2: జై
3: మహారాజుకు,
2: జై
3: విజయరామరాజుకు.
4: చెప్పద్దు రాజా, నేతులు మాను, యుద్ధం చేయి. నో రాజా, నో. నీవు పోయినా నీ సైనికులు ఊరుకోరు, నీలాగే వాళ్ళు కూడా కంపెనీ పాలనకు ప్రమాదమే. మొత్తం మీ రాజవంశాన్ని, మీ సైనికుల్ని నాశనం చేస్తారు. సోల్జర్స్ ఫైర్ అండ్ ఫైట్. సోల్జర్స్ రాజును ఎదిరించండి.

సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. తెల్లవారక ముందే మనపై తెల్లవాడు దాడి ప్రారంభించాడు. మన మట్టిని మనమే రక్షించుకుందాం. నీలాద్రి రాజా, రామచంద్ర రాజా, తిరుమల రాజా, కొండరాజు, హాల్రాజు, వెంకటపతి రాజు, ఆయుధాలు సిద్ధమే కదా. అప్పల్ రాజా, హుస్సేన్ బేగ్, నరసరాజా, విజయగోపాల రాజా, పద్మనాభరాజా, రామభద్రరాజా, మీరంతా సిద్ధమే కదా. రాఘవరాజా, వెంకటరాజా, జంపనరాజా, దంతులూరి రాజా,

మీరింతవరకు పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం విన్నారు. రచన శ్రీ రామవరపు వేకటి రమణమూర్తి. ఇందులో దివాన్ బుచ్చన్న శ్రీ బిఎస్ మూర్తి, రామభద్ర పాయకరావు శ్రీ హెచ్ఎం ప్రాణరావు, ఆనందరాజు శ్రీ పి శివప్రసాద్, బుస్సి శ్రీ సిహెచ్ కృష్ణప్రసాద్, సీతారామరాజు

0: శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, దాట్లవారు ఆగంతకుడు శామ్యూల్స్, శ్రీ కండ్రాతి సాంబశివరావు, బాలుడు శ్రీమతి హారిక, చట్టి సత్యప్ప, శ్రీ ఎం వెంకటరమణ, చీఫ్ ఇన్ కౌన్సిల్ శ్రీ నవరసమూర్తి, ప్రెండర్ఘాస్ట్ శ్రీ పి బాలాజీ నాయకుడు, విజయరామరాజు శ్రీ బేతారామ సూర్య ప్రకాశరావు, చంద్రాయమ్మ శ్రీమతి పివివిఎస్ నాగమణి, సీతాయమ్మ శ్రీమతి పివిఎల్ రత్నమాల, ఇంకా శ్రీయుతులు టి దిలీప్ కుమార్ రెడ్డి, కె శివరామ్ ప్రసాద్, వాచస్పతి రమేష్ నాయుడు, ఎన్ సుధాకర్ రెడ్డి, ఎంవివి సత్యనారాయణ మొదలైన వారు పాల్గొన్నారు. నేపథ్య గానం శ్రీ వంకాల వెంకటరమణమూర్తి, ఎఫెక్ట్స్ శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడొక ఫిలిం గీతం వింటారు. ముందుగా ఆరెంజ్ చిత్రానికి విజయ్ ప్రకాష్, దేవన్, డాక్టర్ బూర్నే పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి సంతోషం, ఈ చిత్రంలో నుండి ఉషా పాడిన పాట.

చిత్రం. ఈ చిత్రంలో నుండి ఉషా నిహాల్ పాడిన పాట.

సింహాసనం ఈ చిత్రంలో నుండి రాసీతారాం పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి రుద్రనేత్ర ఈ చిత్రంలో నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: కమ్మని బుగ్గ అమ్మడి మొగ్గ కసాట
1: చిక్కని ముద్దు చక్కెర తింటే తప్పోట
0: దుక్కల వేళ కిక్కురు మంటే గల్లాట
1: ఊపదరింత నీయదరుంట బదంట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఈ పాట.

చిత్రగీతలు విన్నారు. సమయం 5:30. చిత్రగీతాలు వింటారు. ముందుగా అదుర్స్ చిత్రం నుండి ఈ పాట.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

చిత్రగీతాలు ఇంతటితో సమాప్తం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎపిసోడ్ ఫలితాలు ఈవేళ విడుదలయ్యాయి. ఈ రోజు రాష్టంలోని ఒకటి రెండు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తెలంగాణలో రాజకీయ పార్టీలు బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. చనిపోయిన వారి ఓట్లు డూప్లికేట్ ఓట్లంతో

0: అప్పగించి జాబితాను శుద్ధి చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్తో పాటు అన్ని పార్టీలపైన ఉందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని, ఒక వర్గం ఓటర్లను ఆయన రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
1: రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద విశ్వాసం లేదా ఒక ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. నీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రెచ్చగొడుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసి గ్రామంలో తహసీల్ జిల్లాలో జిల్లా కలెక్టర్, అర్బన్ ఏరియాలు మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ నేతృత్వంలో ఈ ఓటర్ లిస్టు ఎస్ఆర్ జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రతి బూత్కు రాడు. కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ బుద్ధిలో ఇంటింటికి తిరిగాడు. బీజేపీ కార్యకర్తలు తిరిగారు. ప్రభుత్వ అధికారులు తిరుగుతారు. అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏజెంట్స్ అక్కడ ఉంటారు. ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, వ్యవస్థ మీద బుడదలేటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.
0: ముఖ్యమంత్రి బూత్ లెవెల్ అధికారులను కించపరచడం తగదన్నారు. హైదరాబాద్ లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వలసదారుల అక్రమ ఓట్లు ఉంటే వెతికి మరీ తొలగించాలని అధికారులను కోరారు. బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ కిందికి ఇబ్బందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులున్నా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అకాల వర్షాలతో కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న రాసులను ఆయన పరిశీలించారు. అనంతరం పిడుగుపాటుతో 30 పొట్టేళ్లు మృతి చెందిన రైతును పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: తడిసిన ధాన్యాన్ని కూడా మక్కలైనా వరి అయినా కొనుగోలు చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తా ఉందంటే అమాలిల కొరత, గోదాముల కొరత. ఉన్న గోదాములు పట్టక పత్తి మిల్లులు కూడా ప్రైవేటు గోదాములు, ఫంక్షన్ హాల్ కూడా తీసుకుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. వడ్లైనా మక్కలైనా అన్ని పంటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది, కానీ వాళ్ళు కొనడం లేదు. ఆ భారం మొత్తం రాష్ట్రం వైపున మోపుతా ఉన్నారు. సో ఎన్ని ఇబ్బందులున్నా రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తాను.
0: ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లాలోని అక్కేపల్లి చెరువును ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: ధర్మపూర్ రైతాంగం ఇక్కడ సాగునీరు కోసం రైతులు అంతా కూడా తీవ్ర ఆందోళన పడే పరిస్థితి. ఇక్కడ అక్కపల్లి రిజర్వాయర్ సంబంధించిన విషయం కానీ, వెలుగటూరు లిఫ్ట్ కానీ, ధర్మపురి, వెలుగటూరు, గొల్లపల్లి, పిగడపల్లి, ధర్మారం ఈ 6 గ్రామాల సంబంధించినటువంటి సాగునీరు కోసం శాశ్వత పరిష్కారము ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అధికారులు పిలిపించి నా నియోజకవర్గానికి సంబంధించిన ఏమేమి సాగునీరుకు సంబంధించిన పనులు అయిపోయినాయని చెప్తే, వారు ప్రధానమైనటువంటి ఇష్యూ ఈ అక్కపల్లి రిజర్వాయర్ గురించి చెప్పడం జరిగింది.
0: ఈ రోజు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో మంత్రి సీతకను తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ఇతర సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా నియమితులైన కమిషన్ చైర్పర్సన్ సభ్యులను మంత్రి సీతక అభినందించారు. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ గ్రీనథాన్ 2026 కార్యక్రమంలో భాగంగా గ్రీనథాన్ రన్ ను ఈ రోజు ఉదయం నెక్లెస్ రోడ్ లో నిర్వహించారు. బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ కళ్లిచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా 21K, 10K, 5K, 3K మ్యారథాన్ పోటీలు జరిగాయి. ప్రముఖ క్రీడాకారిణి సనా నెహ్వాల్, రెజ్లర్ షంకీ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మ్యారథాన్ లో సుమారు 5,000 మంది రన్నర్స్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో చర్లపల్లి, తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ఈ రైలును మంజూరు చేసేందుకుగాను రైల్వే శాఖ మంత్రికి, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైల్వే సర్వీస్ ఈ రోజు నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రాత్రి 9:30 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు ఈ వేళ విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని JNTలో ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన కేవలం 6 రోజే ఫలితాలను విడుదల చేస్తుండడం ఈసారి ప్రత్యేకత. ఈ ఏడాది పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్ పైనే మార్కులు కనిపించేలాగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 197,241 మంది పరీక్ష రాయగా 144,704 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 73,294 మంది అర్హత సాధించారు. తెలంగాణలో బక్రీద్ పండుగ వేళ గోరక్షకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తారన్నారంటూ బీజేపీ

0: వ్యక్తం చేసింది. ఎంఐఏ ముత్తులగులొంగిపైన పోలీసులు స్వచ్ఛంద గోసేవకులు వేధిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హిందువుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న గోరక్షణ కోసం పనిచేసేవారిని నేరస్తుల్లా చూడడం సరికాదన్నారు. దేశంలో అన్ని మతాల ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న రామచంద్రరావు తక్షణమే గోరక్షకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గోసేవకులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుపై భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు విమర్శలు చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నా బూత్ నా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పీఆర్ఎస్ బీఎల్ఏలకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఒక బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం విన్నకుండిపోయిందని, కాంగ్రెస్ బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. ఈరోజు రాష్టంలోని ఒకటి రెండు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని యూనిట్ 3 పరిధిలో ఉన్న టర్బైన్ డ్రివెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్లాంట్ ఆవరణలో దట్టంగా పొగలుముకోవడంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్ వాల్వ్లు దెబ్బతినగా ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నార్కోటిక్ జగిలాలతో గంజాయి మత్తు పదార్థాల నివారణ లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కిరాణా కొట్లు, పాన్ షాపులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాలపై నార్కోటిక్ డ్రగ్స్ సహాయంతో నిఘా ఉంచారు. ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహక పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని పళ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచుతూ అధిక ఆదాయం పొందాలని హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో ఈరోజు నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మామిడి ప్రదర్శనను పరిశీలించారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. ఈ రోజు పలు ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. విద్యావారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యావారోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రమైన బెజూర్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ నీతికా పంత్ ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వోద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఈవేళ రాష్ట్రంలో ఒకటి రెండు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ దేశస్య ద్విదివసీయ యాత్రాయాం గోథెన్బర్గ్ నగరం సంప్రాప్తవాన్. సహ స్వీడన్ దేశస్య ప్రధానమంత్రిణా ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన సహ వ్యాపార హరిత పరివర్తన ఏఐ తథా రక్షాక్షేత్రేషు సహకారస్య సమీక్షయై వార్తాలాపం కరిష్యతి. భారత నీదర్లాండ్స్ దేశౌ ద్వైపాక్షిక సంబంధాన్ సామరిక సహభాగిత్వేన వర్ధితవంతౌ. ప్రముఖేషు క్షేత్రేషు సహయోగం సుదృఢం కర్తుం 17 సంధిపత్రేషు హస్తాక్షరితవంతౌ. హోర్ముజ్ జలసంధౌ వాణిజ్యిక నౌకాయానస్యోపరి ఆక్రమణాని అస్వీకార్యానీతి భారతేన నిందితం. కాంగో యుగాండా దేశయోః ఇబోలా ప్రకోపః అంతరాష్ట్రియ చింతాయాః సార్వజనిక స్వాస్థ్యాపత్కాలేతి విశ్వ స్వాస్థ్య సంఘటనేన ఘోషితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య శ్రేయాన్సి వాల్లిసెట్టి ఇత్యేషా బావోజీ చైనా మాస్టర్స్ స్పర్ధాయాం మహిళా ఏకల క్రీడాయాం రజత పదకం విజితవతి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట అలాగే రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆరు గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:15 జానపద సంగీతం, 7:45 కిన్నెరలహరి శ్రోతలు కూరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు, 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు. రేపు ఉదయం 5:55 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 అంజలి భక్తి గీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఏ బ్రహ్మచారి, 6:35 రైతు సమాచారం, ఎండాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధులు నివారణ, 7:00

జిల్లా సమగ్ర నివేదిక 7:05 తెలుగులో వార్తలు, 7:15 చిత్రగీతాలు, 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్ద చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 8:35 కిన్నెర లహరి శ్రోతలు కూరిన చిత్రగీతాలు, 9:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం, అనంతరం చిత్రగీతాలు, 12:10 శాస్త్రీయ సంగీతం, షహీద్ పర్వేజ్ ఖాన్ గారి సితార్ వాదనం, 12:30 తెలుగులో వార్తలు, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అసంఘటిత కార్మికులకు మహిళలకు వివిధ ప్రభుత్వ పథకాల గురించి కొన్ని వివరాలు, అలాగే శారీరక కదలిక ఆరోగ్యానికి వెన్నుముక ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, 3:30 ఏకచిత్రగానం, 4:00 to 6:00 చిత్రగీతాలు, 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు, 6:40 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:15 రైతేరాజు వ్యవసాయ ధరలకు సమగ్ర సమాచారంలో అధిక దిగుబడికి విత్తన శుద్ధి ఎంతో అవసరం వివరాలు, అలాగే జీవాల ఆరోగ్య సంరక్షణ వివరాలు తెలుసుకోవచ్చు.

7 గంటల 50 నిమిషాలకు వ్యూహసేతు భారత్, 8 గంటలకు కిన్నెర లహరి శ్రోతలు కూరిన చిత్రగీతాలు, 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 మధురిమ ఆపాద మధుర గీతాలు, 10 గంటలకు పౌరాణిక నాటకం, గజగౌరీ వ్రతం, చిందు యక్షగానం.

ప్రసార వివరాలు సమాప్తం. సమయం 6:30. కిన్నెలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. ముందుగా అడవిలో అన్న చిత్రం నుండి ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండెటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ వీరి కోసం ఇవ్వటం.

గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ పెద్ద నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి వీరందరూ కోరుతున్నారు. కింగ్ చిత్రం నుండి సాగర్, దివ్య పన్నపాట.

భద్రాచలం ఏరియా గన్నవరం గ్రామం నుండి గౌతమ్ కుమార్, యశ్వంత్, నిహారిక, షరీఫ్ వీరందరూ కోరుతున్నారు. మిథునం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

కిన్నెలహరి శ్రోతలు కూరిన చిత్రగీతాలు ఇంతటితో సమాప్తం. సమయం 6:50కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

నమస్కారం, నా పేరు డాక్టర్ పి గౌతమి. నేను పూల పరిశోధన స్థానం రాజేంద్రనగర్ శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు అంశం వేసవిలో కీరదోస సాగు. కీరదోస తక్కువ కాలంలో అంటే 45 నుంచి 50 రోజుల్లోనే చేతికి వచ్చి ఆదాయం అందించే మరొక అద్భుతమైన కూరగాయ పంట. సలాడ్స్లో దీని వాడకం ఎక్కువ కాబట్టి మార్కెట్లో సంవత్సరం పొడవునా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. కీరదోస సాగు చేయడానికి దీనికి వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం అనుకూలం. పగటి ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీలు ఉంటే మొక్కల పెరుగుదల మరియు కాయ నాణ్యతగా ఉంటుంది. ఈ పంట సాగించడానికి నీరు బాగా ఇంకే ఇసుకతో కూడిన గరపనేలలు మరియు ఎర్రనేలలు చాలా అనుకూలం. నేల ఉదజని సూచిక అంటే పిహెచ్ 6 నుంచి 7 మధ్యలో ఉండాలి. ఈ పంటను విత్తడానికి వాతావరణాన్ని బట్టి ఖరీఫ్ అంటే జూన్ నుంచి జూలై మరియు వేసవి అంటే జనవరి నుంచి ఫిబ్రవరి కాలాల్లో విత్తుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము వేసవిలో సాగు చేసే కూరగాయ పద్ధతి విధానాన్ని చూసుకుందాము. ఈ కీరదోసకాయను సాగు చేయడానికి ఎకరానికి సాధారణ రకాలైతే 1 నుంచి 1.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే హైబ్రిడ్ రకాలైతే ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం సరిపోతుంది. కీరదోసకాయల్లో చాలా రకాలున్నాయి. అందులో పాయింట్ సెట్, జపనీస్ లాంగ్ గ్రీన్, కీరా పూణే, బాలం కీరా అనే రకాలే కాకుండా ప్రైవేట్ హైబ్రిడ్ రకాలైనటువంటి మాలిని, గ్లోరీ లాంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పందిరి

విధానంలో సాగు చేయడానికి ఇవి బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ పంటను సాగు చేయడానికి ముందుగా పొలాన్ని 2-3 సార్లు మెత్తగా దున్ని ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలుపుకోవాలి. సాళ్ల మధ్య 75 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. కీరదోస తీగజాతికి చెందిన మొక్కలు. కాయలు నేలకు తగిలితే రంగు మారిపోయి త్వరగా కులిపోతాయి. అలాగే కాయలు వంకర్లు తిరుగుతాయి. దీన్ని అరికట్టడానికి కర్రలు మరియు తీగలతో పందిరి లేదా స్టేకింగ్ వేసి తీగలను పైకి పాకించాలి. ఇలా చేయడం వల్ల కాయలు తిన్నగా ఆకర్షణీయమైన రంగులో పెరిగి మార్కెట్లో మంచి ధర పలుకుతాయి. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే కీరదోసను పండించడానికి ఎకరానికి గాను సుమారుగా 20 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 15 కిలోల పొటాష్ అవసరమవుతుంది. భాస్వరం పొటాష్ ఎరువులను పూర్తిగా ఆఖరి దుక్కిలో వేసి నత్రజని ఎరువులను మాత్రం 2 లేదా 3 విడతలుగా పైరు ఎదుగుదల దశలో పూత దశల్లో వేయాలి. కీరదోసకాయలో దాదాపు 90% వరకు నీరే ఉంటుంది కాబట్టి నేలలో ఎప్పుడూ తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి ఎద్దడి వస్తే కాయ చేదుగా మారుతుంది. ఎండాకాలంలో నేల స్వభావాన్ని బట్టి 4-5 రోజులకు ఒకసారి నీరు అందించాలి. ఈ కీర సాగులో బిందు సేద్యం అనేది అత్యుత్తమమైన పద్ధతి. దీనివల్ల నీరు చాలా మట్టుకు మనము తేలికగా తక్కువ వాటర్ ఇచ్చుకొని మనము సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. నీటిని మనము వాడుకోవడంలో అత్యుత్తమంగా వాడుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. సో ఈ కీర దోసకాయ సాగులో వచ్చే చీడపీడలను చూసుకున్నట్లయితే ముఖ్యమైన చీడ పురుగు వచ్చేసి ఎర్ర పెంకు పురుగు. ఇవి ఆకులను లేత పువ్వులను అర్ధచంద్రాకారంలో తొలిచి దాన్ని తినేస్తాయి. దీని నివారణకు గాను లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ని లేదా 0.2 మిల్లీలీటర్ల ఫ్లూ బెండమైన్ని కలిపి పిచికారీ చేయాలి. రెండవదిగా వచ్చే తెగులు బూడిద తెగులు. ఇది ఆకులపై బూడిద లాంటి పొరలాగా ఏర్పడుతుంది. తెల్లటి బూజి లాంటి మచ్చలను కలగజేస్తుంది. దీని నివారణకు గాను హెగ్జాకొనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడవదిగా వచ్చే తెగులు సెర్కోస్పరా ఆకుమచ్చ తెగులు. ఆకుల మీద చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు గాను ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బండజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కీరదోస చాలా వేగంగా పెరుగుతుంది. విత్తిన 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోత వస్తుంది. కాయలు లేతగా ఆకుపచ్చగా ఉన్నప్పుడే, అంటే విత్తనాలు లేతగా ఉన్నప్పుడే ముదరక ముందుకే కోసుకోవాలి. ఒకవేళ కాయ ముదిరినట్లయితే మార్కెట్లో ఎవరు కొనరు. పెరుగుదల వేగంగా ఉంటుంది కాబట్టి ప్రతి 2-3 రోజులకు ఒకసారి కోతలు కొయ్యాల్సిన అవసరం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులను పందిరి విధానము పాటిస్తే ఎకరాకు సుమారు 8 నుండి 12 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. పాలీ హౌజ్లలో ఈ కీరదోసను పెంచినట్లయితే ఇంతకంటే ఎక్కువగా కూడా దిగుబడిని పొందవచ్చు. కీరదోస యొక్క సాగు ఎకరాకు ఆదాయ వ్యయాల అంచనాను చూసినట్లయితే కీరదోస కేవలం 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోతకు వస్తుంది. సో నాణ్యత కోసం పందిరి పద్ధతి వాడడం వల్ల ప్రారంభ ఖర్చు ఎక్కువగానే ఉన్నప్పటికీ లాభాలు కూడా అద్భుతంగా ఉంటాయి. నేల తయారీ, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, పందిరి వేయడంలో కావలసినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ మనం ఖర్చుగా చూసుకున్నట్లయితే ఎకరాకి సగటు ఖర్చు కీరదోసకాయ వేయడానికి 40,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. ఆదాయం చూసుకున్నట్లయితే సగటు దిగుబడి ఎకరాకు సుమారు 8 నుంచి 12 టన్నుల వరకు ఉంటుంది. మార్కెట్ ధర, మార్కెట్లో కేవలం కీరదోసకాయలు కిలోకి 15 నుంచి 20 రూపాయల వరకు ధర పలుకుతుంది. సో మొత్తం ఆదాయం చూసుకున్నట్లయితే సుమారు 1,20,000 నుంచి 180,000 వరకు ఆదాయం పొందవచ్చు. పెట్టుబడులను తీసేసినట్లయితే నికర లాభము 1 ఎకరా నుంచి కీరదోసలను పెంచడం వల్ల 65,000 నుంచి 1,20,000 వరకు నికర లాభం మిగులుతుంది.

చిత్రసీమలో ప్రవీణండి. శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మరియు బృందం పాడిన పాట, సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಆರೋಗ್ಯ ದೀಪಿಕ.
1: అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు ఇటు లోపల ఉండలేరు అంత గనక వచ్చినట్లయితే, మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే, ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 నుంచి మొదలైంది మెల్లగా, బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లు గనక అయినట్లయితే పైన జమ్ము గాని గడ్డి గాని కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది గాని, మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.

వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో విడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 5 దేశాల పర్యటనలో భాగంగా 3 విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి విమానం ఆ దేశ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే స్వీడన్కు చెందిన గ్రైపెన్ యుద్ద విమానాలు దానికి రక్షణగా తోడుగా వచ్చాయి. గోతెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వీడన్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తన స్వీడన్ ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షిస్తారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్స్, సప్లై చైన్స్, రక్షణ, అంతరిక్షం, వాతావరణంలో మార్పుల కోసం తీసుకునే చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్ తో కలిసి ప్రముఖ పాన్ యూరోపియన్ వ్యాపార వేదిక అయిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోతెన్బర్గ్ బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటన్ స్వయంగా ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్లో తన 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, కీలక క్రిటికల్ మినరల్స్, ఇతర ముఖ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 17 ఒప్పందాలపైన సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి, ప్రపంచన ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లపై దాని ప్రభావాల పట్ల ఇద్దరు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

తన నెదర్లాండ్స్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడం ద్వారా నీటి వనరులు, సెమీకండక్టర్లు, ఆవిష్కరణలు, రక్షణ, సస్టైనబిలిటీ, మొబిలిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాలు భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీశన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 వంతుల కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన విడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోవడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదాన వేడుకలో రాష్ట్రపతి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలుండగా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ముఖ్యమైనవి. 1954లో ప్రారంభించిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, వాణిజ్యం, పరిశ్రమల సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించిన వారిని గుర్తించి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు బెంగళూరు ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ను వర్చువల్గా ప్రారంభించారు. ఇది కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్ దక్షిణ ఉత్తర కర్ణాటక ప్రజల చిరకాల డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతున్నాయన్నారు. బెంగళూరు ముంబైల మధ్య వందే భారత్ స్లీపర్ సర్వీస్ త్వరలోనే ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించారు. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రస్తుతం 12 జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో అనుసంధానించే బుల్లెట్ రైల్ కారిడార్లకు కూడా ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న కనీసంధ్ర వద్ద 270 కోట్ల రూపాయల వ్యయంతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కర్ణాటకలో 61 రైల్వే స్టేషన్లను 2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పునరాభివృద్ది చేస్తున్నామని, ఇప్పటికే 9 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. మయన్మార్కు చెందిన డ్రగ్స్ ముఠా నాయకుడు థాన్చిన్ తువాంగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం ద్వారా భారత మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఒక పెద్ద విజయం సాధించింది. విస్తృతమైన నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం, అంతర్రాష్ట సమన్వయం, నిరంతరం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈ అరెస్టు జరిగిందని NCB ఒక ప్రకటనలో తెలియజేసింది. NCB నమోదు చేసిన 2 కేసులతో సహా పలు డ్రగ్స్ చట్టాల అమలు సంస్థల పరిధిలోని NDPS చట్టం కేసుల్లో థాన్చిన్ తువాంగ్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. కౌజార్లోని దుల్తే సమీపంలో 14 కిలోల మెథంపెటమైన్, 2.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న 2024 NCB కేసులో, అలాగే ఐజ్వాల్లో 49.1 కిలోల మెథంపెటమైన్ను స్వాధీనం చేసుకున్న 2025 కేసులో తువాంగ్ ప్రధాన

0: ఇది చూడండి, బ్యూరో పేర్కొంది మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్లతో తువంకు విస్తృతమైన సంబంధాలున్నట్లు విచారణలో తెలిందని బ్యూరో తెలియజేసింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపై అనుమతించబోనని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ మాట్లాడుతూ, గతంలో టెహ్రాన్ ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించకుండా సంయమనం పాటించిందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన సైనిక కార్గోను కూడా ఈ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించిందని తెలియజేశారు. అయితే ఇకపై ఆ విధానం మారుతుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ లో నిర్దేశిత మార్గం ద్వారా నౌకాదళం ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఇరాన్ ఒక యంత్రాంగాన్ని అభివృద్ది చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజ్ నిన్న ప్రకటించారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్ లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన గుర్తుగా ఈ రోజు జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈ రోజు జరుపుకుంటారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్ లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 222 పరుగులు చేసింది. ఈ రోజు జరిగే మరో మ్యాచ్ లో 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. నెదర్లాండ్స్ లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడీ సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపైన అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీతం.
2: వరకట్నం, ఇది మానవ జాతికి పట్టిన చీడలాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హాస్యం ప్రతి మనిషికి హాయినొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్లపైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడి పిల్ల.

నొద్దు మీదికి తీసుకుపోయి తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంది మాటగాడు ఆరే జీవిరేనన్నదే, ఎమ్మ కోడి పంది మాటగాడు.

కోలాటం పండగ పబ్బాలలో విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

వానగాలిలేశ నీ వాకిల్ తట్టుకుని పడితే ఆ ధాన్య రెండు ఉదిడితే దాని అమ్మన శివతో కొడితే ఆ ధాన్య రెండు ఉదిడితే దాని అమ్మన శివతో కొడితే ఆహా.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్నె చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే,

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కొంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

చేతులు రంగు రంగుల గాజులు తెచ్చ, ఎడలోకి సన్నజాజి మొగ్గలు తెచ్చ, మెడలోకి పచ్చపచ్చ పూసలు తెచ్చ, పెద్ద బెల్లం చెరుకు గడిలు కోనిచ్చా. నా మాట అబిల్ల, నా మాట రాబా, నా మాట ఇని రావే, నాగా లక్ష్మి నిన్ను పెళ్ళైనా.

మా నందిరెడ్డి రాయలసీమలో ఒక పాళెగాడు. అతడి మంచి ఎందరికో మేలు చేసింది. అది మరికొందరికి కంటగింపయింది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతడి దీనగాథను జానపదుని గుండెని కరిగించి పాటలా ఇలా ప్రవహించింది.

కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు ముందుగా వినండి. యువసేన చిత్రం నుండి జెస్సీ గిఫ్ట్ స్వీయ సంగీతంలో పాడిన పాట, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, కొత్తగూడెం సైనిక్ పూరి కాలనీ నుండి ముక్కల్ల శేఖర్, సుమతి, జబ్బ నర్సయ్య, నర్సింగుల రాంబాబు, సునీత, జెన్నీ, బన్నీ, సర్వయ్య, కన్నాపాసి, చిన్నపాసి, రాధాపాసి, వీరి కోసం ఈ పాట.

ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, పప్పి, అక్సు వీరందరూ కోరుతున్నారు. సిరిసిరి మువ్వ చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుధాతినగర్ మండలం రాఘవపురం నుండి గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య, దంతుల లక్ష్మీనారాయణ వీరందరూ కోరుతున్నారు. ప్రేమికుల రోజు చిత్రం నుండి ఉన్ని మీనన్ పాడిన పాట. సాహిత్యం ఏఎం రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్.

సాహిత్యం సీనారాయణ రెడ్డి, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా, వీరి కోసం ఈ పాట.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీ

0: భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇల్లందు బాటం పిట్ బస్తి నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజ్విక, రాజా, రాధాపాసి, బవ్వపాసి, రోష్ని, రోహిత్, ఉమా, మీనా కుమారి, పార్వతీబాయ్, ఛోటా పూరన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షహజాదీ, ప్రవీణ్, రాంలాల్ పాసి, జి వెంకటేశ్వరరావు, వీరందరూ కోరుతున్నారు. గోవింద గోవింద చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పన్నపాట, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్ కోటి.

నిజామాబాద్ న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరూ కోరుతున్నారు. మంచు పల్లకి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం రాజన్ నరేంద్ర.

ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, స్వరూప సరోజ, జాడి పెంటయ్య, సూరజ్, దూడం ఉమాశంకర్, రజిత, జుగల్ కిషోర్, ఖండేల్వాల్, గట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, మురళీధర్, భూతడ, కవిత, వీరందరూ కోరుతున్నారు అడవి చుక్క చిత్రం నుండి. చిత్ర స్వర్ణలత పాండపాట.

రఘునాథ పాల మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, కాపర్తి సత్యవతి, అమృతమ్మ వీరందరూ కోరుతున్నారు. దేవత చిత్రం నుండి ఘంటసాల పన్నపాట. సాహిత్యం అందించిన వారు శ్రీశ్రీ. సంగీతం ఎస్పి కోదండపాణి.

భద్రాచలం ఏరియా నుండి ప్రియాంక, ప్రశాంతి, కార్తిక్, తరుణ్, షరీఫ్ వీరందరూ కోరుతున్నారు. శ్రీ ఆంజనేయం చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరూ కోరుతున్నారు. సరైనోడు చిత్రం నుండి శ్రేయ ఘోషల్, నకాష్ ఆజీజ్, సింహ, శ్రీకృష్ణ, దీపు పాడిన పాట. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.

కొత్తగూడెం రైటర్ బస్తీ నుండి నిఖిత గోపి శంకర్రావు వీరందరూ కోరుతున్నారు నీకోసం చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా ఆత్మీయులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మంగమ్మ గారి మనవాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

రేపటి ప్రసర్ వివరాలు. రేపు ఉదయం 5:50 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 అంజలి భక్తి గీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఏ బ్రహ్మచారి, 6:35 రైతు సమాచారం, ఎండాకాలంలో పశువులు వచ్చే వ్యాధులు నివారణ, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగు వార్తలు, 7:15 చిత్రగీతాలు, 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 8:00 సమాచార ప్రభా, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 8:30 కిన్నెలహరి శ్రోతలు కూరిన చిత్రగీతాలు, 9:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం, అనంతరం చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతం, షాహిద్ పర్వేజ్ ఖాన్ గారి సితార్వాదనం. 12:30 తెలుగులో వార్తలు, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అసంఘటిత కార్మికులకు, మహిళలకు వివిధ ప్రభుత్వ పథకాల గురించి కొన్ని వివరాలు, అలాగే శారీరక కదలిక ఆరోగ్యానికి వెన్నుముక ప్రసంగం. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూల వార్తలు, 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం, 4:00 to 6:00 చిత్రగీతాలు, 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు, 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు, 7:00 మార్కెట్ ధరలు, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో అధిక దిగుబడికి విత్తన శుద్ధి ఎంతో అవసరం వివరాలు, అలాగే జీవాల ఆరోగ్య సంరక్షణ వివరాలు తెలుసుకోవచ్చు. ఏడు వికసిత్ భారత్, 8:00 గిన్నెరలహరి శ్రోతలు కూరిన చిత్రగీతాలు, 8:40 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు, 10:00 పౌరాణిక నాటకం గజగౌరీ వ్రతం చిందు యక్షగానం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:02. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. మరలా రేపు ఉదయం 5:55 100.1 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.